ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 6వ తేదీ, ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:33. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం హిమగిరి శిఖరం, కవికొండల వెంకటరావు గారి సాహిత్యం, సంగీతం తిరుపతి రామానుజ సూరి గారు, బృందగానం.

శ్రీ సూర్యనారాయణ స్వామివారి మేలుకొలుపు సూర్యదండకం విన్నారు. భక్తిరంజంలో రెండవ అంశం వినబోతున్నది సన్నుతి గీతాలు.

ఈ ప్రసారంలో 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని ఇంద్రగంట శ్రీకాంత శర్మ గారి గీతం వింటారు. కలగ కృష్ణమోహన్ గారి సంగీత సారథ్యంలో శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారి గానం. నేటి మాటలో 7:20 జాన్ డాల్టన్ శాస్త్రవేత్త జయంతి వివరాలు.

0: ప్రసిద్ధ నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా విశేషాలు, అనంతరం లేఖావళి కార్యక్రమాల మీద శ్రోతల స్పందన, పుష్పాంజలి. ఆప్కీ మన్పసంద్ 10:30 10 గంటలకు వార్తావాహిని. ఈ మధ్యాహ్నం 12:40 భక్తి సంగీతం. శ్రీమతి ఆర్వి సత్యనారాయణమ్మ గారు పాడిన భక్తి గీతాలుంటే హెచ్ రామచరణ్ గారు వాయిలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు 102 ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు చింతన వింటారు. బైబిల్ సూక్తులు వ్యాఖ్యాత ఆర్ఏవి డాక్టర్ జాన్ అగస్తన్ షారోన్ కుమార్ కోవాడ.
2: యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రముఖమైన ప్రసంగాలలో పర్వత ప్రసంగము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో ఆయన 8 ధన్యతల గురించి మాట్లాడి ఉన్నారు. అందులో ఈ దినము మొదటి ధన్యత గురించి మనం ధ్యానిద్దాం. పరలోక రాజ్యము వారిది అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఆత్మలో దీనత్వము అనేటువంటి ఈ యొక్క మాట మనం వినినప్పుడు ఈ లోకానుసారముగా గమనిస్తే లోకతత్వశాస్త్ర ప్రకారము ధనవంతులు, విద్యాధికులు, అధికార బలమున్నవారు, గర్వముతో తలెత్తుకుని తిరిగేవారే ధన్యులని ఈ లోకస్తులు భావిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఇక్కడ భౌతిక పేదరికం గురించి మాట్లాడటం లేదు, కానీ ఆత్మ సంబంధమైన దీనత్వం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆత్మలో దీనత్వం అనగా ఏమిటి అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, దేవునిపై సంపూర్ణ ఆధారము కలిగి ఉండుట, నా వల్ల ఏమీ కాదు, నాకు దేవుని సహాయము కావాలి అని ఒప్పుకొనటమే ఆత్మలో దీనత్వము. నా జ్ఞానము, నా భక్తి, నా ధనము నన్ను రక్షించలేవు, కేవలము దేవుని కృప మాత్రమే నన్ను రక్షించగలదు, బ్రతికించగలదు అని నమ్మడం. దేవుని పరిశుద్ధత ముందు మనము ఎంత అపవిత్రులమో గుర్తించడము, మన స్వనీతి అనేది దేవుని ముందు పనికిరాదు అని మనం తెలుసుకోవడమే రెండవది. మూడవదిగా, దేవుని పరిశుద్ధత ముందు మనము నిలబడలేమని, మన సొంత క్రియల ద్వారా రక్షణ పొందలేమని, దేవుని ఎదుట మన ఆధ్యాత్మిక భేదరికమును మనం అంగీకరించడమే ఆత్మలో దీనత్వం అని గమనించాలి. గర్వాన్ని విడవడం, నా వద్ద ధనముంది, జ్ఞానముంది, బలముంది, అందముంది, ఆస్తుంది, అంతస్తుంది అనేటువంటి ఆ గర్వాన్ని మనము వదిలి దేవుని ముందు మోకరిల్లడము, దేవునికి మళ్ళీ మనము సంపూర్ణముగా సమర్పించుకునడము. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ బోధల్లో సుంకరి అనేటువంటి ఒక వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. అలాగే పరిసయుడు అనేటువంటి మత అధికారి కూడా దేవాలయంలో నిలబడి తన స్వంత నీతిని గురించి, తన యొక్క భక్తి, తన ఉపవాసము, తన దాన ధర్మాలు, ధర్మశాస్త్రము ఎట్టి రీతిలో తను పాటిస్తున్నాడో అనేటువంటి తన స్వనీతిని గురించి హెచ్చించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ సుంకరి రొమ్ము కొట్టుకుంటూ కళ్ళు పైకెత్తటానికి కూడా, అనగా ఆకాశం వైపు ఎత్తటానికి కూడా ధైర్యము చాలక, దేవుడా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించాడు. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏమనగా, ఆ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించి అతన్ని నీతిమంతునిగా తీర్చాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మలో దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఆత్మలో దీనులైన వారికి లభించేటువంటి ధన్యతలు ఏమనగా, పరలోక రాజ్యము వారిది అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత మన నీతి, మన భక్తి, మన దాన ధర్మాలు కాదు, కానీ ఆత్మలో దీనత్వము కలిగి ఉండుట, అనగా దేవునిపైన సంపూర్ణముగా ఆధారపడి, ఆయన కృప మీద ఆధారపడి, మన పాప భారాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో మోకరిల్లి, మరి దేవుని యొక్క ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకునటమే అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే దేవాది దేవుడు మహోన్నతుడును, పరిశుద్ధుడైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నలిగినట్టు వినయము గల మనస్సు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను అని బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన దైనందిన జీవితంలో దీనిని మనం ఎలా అన్వయించుకోవాలో కూడా ఒకసారి గమనించాలి. మొదటగా మనము స్వయం పరిశీలన చేసుకోవాలి, అనగా ప్రతిరోజు వాక్యము అనేటువంటి అర్థములో మనల్ని మనం చూసుకొని, మన గర్వాన్ని అహంకారాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దీనులుగా జీవించాలి. అలాగే ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవాలి. ప్రార్థన అనేది దేవునిపై

0: మనకున్న ఆధారపడే తత్వాన్ని చూపిస్తుంది. ప్రార్థన లేని జీవితము ఆత్మీయ గర్వానికి సంకేతమనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇతరులను క్షమించడము మరియు ప్రేమించడము. మనము దేవుని ఎదుట క్షమింపబడిన పాపులమని గ్రహించినప్పుడు తోటివారి తప్పులను కూడా మనం సులభముగా క్షమించగలుగుతామనే విషయాన్ని కూడా ఈ సమయంలో మనం గమనించాలి. కాబట్టి ప్రేమైన శ్రోతలారా, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావాలంటే మొదట మన హృదయాలు ఖాళీ అవ్వాలి. గర్వంతో నిండిన హృదయంలో దేవుని కృప నిలవదు. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మళ్ళా మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం, పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు చింతన విన్నారు. బైబిల్ సూక్తులు వ్యాఖ్యాత ఆర్యవి డాక్టర్ జాన్ అగస్తన్ శారణ్ కుమార్ గోవాడ.

0: పొలం పనులు కార్యక్రమం వింటారు. సేంద్రియ వ్యవసాయంలో నేలకు బలమిచ్చే పదార్థాల గురించి డాక్టర్ ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు.
1: మన నేలల్లో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి పోషకాలతో పాటుగా ప్రతి ఏడాది ప్రతి సీజన్లో మనం పంటలు పండించి తీసుకునేటువంటి పోషకాలు మరి వాడేస్తాం కాబట్టి అదనంగా తిరిగి వాటికి పోషకాలు చేరేలాగా మనం ఏదన్నా ప్రయత్నం అయితే చేయాలి. సహజసిద్ధంగా నేలలో కొన్ని పోషకాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. నేల రకాలను బట్టి ఈ పోషకాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. కానీ మనము ఒక పంట వేస్తే ఆ పంట కొన్ని రకాల పోషకాలను నేల నుంచి తీసుకొని మనకి ఫలసాయం ఇస్తుంది. మన గింజల్ని, కాయల్ని, కూరగాయలని అన్నిటి మనం వాడేసుకుంటాం. తిరిగి మళ్ళీ నేల సత్తువు పొందాలి, బలం పొందాలి అంటే నేలలో ఉన్నటువంటి రకరకాల సూక్ష్మజీవులు రకరకాల ప్రయత్నాలతోటి జీవరసాయనిక చర్యలు జరిపి నేలలో పంటకి ఉపయోగపడేలాగా మరి పోషకాలను మారుస్తాయి. కానీ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా బతకాలి కదా, దానికి తగ్గట్టుగా మనం వాటికన్నా ఆహారం పెట్టాలి. మరి ఏం ఆహారం పెడుతున్నాం మనం? రసాయనిక ఎరువు మందులు మూటలు మూటలు వేస్తే సరిపోతా? వాటికి అది ఆహారం కాదే. అందుకే ఏదో ఒక రూపాన మనం లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకి, మనకు సహాయం చేసేటువంటి జీవరాశులకి ఆహారం వెయ్యాలి. ఇప్పుడు మామూలుగా మనం గమనిస్తాం, ఆరోగ్యవంతమైనటువంటి నేలను చూస్తే సూక్ష్మజీవులు మనకు కనిపించలేం, కానీ ఎర్రలు, వానపాములు ఇవన్నీ కూడా మనకి ఆ బొరియలు చేసుకుంటూ చేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ బతకాలి అంటే వాటికి కాస్త కూస్త ఆహారం కావాలి. మామూలుగా బయట మనం వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం, వానపాములు ఎరువు తయారు చేస్తాం, వాటికి ఎలాంటిది ఇస్తాం? కాస్త కూస్త కుళ్ళినటువంటి సేంద్రియ పదార్థాలని, ముఖ్యంగా వాడిపోయినటువంటి ఆకుల్ని, రెమ్మల్ని, పాడైపోయినటువంటి కాయల్ని, కుళ్ళిన కాయల్ని, వీటన్నిటిని కనుక వేసేసి నీళ్లు చల్లేసి కాస్త పేడ నీళ్లు చల్లేసి ఆ వానపామును వదిలిస్తే అవి చక్కగా తిని తిని తిని అద్భుతమైనటువంటి వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తాయి. అట్లాగే నేలలో ఉన్నా కూడా వాటికి కావాల్సినటువంటి పదార్థం ఏదో ఆహారం కావాలి కదా, అది మనం కనుక అందేవగలిగితే అప్పుడు నేల ఆరోగ్యంగా ఉంటుంది, దాని లోపల ఉన్నటువంటి జీవరాశులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దానికి మనకున్నటువంటి మార్గం ఏమిటి? సరే, గెత్తం. గెత్తం ఇప్పుడు కొంతమంది దగ్గరే ఉంటుంది, ఎందుకంటే పశు పోషణ తగ్గింది కాబట్టి వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు గెత్తాన్ని అందించాలి. అలాగే కోళ్ళ ఎరువు, సరే, మనకు ఫారాల దగ్గర లేకపోతే పెరటి కోళ్ళ దగ్గర మనము ఈ కోళ్ళ ఎరువుని, కోళ్ళ పెంటని సేకరించి వదులుతాం. అలాగే గొర్రెల పెంట. ఈ గొర్రెల పెంటలో ముఖ్యంగా మనకి కొన్ని చోట్ల ఉన్న ఆచారం ఏంటి, రాత్రులంతా గొర్రెల్ని ఆపేసి తర్వాత మళ్ళీ మేతకెళ్తూ ఉంటాయి. ఇలా ప్రతి రైతు కూడా వాళ్ళ పొలాల్లో గొర్రెలను

కాపుకునేటువంటి అలవాటు కొన్ని ఊర్లలో ఉంది, చాలా మంచి అలవాటు. రాత్రులంతా గొర్రెలు ఆగితే అవి వదిలేటువంటి పెంటికలంతా కూడా భూమంతా జల్లుకుంటారు, దానివల్ల మంచి సత్తు వస్తుంది. అలాగే మనకి ఈ నూనె గింజలు అవి ఇవి మిల్లు పట్టిన తర్వాత నూనె తీసిన తర్వాత మిగిలినటువంటి చెక్క అంటారు, మరి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా అంటారు, మిగిలినటువంటి పిప్పి, ఇదంతా కూడా భూమిలో కలిపితే మనకు కొంత సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. వీటితో పాటుగా మనము ఇతర రకాలైనటువంటి పంట వ్యర్థాలని, ఉదాహరణకి మనం ఈ మొక్కజొన్న వేసాం, లేకపోతే వేరే పంటలు వేసాం, పంట కోత అయిపోయిన తర్వాత మిగిలిందంతా ఉంటుంది కదా. కొన్ని చోట్ల ఏమనో పంట సగం దాకా కోసేస్తాం, కొన్ని చోట్ల అలానే వదిలేస్తాం మొక్కల్ని. అవంతా కూడా మనకి జీవమున్నటువంటి పదార్థమే, అదంతా భూమిలో కలిసి కుళ్ళిపోతే మనకు ఆహారమే, అంటే మన పంటకి కావాల్సినటువంటి ఆహారమే, అది నేలలో సిద్ధమవుతుంది. దానికి మామూలుగా సహజంగా జరగాలంటే నేలలో గనక సరిపోయే మోతాదులో సూక్ష్మజీవులు ఉన్నట్లయితే గనక తొందరగా కుళ్ళిపోయింది. మరి ఇప్పుడు కాలంలో మనం ఎక్కువగా రసాయనిక రూ మందులు వాడుతున్నాం కాబట్టి వాటి సంఖ్య తగ్గుతుంది కాబట్టి కుళ్ళిపోవటం ఆలస్యమవుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏం చేశారు, డికంపోజర్ అనేటువంటి ఒక బుడ్డు తయారు చేశారు. దాని లోపల ఈ ద్రవం లాగా ఉంటుంది, సూక్ష్మజీవులు మనకి కుళ్ళిపోవడానికి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు వాళ్ళు దాంట్లో సిద్ధం చేసి ఆ బుడ్డులో ఇస్తున్నారు. 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది అది. అది తీసుకొచ్చి ముందు నీళ్ళల్లో కలిపి దాంట్లో కాస్త బెల్లం కలిపి బాగా తిప్పేస్తే సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి మనం ఈ పొలం మీద అంతా జల్లామనుకోండి, ఏది చెత్త చెదారం మిగిలిపోయి ఉంటుంది కదా కోత తర్వాత, అదంతా కూడా మామూలుగా కుళ్ళటానికి 2-3 నెలలు పట్టేటట్టయితే ఇది గనక జల్లితే ఒక నెలలోనే కుళ్ళిపోయింది. అప్పుడు అది నేలలో కలిసిపోతే నేలలో మన పంటకు కావాల్సినటువంటి బలనిచ్చేటువంటి సేంద్రియ పదార్థం నేలకు చేరినట్టే. ఎంత సులువైన మార్గం, కానీ మనలో చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నాం. అలాగే ఆచ్ఛాదన, ఆచ్ఛాదన కోసం పంట వ్యర్థాలంతా పంట మీద పరిచినప్పుడు భూమి మీద అవన్నీ కూడా తొందరగా తర్వాత నేలలో కలిసిపోతాయి, అది కూడా సేంద్రియ పదార్థమే, అది కూడా మనం కొంతమంది మాత్రమే చేస్తున్నాం. అలాగే మనం మామూలుగా ఈ పేడకాళ్ళు వేస్తాం చూడండి, మామూలుగా కొట్టం నుంచి గేదెలు పాలు ఇచ్చిన తర్వాత పొలానికి వెళ్ళిన తర్వాత మనం ఆ చెత్త చెదారము అలాగే పేడ అంతా తీసుకెళ్ళి కుప్పేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఏమైందంటే ఎండలు వేడిగా ఎక్కువ ఉన్నప్పుడు, మరి వానలు వచ్చినప్పుడు దానిలో ఉన్న పోషకాలన్నీ ఆ నీళ్లతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం మనం కనుక జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కనుక ఆ కంపోస్ట్లో ఉన్నటువంటి బలం అంతా కూడా మళ్ళీ జాగ్రత్తగా నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది, దాన్ని వాడుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి నాడెప్ కంపోస్ట్ అని ఒక పద్ధతి ఉంది, అది కూడా మనం చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇలా రకరకాల మార్గాల్లో మనము నేలకు కావాల్సినటువంటి సత్తుని బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వర్మీ కంపోస్ట్ నుంచి మళ్ళీ వర్మీ వాష్ అని దాంట్లోంచి వచ్చేటువంటి పోషకాలన్నీ సేకరించి దాన్ని కూడా మనము పంటలకు ఇవ్వచ్చు. అలాగే పంచగవ్యం చేస్తూ ఉంటారు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, అది కూడా కొన్ని రకాల హార్మోన్లన్నీ కూడా మనం వాడుకున్నట్లయితే పంటల్లో మంచి బలం వస్తుంది. ఇలా రకరకాలుగా మనం ఆలోచించి పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందేలాగా మనం మార్గాలు ఎత్తుక్కోవాలి. ఇవన్నీ కుదరటం లేదంటే పచ్చిరొట్ట పంటలు పెంచేసి పూత దశలో కలేదున్నేస్తే అది కుళ్ళిపోతే మన పంటకు కావాల్సినటువంటి పోషకాలు దొరుకుతాయి. ఇలా పచ్చిరొట్ట పచ్చాకు అన్నిటిని కూడా సద్వినియోగపరుచుకొని మనం నేలకు కావాల్సినటువంటి బలాన్ని ఈ సేంద్రియ పదార్థాల రూపం మటుకు ఖచ్చితంగా అందించాలి.

ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి భారీ వర్షపాత హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. రాబోయే 2 రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి గణనీయమైన మార్పులు ఉండే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.

శ్రోతలకు రైతుల వాతావరణ బులెటిన్ వివరాలు. శ్రోతలు పొలం పనులు కార్యక్రమం విన్నారు. సేంద్రియ వ్యవసాయంలో నేలకు బలమిచ్చే పదార్థాలు బై ఎన్ సుధాకర్ రెడ్డి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు. అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
2: 1000 బస్సులు మాడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు మాడబిడ్డల్ని తీర్చిదిద్దడం. ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
0: తలసేమియా, సికిల్సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ

0: రక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డీఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన సరెండర్ లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్నారు. కృత్రిమ మేధా విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: యత్ ఉద్ధార కార్యం సుకరం కర్తుం సమీపస్థస్య స్యాబ్రుబీసి ప్రదేశాత్ సురంగస్య ప్రవేశ ద్వార పర్యంతం సంపర్క మార్గస్య నిర్మాణ కార్యమపి ప్రచలతి. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ ఉత్తర పూర్వీయేషు రాజ్యేషు ఉప హిమాలయీయ పశ్చిమ బంగాళ సిక్కిమ బీహార్ ఉత్తర ప్రదేశోత్తరాఖండ పంజాబ చండీగఢ్ హర్యానా పూర్వ రాజస్థాన దిల్లీ మధ్యప్రదేశేషు చ అతివృష్టే సంభావనా అస్తి. మహిళా క్రికెట్ క్రీడాయాం భారతేన పాకిస్తాన్ దళం సప్త స్తోభై పరాజితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఇంతవరకు సంస్కృతంలో వార్తలు విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట జాన్ డాల్టన్ సైంటిస్ట్ గురించి తెలుసుకుంటారు అన్న ఆయన జన్మదిన సందర్భంగా, మరియు పెరుగు శివారెడ్డి ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణులు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటారు. లేఖావళిలో శ్రోతలు రాసినటువంటి ఉత్తరాలన్నింటినీ కూడా చదివి వినిపించడం జరుగుతుంది. 8:30 సమాచార లేఖ, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 9:30 శ్రోతలు వాట్సప్ మెసేజెస్ పంపిస్తే పాటల పల్లకి కార్యక్రమం ద్వారా పాటలు వింటారు. 10:30 ఆప్కీ మన్ పసంద్ కార్యక్రమం వింటారు హిందీ సినిమా పాటలు. ఈ ఉదయం 11:00 పోస్ట్ బాక్స్ 111 కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 భక్తి సంగీతం వింటారు. 2:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం వింటారు. 2:31 బాలభారతి కార్యక్రమం వింటారు. 3:00 పౌరాణిక నాటకం వింటారు. 4:00 సరదాగా కాసేపు కార్యక్రమం వింటారు. 5:00 యువవాణి, 5:30 మా పదం మీ భావం ఆర్జే ఇచ్చినటువంటి పదానికి శ్రోతలు తమ భావాన్ని వ్యక్తపరుస్తారు. 6:30 మిక్స్డ్ మస్తీ కార్యక్రమం వింటారు. 7:15 సిటీ అవసరాలకు తగ్గట్టుగా పూల ఉత్పత్తి కార్యక్రమం వింటారు. 7:45 మెలోడీ మ్యాచ్ కార్యక్రమం వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ సెట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 11:00 రవివాసరి అఖిల్ భారతీయ సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 11:10 ఈనాటి ప్రసార విశేషాలతో 11:13 కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఎఫ్ఎం 102 MHz పై ప్రసార విశేషాలు విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం 102. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కిరటం. మరి శ్రోతలు మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్దిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్

పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని తాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు

0: అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు వార్తలు విన్నారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమత ప్రసన్న లక్ష్మి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమత ప్రసన్న లక్ష్మి గారు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు, ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటలో ఈరోజు జాన్ డాల్టన్ గురించి తెలుసుకుంటారు. సైంటిస్ట్ జాన్ డాల్టన్ జన్మదిన సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలైతే తెలుసుకుందాం. సెప్టెంబర్ 6, 1766 సంవత్సరంలో జన్మించారు ఆయన. ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. ఆధునిక పరమాణు సిద్ధాంతాన్ని ఈయనే బలమైన పునాదులు వేశారు. వాతావరణం పీడనంపై ఆసక్తితో లక్షలాది వాతావరణ అంశాలను నమోదు చేశారాయన. పాక్షిక పీడన సిద్ధాంతం ప్రతిపాదించింది ఈయనే. ఇంగ్లాండ్లోని ఈగల్స్ ఫీల్డ్ గ్రామంలో ఓ చేనేత కార్మికుడు 5 సంతానంలో ఒకడుగా ఈయన జన్మించారు. చిన్నతనంలో సైన్స్, గణితం, ఇంగ్లీష్లో పట్టు సాధించారు. ఉష్ణోగ్రత, గాలి, వేగం, తేమ లాంటి విషయాలను రోజు నమోదు చేసుకోవడాన్ని ప్రారంభించి జీవితాంతం కొనసాగించారు. చనిపోయే చివరి రోజు వరకు ఆయన నమోదు చేసిన అంశాలను 200,000 పైమాటే. స్కూల్లో పిల్లలకు చదువు చెప్పటం, తండ్రికి సాయపడటంతో పాటు లాటిన్, గ్రీకు భాషలు కూడా నేర్చుకున్నారు. 27 కల్లా కళాశాల అధ్యాపకునిగా చేరిన. పరిశోధనలు మాత్రం మానలేదు. ఇంగ్లాండ్లోని కొండలు, లోయల పట్టణాలు తదితర ఎన్నో ప్రాంతాల్లో వాతావరణాన్ని పరిశీలించి ఎక్కడైనా గాలి సమ్మేళనం ఒకేలా ఉందా అని తేల్చుకున్నారు. పాక్షిక పీడన సిద్ధాంతం చెప్పగలిగారు. ఆపై రసాయన చర్యలపై దృష్టి సారించి పరమాణు సిద్ధాంతాన్ని అందించారు. మరి ఈనాటి నేటి మాట కార్యక్రమంలో మరొక అద్భుతమైన వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణులు పెరుగు శివారెడ్డి కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు గ్రామంలో జన్మించారు. సెప్టెంబర్ 12, 1920 ఈయన 1946 మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి MBBS పట్టాన్ని పొందారు. 1952 నేత్ర వైద్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి MS పట్టాన్ని స్వీకరించారు. ప్రారంభ ఉద్యోగం మద్రాసు మెడికల్ సర్వీస్లో అసిస్టెంట్ సర్జన్గా, అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ KGH హాస్పిటల్లో విశాఖపట్నంలో కూడా పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో మరియు సరోజినీ ఐ హాస్పిటల్ ఆహ్వానం మీద అక్కడ సూపరింటెండెంట్గా కూడా పనిచేశారు. తన సేవలను అందించారు. 1961-75 ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో కూడా చేరారు.

మరి ఇతని సేవలైతే ప్రశంసనీయం. రాష్ట్రపతికి గౌరవ నేత్ర చికిత్సలుగా నియమితులయ్యారాయన. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి సలహాదారునిగా కూడా వ్యవహరించారు. 1970లో ఈయన సేవలను గుర్తించి ఆయన్ని పద్మశ్రీ వరించింది. 1977లో పద్మభూషణ గ్రహీత కూడా అయ్యారు. మరి శ్రీ పెరుగు శివారెడ్డి గారు సెప్టెంబర్ 6 అంటే ఈరోజునే 2005లో మరణించారు. మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటలో ఈరోజు జాన్ డాల్టన్ సైంటిస్ట్ గురించి తెలుసుకున్నాం. అలాగే పెరుగు శివారెడ్డి ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణుల గురించి తెలుసుకున్నాం.

0: ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు లేఖావళి. లేఖావళి శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం శ్రోతలందరికీ.
0: ఉత్తరాలు, మరి మొట్టమొదటి ఉత్తరం ఏమిటుంది?
1: శ్రీరాపు శ్రీనివాస్ గారు రాస్తున్నారు శృంగవరపు కోట నుంచి. గౌరవనీయులైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలు. అయ్యా, మీరు చింతన కార్యక్రమంలో ఈ మధ్య ప్రసారం చేసిన చింతన ప్రోగ్రాంలో ప్రసారం చేసిన శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. వ్యక్తిగత వికాసం గురించి బాగా చెప్పారు. ఆకాశవాణికి అభినందనలు. ఉదయ సమీరాలు ప్రోగ్రాంలో ప్రసారం చేస్తున్న అన్ని యూట్యూబ్లో ఉంచమని కోరుకుంటున్నాం. అలాగే సత్యశోధన పుస్తకంలోని అన్ని కథలను రేడియో నాటికలుగా రూపొందించి ప్రసారం చేయమని తమను కోరుకుంటున్నాం అంటూ రాశారు.
0: శ్రీరాపు శ్రీనివాసరావు గారు, దానవ అంకుశం గారు, తప్పకుండా మీ సూచనలు సలహాలు అధికారులు పరిశీలిస్తారు. అలాగే చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల వారు మీరు ప్రసారం చేసిన 2వ తేదీ నాటి భక్తిరంజని గీతాలు చాలా బాగున్నాయి అంటున్నారు. రఘుబీర్ సింగ్, సూనాబాయి, రాధా, మున్నా ఏలు నుండి రాస్తున్నారు. సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. కిందటి ఆదివారం ప్రసారమైన ఉదయ సమీరాల్లో నేటి మాటలో శ్రోతల కార్యక్రమాల మీద వెలిపించిన అభిప్రాయాల లేఖావళి చాలా బాగుంది. సహకరించిన వ్యాఖ్యాతకు రాంభట్ నృసింహశర్మ గారికి ధన్యవాదాలు. భక్తి గీతాలు బాగున్నాయి, చక్కటి పాటలు వేస్తున్నారు. భక్తిరంజన్లో 31వ తేదీన వినిపించినవి, సూక్తులు కూడా బాగుంటున్నాయి. అసంఘటిత కార్యక్రమ సమస్యలు, నివారణ మార్గాలు, ఈ విషయం మీద రామకృష్ణారావు గారితో

0: కార్మికుల కార్యక్రమంలో మీరు బుధవారం నాడు మధ్యాహ్నం ప్రసారం చేసిన అంశాలు బాగున్నాయి. అసంఘటిత కార్మికులు అంటే వాళ్ళ చట్టాలు పథకాలు ఇవన్నీ కూడా విస్తారంగా తెలియజేశారు. మహిళలు పాల్గొన్న ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం బాగుంది, యువాణి కార్యక్రమం కూడా బాగుంటుంది అంటున్నారు. అన్నిటినీ ఆనందిస్తున్న మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. తర్వాత
1: గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక తెలుగు భాష కోసం ఎంత చేశారో, ఎంత ఏం చేశారో, ఎలా చేశారో, అలా ఓ ప్రత్యేకమైన శైలిలో వారి స్వంత వాగ్ధాటితో ఒక ఉత్కృష్ట జలప్రవాహంలా విశాఖపట్నం ఆకాశవాణి శ్రోతలకు వినిపించిన ప్రముఖ కవి విఎస్ఆర్ఎస్ సోమయాజుల గారికి శతసహస్ర వందనాలు తెలుపుతున్నారు శ్రోత.
0: ఆ శ్రోత ఎవరు అంటే చిర్రావూరు వెంకట సత్య సూర్య ఫణీంద్ర గారు, తణుకు నుంచి. వారే రాస్తున్నారు, ఆగస్టు 24వ తేదీన మీరు ప్రసారం చేసిన ఆశయం కథానికి బాగుంది. నేటి మాట 24వ తేదీది. దాశరథి గారి గురించిన విశేషాలు కూడా చాలా బాగా చెప్పారండి, చక్కటి అంశాలు అని వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మనం కూడా మన ఆనందాన్ని ప్రకటిస్తూ తర్వాత ఉత్తరం ఎవరు రాశారు ఏమిటి?
1: అవసరాల లావణ్య రాస్తున్నారు విజయనగరం నుంచి. సోమవారం అంటే 31వ తేదీ నేటిమాట శీర్షికన ఆరుద్ర బాపుల జీవిత విశేషాలు, కళమ తల్లికి రెండు కళ్ల వంటి మహనీయులు. తదనంతరం ఆదిభట్ల నారాయణదాసు గారి జీవన ప్రస్థానాన్ని రాంభట్ల వారు ఆవిష్కరించిన తీరు, హరికథ పితామహుని పదవిన్యాసాన్ని లయబ్రహ్మంగా బెంగళూరు సభలో ఆయన ప్రదర్శన, రాంభట్ల వారి పదకవితా చాతుర్యంతో ఆహా అద్భుతం అనిపించింది. అటు సాహిత్యంలో ఆరుద్ర, హరికథల బ్రహ్మగా ఆదిభట్ల వారు విజయనగర ప్రాంతీయులవ్వడం ఇంకా ఆనందకరమంటూ రాశారు.
0: ధన్యవాదాలు. దైవపు గోపాలరావు గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు, లేఖావళి సంచాలకులకు నిర్వాహకులకు అందరికీ నమస్కారం. 31వ తేదీ ఉదయం 11 నుంచి 12 వరకు ప్రసారం చేసిన మధురిమలో ఆపాద మధురమాలు పాటలన్నీ మధురాది మధురంగా ఉన్నాయి, బాగున్నాయి. ఇలాంటి కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఉండండి, చాలా సంతోషం అన్నారు. తర్వాత
1: పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం చీపురు గారు చీపురుపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. 31వ తేదీ సోమవారం నాడు ఉదయం హరికథ పితామహుడు నారాయణదాస్ గారి గురించి రాంభట్ల వారు అందించిన సమాచారం సాహితీ ప్రియులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది అంటున్నారు.
0: ఎంపీ దానవాంకుశం శ్రీరామ్ శ్రీనివాసరావు గారు శృంగవరపుకోట గ్రామం నుండి ఇది వాట్సాప్ లేఖల్లో వారు పంపించారు. స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలు. చింతన కార్యక్రమంలో ప్రసారం చేసిన దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. వ్యక్తిత్వ వికాసం గురించి బాగుందండి. ఉదయ సమీరాల్లో ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు యూట్యూబ్లో ఉంచండి. ఇంకా సత్యశోధన పుస్తకంలో కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆ కథల్ని వాటిని కూడా రేడియో నాటికలుగా రూపొందిస్తే బాగుంటుంది అంటున్నారు. అధికారులు పరిశీలిస్తారండి. తర్వాత
1: కొండబాబు గొల్లపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు. జీవన మజిలీ అనగా 3వ తారీఖు గురువారం ఉదయం వచ్చినటువంటి సీరియల్ చాలా బాగుందండి. ఆ సీరియల్ ఉన్నంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాను. కోడలు పాత్రలో ఉన్న ఆమెని పక్కన కాడ ఉంటే కొట్టాలి అన్నంత కోపం వచ్చింది. ఈ సీరియల్ ద్వారా ఎంతమంది మారతారో తెలియదండి. బతికున్నప్పుడు మా తల్లిదండ్రి ఇప్పుడు లేరు, కానీ జీవితం గురించి చాలా విలువైనటువంటి సందేశాలు, చాలా కన్నీరు వచ్చింది. ఇలాంటి సీరియల్ కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఒక అరగంట ప్రసారం చేస్తారు, ఇది నా మనవండి అంటూ రేడియో అంటే పడి చచ్చిపోయే నూకల కొండబాబు గొల్లపాలెం నుంచి ఆదివారం ఉదయం చదివి వినిపిస్తారంటూ కోరారు. మరి ఈ సీరియల్ రాసినటువంటి వారికి ధన్యవాదాలు, దీన్ని పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు అంటున్నారు.
0: చాలా సంతోషం అండి, చాలా ఉద్వేగభరితంగా అంటే చాలా ఎమోషనల్గా రాశారు నూకల కొండబాబు గారు. రేడియో అంటే పడి చచ్చిపోయి అన్నారు. రేడియో అనేది ఒక జీవకళనిచ్చేటటువంటి నదీ ప్రవాహం అండి, దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తూ ఆజీవన పర్యంతం అలా ఉండడానికే రేడియో, అదే రేడియో ధార్మికత. కాబట్టి మీరు అంత పని చేయకండి, హాయిగా వింటూ ఉండండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, ఏకచిత్రగానంలో నువ్వు వస్తావని సినిమా నుంచి వినిపించిన పాటలు చాలా బాగున్నాయి, ఇలాగే మీరు అన్ని పాటలు వినిపిస్తూ ఉండండి

0: తమ కోరిక వెలిబుచ్చారు. తప్పకుండా అండి. తర్వాత
1: మరి 7 గంటల 25 నిమిషాలకు 3వ తారీఖు ప్రసారం చేసిన నాటిక జీవన మజిలీ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు కె సత్యారావు అనకాపల్లి జిల్లా నుంచి. ఆర్జే అఖిల్ గారు ప్రోగ్రాం ప్రజెంట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుందంటున్నారు.
0: 3వ తేదీ ఈ నెల ఉదయ సమీరాల్లో జీవన మజిలీ నాటిక బాగుంది. మా కళ్ళంట నీరు అలా వస్తూనే ఉంది. సభ్య సమాజానికి ఇలాంటి సందేశాత్మకమైన నాటికలు చాలా అవసరం. బొడ్డేటి జగన్నాథం గారు రచయిత, వారికి అభినందనలు. తప్పకుండా అందజేస్తామండి. బిందు, నీరజ్, రోజా, హరిప్రియ, శ్రీవిద్య ఎండాడ నుంచి, విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. తర్వాత ఉత్తరం.
1: పొట్నూరు శ్రీనివాసరావు, పద్మావతి, నమిత, అభిషేక్, అఖిల రాస్తున్నారండి శ్రీకాకుళం జిల్లా నుంచి. లేఖావళికి నమస్కారం. మేము రోజా శృతి గాజువాక దిబ్బలపాలెం అశోక్ నగర్ వారు కూడా
0: జీవన మజిలీ నాటిక గురించి
1: ఈ నెల 3వ తేదీ గురువారం జీవన మజిలీ నాటిక గురించి రాస్తున్నారు. బ్రతికుండగానే కన్నతండ్రిని శ్మశానంలో కొడుకు వదిలి వెళ్లిపోయిన సంఘటన మా కంట నీరు తప్పించింది. చాలా హృదయ విదారకమైన సన్నివేశం. పాత్రధారులు అందరూ తమ తమ పాత్రలకు జీవం పోశారు. నాటిక పునఃప్రారంభం చేసిన ఆకాశవాణికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే లేఖావళి మునగపాకు నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు కూడా మజిలీ నాటకం గురించి లేఖ రాశారు. విన్నంతసేపు ప్రతి ఒక్కరి జీవితంలో మజిలీ తప్పదు అనిపించింది. రచించిన బొడ్డేడు జగన్నాథం గారికి ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు.
0: బొడ్డేటి జగన్నాథం గారికి చాలా ప్రశంసలు. వారి రచనకి తప్పకుండా వారివన్నీ వింటూ అందుకునే ఉంటారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు హైదరాబాద్ నుండి రాస్తున్నారు. లేఖావళి కార్యక్రమ నిర్వాహక నమస్కారం. ఆగస్టు 30వ తేదీ నేటి మాటలో శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు జమున జయంతి సందర్భంగా మాట కచేరీ చేస్తూ నయగారాలు ఒలికించిన, కన్నీటిని నయాగారాల కురిపించిన జమునకే చెల్లు, సత్యభామ పాత్రధారణం జమునతోనే చెల్లు, ఇలా తమ భాషలో ఎన్నెన్నో మెరుపులు మెరిపించారు. మన ఆదిభట్ల నారాయణదాస్ గారి హరికథా విశేషాల గురించి వారే చేసిన ప్రసంగం నా దృష్టిలో కేవలం ప్రసంగం కాదండి, అంతకుమించి నారాయణదాస్ గారికి అందజేసిన సువర్ణవర్ణ ద్యుతి మదక్షర సత్కరతాహారమేనండి. శ్రీ రాంభట్ల వారి కలంగళం నటనా పటుధూర్జటి జటాగ్ర చటుల సింధు ఘుమఘుమారంభ సంరంభ విజృంభణము, ఇది స్తవం కాదు వాస్తవం. ఇది వారి అభిమానం. ఆకాశవాణి అందరికీ ఈ రకంగా ప్రసంగం చేయడానికి, మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నటువంటి తల్లి కాబట్టి ఈ యావత్ ప్రశంసలు ఆకాశవాణికి. గత వారం ఉదయ సమీరాల్లో రాధాప్రసాదరావు గారి పద్య కవితలు విన్నాను, బాగుంది. సెప్టెంబర్ 1వ తేదీ చింతన్లో సమర్పకులు మంచి మంచి పద్యాలు వినిపించారు, ధన్యవాదాలు అని రాముడుగు వెంకటేశ్వర శర్మ గారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1: శ్రీనివాస్ గారు కూడా మెసేజ్ చేశారు. 4వ తేదీ ఉదయం 7:30 నిమిషాలకు ప్రసారం చేసిన డాక్టర్ గారి సలహాల కార్యక్రమంలో డాక్టర్ రమ్య గారు ఆరోగ్యమే మహాభాగ్యం, మంచి ఆహారం తీసుకునే విషయంపై మంచి అవగాహన కల్పించారు అంటున్నారు. డాక్టర్ రమ్య గారు చెప్పిన సలహాలు సూచనలు చాలా మంచి అవగాహనను ఆలోచనలు కలిగించాయి. ఆల్ ఇండియా రేడియో వారు అద్భుతమైన కార్యక్రమాలతో శ్రోతలను చైతన్యపరుస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటున్నారు. మరి అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర వారికి నమస్కారాలు. మీరు ఈరోజు ప్రసారం చేసిన నీటిమాట సుప్రసిద్ధ శ్రీమతి జమునా గారి జయంతి సందర్భంగా అద్భుతమైన విశేషాలు వివరించారు. అద్భుతమైన కంఠంతో వివరించిన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారికి నా ధన్యవాదాలు. అలాగే విశాఖపట్నం డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి.
0: ఈ వారానికి కడపటి కమ్మ అంటే ఈ వారం లేఖావిడిలో ఆఖరి ఉత్తరం. సత్యవాడ సోదరిమణులు, మహిళావిణి కార్యక్రమం స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు చాలా బాగున్నాయి. వీర సైనిక పూజలు, నాన్న చేతి వేళ్ళు, ఎర్ర చొక్కావాడు, ఇవన్నీ పొత్తముల పొత్తిళ్ళు అనే కవితలో విజ్ఞాన భాండారాల్లో విద్యార్థుల గురించి చాలా బాగా రాశారు. కలం నా ఊపిరి కవిత, నా కలం చిరంజీవి అనడం చాలా బాగుంది అంటే చిరకాల.

0: కాలం కవిత్వం రాస్తుందని. ఇలా ప్రతి కవిత సాహిత్య మూల్యాలతో మంచి భాషలో ప్రసారమయ్యాయి, ధన్యవాదాలు అంటున్నాను. మీకు కూడా ధన్యవాదాలు. శ్రోతలందరికీ కూడా లేఖావళికి ఉత్తరాలు రాసినందుకు, కార్యక్రమాన్ని వింటూ ఆనందిస్తూ వింటున్న కార్యక్రమాల మీద స్పందిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు శ్రోతలందరికీ.
0: శ్రోతల వద్ద సెలవు తీసుకునే ముందు లేఖావళి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం కూడలి 5300003 చిరునామా, వాట్సాప్ నంబర్ 7416172999, ఈమెయిల్ airpcvsp@gmail.com. వీటికి మీ స్పందనని అందించండి. మళ్ళీ వచ్చే లేఖావళి కార్యక్రమంలో కలుసుకునే వరకు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: లేఖావళి విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి. మేరీమాత చిత్రం నుండి కేజే యేసుదాస్ బృందం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 వింటున్నారు. శ్రోతలు, ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో పుష్పాంజలి విన్నారు. మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత ఢిల్లీ నుండి వార్తలు వింటారు. మరియు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: The headlines. Prime Minister Narendra Modi addresses centenary celebrations of Shri Ram College of Commerce at Delhi University, calls upon young Indians to build global consulting, accounting, financial and legal firms capable of leading the world. BJP Rajya Sabha MP Dinesh Sharma appointed Lieutenant Governor of Andaman and Nicobar Islands. NIA Special Court convicts 10 Maoists in 2013 Chhattisgarh Jhelum Valley Massacre case. iBRICS Summit to be held in New Delhi. On the sidelines of BRICS Summit on the 12th and 13th of this month, over 500 institutional investors, finance ministers and business leaders to participate in the two-day event. And in cricket, India beat Pakistan by 7 wickets in the Women's T20 Asia Cup match in Dubai. And now the news in detail. Prime Minister Narendra Modi has urged young Indians to dream even bigger than previous generations and build global consulting, accounting, financial and legal firms capable of leading the world. Mr. Modi said, today Indians are leading the top companies of the world, so why can't companies built by Indians lead the world? Prime Minister was addressing the centenary celebrations of Shri Ram College of Commerce, SRCC, at Delhi University yesterday evening.
1: दुनिया की टॉप कंपनीज को लीड कर रहे हैं अगर भारतीय दुनिया की टॉप कंपनियों को लीड कर रहे हैं तो भारतीयों की बनाई कंपनियां दुनिया को क्यों लीड न करें
0: Mr. Modi said India's 7.8% quarterly growth amid global uncertainty reflects its economic strength. He said India has come a long way from policy paralysis to policy dynamism. He said the world is watching India become the fastest growing major economy. Mr. Modi shared that smartphone exports now exceed 2.5 lakh crore rupees, while domestic defense production has hit an all-time high of nearly 2 lakh crore rupees.
1: Deshi defense manufacturing अपने ऑल टाइम हाई पर है आज भारत करीब करीब 2 लाख करोड़ रुपए का डिफेंस प्रोडक्शन कर रहा है 2013-14 में हम 600-700 करोड़ रुपए का डिफेंस एक्सपोर्ट करते थे आज ये आंकड़ा करीब करीब 40,000 करोड़ रुपए तक पहुंच चुका है
0: The Prime Minister said the SRCC has given generations of students the opportunity to learn, grow and make a difference over the years. Mr. Modi said the college has distinguished itself over the years, making a mark for academic excellence. He stated that former Finance Minister Arun Jaitley was an alumnus of SRCC. He said SRCC alumni has left their mark in every sector from arts to politics. Mr. Modi added that together 140 crore Indians will make India both Viksit and Atmanirbhar.
1: हम 140 करोड़ भारतीय मिलकर अपने देश को विकसित भी बनाएंगे आत्मनिर्भर भी बनाएंगे आने वाले समय में भारत मैन्युफैक्चरिंग का हब होगा आने वाले समय में रिसर्च एंड इनोवेशन का हब हिंदुस्तान होगा भारत एग्रीकल्चर एक्सपोर्ट की सुपर पावर होगा
0: The Prime Minister highlighted the profound significance of this 100-year milestone for both the college and the nation's education sector and paid tribute to founder Shri Ram and bowed to his enduring vision. Education Minister Prahlad Joshi in his speech praised SRCC for maintaining its high standard over the years. He said today India is the third largest startup ecosystem under the leadership of Prime Minister Modi. He said that there is a requirement of skilled human resources in the global market. President Draupadi Murmu has appointed Dr. Dinesh Sharma as the Lieutenant Governor of the Andaman and Nicobar Islands. Dr. Sharma will succeed Admiral Devendra Kumar Joshi, who was serving as Lieutenant Governor of the islands since October 2017. Dr. Sharma is presently a BJP Rajya Sabha MP from Uttar Pradesh and has also served as Deputy Chief Minister of the state. Talking to Akashwani News, Dr. Sharma said, whatever assignment is given by the party to him, he will try his level best to perform it.
2: Whatever instruction the Honorable Prime Minister gives are always acceptable to everyone. I always worked as a party worker and it is our responsibility to follow whatever directions our party leadership gives. My only desire is to fulfill the trust that the Prime Minister has placed in me.
0: In Chhattisgarh, the National Investigation Agency's special court in Jagdalpur has convicted all 10 accused in Jhelum Valley Maoist attack case under various charges. A total of 11 accused were tried in the case, of whom one died during the trial. The court found all 10 accused, including two women, guilty of the murder of 29 people and attempt to murder 15 others. The order on the quantum of punishment has been reserved for September 16th. In May 2013, Maoists attacked a convoy of Congress leaders in Jhelum Valley. 29 people, including senior Congress leaders, were killed in this dastardly attack. Jharkhand Urban Development Minister Sudev Kumar Sonu passed away at Mercy Hospital in Giridih after suffering a heart attack. He reportedly complained of ill health late at night and was brought to the hospital at around 2 a.m., where he passed away at around 4 a.m. The news of the minister's demise has cast a pall of grief across Giridih and the entire state of Jharkhand, with a large number of supporters, party workers and well-wishers reaching the hospital. Chief Minister Hemant Soren described Sudev Kumar Sonu's demise as a personal loss and said that he had dedicated his life to the struggle for Jharkhand's identity, rights and self-respect. This is Akashwani giving you the news.
3: Stay updated, stay ahead. Follow us on X at AIR News Alerts and on Instagram at AIR News Alerts.
0: More than 500 institutional investors, finance ministers and business leaders will participate in the inaugural iBRICS Summit on the sidelines of BRICS Summit in New Delhi on the 12th and 13th of this month. The two-day summit is designed to connect sovereign capital with bankable infrastructure, energy and digital capacity projects across 21 BRICS member states and partner nations. Sovereign wealth funds, pension funds and family offices attending the iBRICS Summit manage a total wealth of $1 trillion. They will discuss cross-border investments, non-dollar settlements and payment systems among BRICS economies. The summit comes at a critical juncture as BRICS economies adapt to shifting trade dynamics, U.S. tariff pressures and high dollar clearing costs. As BRICS Chair 2026, India will be hosting the 18th BRICS Summit on September 12th and 13th at Bharat Mandapam in New Delhi. Union Home Minister Amit Shah arrived in Goa last night on a three-day visit, during which he will chair the 28th meeting of the Western Zonal Council. Today, he is scheduled to chair a Home Ministry meeting, address a press conference and inaugurate the BJP's new state office. We have more from our correspondent.
4: Amit Shah will begin his engagements today with a meeting to review important matters related to Goa. He will then address a press conference before inaugurating BJP's newly constructed state office, Atal Bhavan. Mr. Shah will also meet party's state core committee during the day. Tomorrow, his engagements include the Western Zonal Council meeting and the presentation of the President's police colour to Goa police. Nikhil Upadhyay, Akashwani News, Padji.
0: Drug regulatory and law enforcement agencies have intensified coordinated action against illegal manufacture and distribution of misbranded drugs in New Delhi. The crime branch of Delhi Police has been undertaking continuous surveillance to identify criminal activities related to the manufacture and distribution of misbranded and spurious drugs. We have more from our correspondent.
5: The Central Drugs Standard Control Organization, CDSCO, works in close coordination with Delhi Police and other enforcement agencies whenever leads relating to such criminal activity emerge. As part of this continuing surveillance and enforcement activity, Delhi Crime Branch had seized misbranded and not of standard quality rabies vaccine in April this year
6: from the unlicensed premises in Delhi. Through a communication on 27th of last month, the Drugs Controller General of India, DCGI, requested all state drugs controllers to alert their inspectorate staff and maintain strict vigilance over the movement, distribution and availability of the misbranded vaccine batch of the drug. A total of 4 persons have been arrested by the Delhi Police in connection to this case. Neetika Gupta, Akashwani News, Delhi.
7: Sumer Ghat and Pinch Tiger Reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive bred vultures, recording encouraging survival rates. Details from our correspondent.
8: According to the Bombay Natural History Society, BNHS, 29 vultures released across the two reserves between December 2025 and January 2026 recorded survival rates of up to 78%. BNHS said the success demonstrates the viability of shifting bird release enclosures to prey-rich and inviolate tiger habitats. The results are a significant boost to ongoing efforts to conserve and restore India's declining vulture populations. The encouraging survival rates offer hope that such conservation efforts will help revive vulture populations and ensure a stronger future for these important birds. With C. Prarthna, Madhuri Pange, Akashwani News, Mumbai.
0: The National Board of Examinations in Medical Sciences has successfully conducted the NEET PG 2026 examination for the affected candidates of the ION Digital Zone Sitapura Test Center in Jaipur. In a social media post, Ministry of Health and Family Welfare said that the examination was held across 5 test centers in Jaipur in a secure, fair and transparent manner and concluded smoothly yesterday. The government has debunked a video circulated by several social media accounts claiming that the runway at the Indira Gandhi International Airport of Delhi is submerged in rainwater. The fact-check unit of the Press Information Bureau said that the claim is fake and the video is from April 2024 when Dubai Airport experienced rare heavy rainstorms causing planes to struggle to navigate through flood water. The naval force of Iran's Islamic Revolutionary Guard Corps has claimed that it carried out strikes against 3 oil tankers traveling through what it described as an unauthorized route in the strategic Strait of Hormuz, as well as 3 vessels allegedly affiliated with the United States. The development came after the United States reportedly struck 3 Iranian oil tankers in the Persian Gulf and the Sea of Oman. In women's cricket, India defeated Pakistan by 7 wickets in a one-sided Women's Asia Cup T20 match in Dubai. Pakistan were bowled out for just 55 in 18.1 overs, the lowest ever total in T20 internationals. Young spinners Sri Charani and Prema Rawat took 3 wickets each, while Deepthi Sharma claimed 2. India chased down the target in 8.4 overs, with captain Harmanpreet Kaur remaining unbeaten on 18. The match also marked Harmanpreet's 150th T20 international as India's captain, making her the first international captain, male or female, to reach the milestone. India have now won 7 of the 8 T20 Asia Cup meetings against Pakistan. In badminton, India's Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty have entered the China Masters final for the 3rd time. The world number 5 pair defeated Malaysia's Noor Mohammad Azrin Ayub and Tan Wee Kyong 21-15, 18-21, 21-11 in the semi-final. The Asian Games champions will face China's He Jingting and Ren Xiangyu in the final today as they look to clinch their 2nd title of the season. The India Meteorological Department has forecast heavy rainfall over Bihar, East Rajasthan, Haryana, Chandigarh, Delhi, Madhya Pradesh, Uttar Pradesh, Uttarakhand and parts of northeastern states for today. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
9: Thank you, Nishit. News of Prime Minister Modi lauding 7.8% GDP growth, slamming critics, betting on Gen Z in his address at Delhi University's SRCC centenary celebrations is carried prominently by all the dailies. Census to begin early in 4 poll-bound states of UP, Punjab, Goa and Uttarakhand is the top story in Hindustan Times. CBI books Subhash Chandran LIC housing finance loan fraud case, writes Sunday Pioneer. Rajya Sabha MP Dinesh Sharma named Andaman and Nicobar Islands Lieutenant Governor according to a report in the Sunday Tribune. Putin Zelensky to hold strikes, US envoys in Moscow for talks to end war is the front page story in the Asian Age. And finally, Maruti Suzuki launches new Baleno at base price of 6.09 lakhs, says a report in Financial Express. And with that, it's back to you, Nishit.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses centenary celebrations of Sri Ram College of Commerce at Delhi University, calls upon young Indians to build global consulting, accounting, financial and legal firms capable of leading the world. BJP Rajya Sabha MP Dinesh Sharma appointed Lieutenant Governor of Andaman and Nicobar Islands. NIA Special Court convicts 10 Maoists in 2013 Chhattisgarh Jhiram Valley Massacre case. IBRICS Summit to be held in New Delhi on the sidelines of BRICS Summit on the 12th and 13th of this month. Over 500 institutional investors, finance ministers and business leaders to participate in the two-day event. And in cricket, India beat Pakistan by 7 wickets in the Women's T20 Asia Cup match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
10: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం, జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు పి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం, అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, మరో తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తప్పించింది, ఇంకో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. నేడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ది కలిగిన దేశంగా, ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, గొప్పగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అన్ని తరాలపై ఉందని, ముఖ్యంగా యువతరంపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవాతో కలిసి రాగా, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ మల్లిబాబులు ఘనస్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవటం కాదని, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి, మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సరకాలం నుంచి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ది, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాస్కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటి మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. గర్భిణీలకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త 102 తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంగళవారం కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్.

ముందుగా వినండి బృందావన సారంగ రాగంలో దీక్షితార్కృతి రంగపుర విహార రూపకతాళం.

కార్యక్రమంలో ఇప్పుడు శుద్ధ సన్యాసి రాగంలో దీక్షితారు కృతి సుబ్రహ్మణ్యేన రక్షితోహం ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణావాద్యం. ఇప్పుడు వినండి కాపీ రాగంలో పాపనాశం శివన్ రచన ఎన్న తవం సదైనైన్ ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకి కమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం.

0: మీరు ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి పంచడానికి వచ్చేసానండి. మీకు నచ్చిన సాంగ్స్ మన ఎఫ్ఎంలో వినటానికి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడున్నాం మనం? స్టూడియోలో సమయం 9:36:59 అవుతోంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాటల్ని పల్లకిలో విహరించడానికి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారా? మరి నేను కూడా వినిపించడానికి సిద్ధంగానే ఉన్నాను. మెసేజ్ల వర్షం నేను ఏమీ మాట్లాడక ముందే కురిసింది. మరి ఇంకా ఇంకా ఇంకా భారీ వర్షం కురవాలంటే 6304767436 నంబర్కి పాట పేరు, సినిమా పేరు, అలాగే మీ పేరు కూడా టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. మరి ఇంతకీ ఈరోజు పాటల పల్లకి కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక చిన్న మాట అండి. రోజులు ఎలా ఉన్నాయో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో హ్యాపీగా మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వుతూ మన పని మనం చేసుకుని వెళ్ళిపోవటంలో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా దేనిలోనీ లేదు. అంతే కదా, మన నవ్వు చూస్తే మనకి ఆనందం, ఎదుటి వాళ్ళకి సంతోషం. మరి ఈ సంతోషాల పువ్వులు విరబూస్తూ ఈరోజు పాటలు పలికి కార్యక్రమంలో కళ్యాణ వైభోగమే చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నువ్వు లేక నేను లేను అంటూ 2001 మన ముందుకొచ్చారు తరుణ్, ఆర్తి అగర్వాల్. ఆర్పి పట్నాయక్ సంగీత దర్శకత్వంలో విడుదలైనటువంటి ఈ చిత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పాలి. మరి ఉషా పాడినటువంటి ఏదో ఏదో అయిపోతుంది అనే సాంగ్ మా కోసం వినిపించండి అంటూ అడుగుతున్నారు నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తిక్, నిరీష, నిర్మల ప్లీజ్ అంటూ. సమయానికి మెసేజ్ చేస్తే ప్లీజ్ అనాల్సిన అవసరమే లేదు, సమయానికి మీ పాట వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వినేద్దాం రండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆట కావాలా పాట కావాలా, అన్నయ్యతో ఏదైనా ఓకే అంటున్నారు చిరంజీవి. చిరంజీవి సౌందర్య జంటగా నటించినటువంటి ఈ చిత్రమే 2000లో విడుదలైంది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో, కె వెంకటేశ్వరరావు దర్శకత్వంలో విడుదలైనటువంటి ఈ చిత్రం నుంచి ఆట కావాలా పాట కావాలా అనే పాట మా కోసం వినిపించండి అంటూ మన శ్రోత మెసేజ్ చేశారు. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ మెసేజ్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. మరి వీరి కోసం అన్నయ్య చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

నీకు తెలుసా, నేను లోకల్, నా గురించి చెప్పట్లేదు. నేను లోకల్ ఎవరో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్పనా? దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో 2017లో విడుదలైంది ఈ చిత్రం. నాని కీర్తి సురేష్ జంటగా నటించినటువంటి ఈ చిత్రం నుంచి మా కోసం పాటని వినిపించండి అంటూ అడుగుతున్నారు మహేష్, ఉమా, రేవతి, సాత్విక్, హన్సిక. మరి వీరందరి కోసం ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఇక్కడే మన 102 FM లోనే వినేయండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. శ్రోతలందరూ కూడా పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నారు. నేను లోకల్ చిత్ర నుంచి ఒక అద్భుతమైన పాటనైతే వినేశారు. నరేష్ అయ్యార్, మనీషా పాండ్యపట్టి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా.

0: विश्वपटल पर अपनी भूमिका को विस्तार दे रहे हैं। मुझे बताया गया है कि 20 साल पहले महिलाओं की संख्या केवल 20% था। अभी 4000 करीब जो बच्चे यहाँ उपस्थित है उनमें से 85% महिलाएं हैं।
1: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2 రోజుల జాతీయ జల భద్రతా సదస్సు బుధవారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయంతో టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయటం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించటం, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి కార్యాచరణకు రూపకల్పన చేయటం లక్ష్యంగా నిర్వహించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొలి సమావేశం. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. సదస్సులో రూపొందించిన ఆచరణాత్మక కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ జీవశాస్త్రం, రసాయన, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధనా సామర్థ్యాలను ఈ సౌకర్యాలు మరింత పెంచుతాయని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ అభివృద్దికి తోడ్పడాలని సూచించారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ఉపరాష్టపతి తెలియజేస్తూ,
3: Already our university, the funding has been done 80% by the central government, 20% from the state government. So it is already 80% central university only. But I am not going into that detail. What I am going to do is, his genuine grievance is that all the latest scientific subject should be included in our university.
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, జర్మనీ మంత్రి కార్స్టెన్ ష్నైడర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి.
2: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని మంగళవారం ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
4: దేశవాసియో కో బహత్ బహత్ బధాయి, 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం, ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే, ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి.
1: ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ నిపుణ్ సోమవారం జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డ్రైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు.

0: ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: The global semiconductor industry majors had a serious doubt about whether this can really happen in our country. That doubt is no longer there. That doubt is now replaced by confidence. There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades.
2: 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడంపైన ప్రతినిధులు చర్చలు జరిపారు.
0: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-5ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున GSLV-F17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-5ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, భూ పరిశీలన మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలుపుతూ,
3: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
2: నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అసోం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2,873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
0: ముంబై సీఎస్ఎంటీ నుండి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆటోమేటిక్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
4: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कम्प्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पूरे कम्प्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे.
2: రక్షణ రంగ దౌత్యంపై సమగ్ర రక్షా పత్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ పత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ

0: సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో ఉన్నాయని తెలిపింది.
1: ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై, ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా, మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సక్తా హై. ఆజ్ కే జో ఆప్ టీచర్స్ హై, క్యా అవేర్నెస్, క్యా భయ హై, క్యా మైన్యూట్లీ అబ్జర్వ్ కర్నే మే కోయి కిసీ బచ్చే మే బదలావ్ తో నహీ ఆ రహా. శిక్షా జగత్ సే యే కహనా చాహతా హూం కి హమే బహుత్ పహలే సే జ్యాదా కితాబో సే బహార్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడే, బచ్పన్ మర్నే నహీ దేనా చాహతా. టీచర్ కా కామ్ హై కి ఉస్కే భీతర్ కా బచ్పన్ బనా రహే.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: వెల్కమ్ బ్యాక్ పాటల పల్లకి కార్యక్రమానికి సుస్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వార్తావాహిని కార్యక్రమం విన్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. మరి నెక్స్ట్ వాట్సాప్ మెసేజ్ ఏంటో చూసేద్దామా? వర్ష మూవీ నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు హర్ష. రామారావు, రాంబాబు, అమ్మాజీ, సావిత్రి, సాత్విక, ప్రదీప్, దేవిశ్రీ, ప్రభాస్, త్రిష జంటగా నటించినటువంటి వర్షం చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. అలాగే మీరు కూడా పాట వినాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా ఒక చిన్న పనండి, వాట్సాప్ ఓపెన్ చేసి 6304767436 నంబర్కి పాట పేరు, సినిమా పేరు, అలాగే మీ పేరు కూడా టైప్ చేయడం అస్సలు మర్చిపోద్దే.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరి ఈ ఉదయం 10:30 ఆప్కి మన్ పసంద్ మీకు నచ్చిన పాటల్ని వాట్సాప్ మెసేజెస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ హిందీ సినిమా పాటలు వినవచ్చు. మరి కె చందన గారు వినిపించే పాటలను వినాలి అనుకుంటే 6304767436 నంబర్కి మెసేజ్ చేసేయండి. మరి పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ చేసిన వారు ఎవరు అంటే, చిన్నప్పటి స్నేహమే ప్రేమగా మారుతుంది. ఆనాటి ప్రేమ కథలు ఇంతే. ఎప్పటికైనా ప్రేమ

అంతేనండి, స్నేహం తర్వాతే ప్రేమ. 2001లో విడుదలైనటువంటి మనసెంత నువ్వే చిత్రం నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి ప్లీజ్ అంటూ. మరి గవరపాల నుంచి మెసేజ్ చేసిన వీరందరి కోసం మనసెంత నువ్వే చిత్రం నుంచి ఈ సాంగ్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఇంతవరకు పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. మరి ఈ స్టూడియోలో సమయం అయితే 11:30 దాటుతోంది. ఆప్కి మన్స్ పసంద్ కార్యక్రమం స్టార్ట్ అవబోతోంది. చందన గారు మీతో మాట్లాడుతూ పాటలను ప్లే చేస్తారు, విని ఆనందించండి.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఆకుల నారాయణరావు, నాగలక్ష్మి, జోషేత, శివసూర్య, సిరిమల్లి, ఇన్హోనే రిక్వెస్ట్ కియా హై. ఓకే, తో చలియే ఇన్ సబ్ కే లియే యే గానా ప్లే కర్తే హై. ఔర్ భీ రిక్వెస్ట్ ఆయా హై ఇస్ గానే కే లియే. హమారే లియే యే గానా ప్లే కీజియే సత్యరావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, తుమ్మలపాలం సే భేజా హై. తో చలియే యే గానా సుంతే హై ఫిల్మ్ ధడ్కన్ సే. దోస్తో, ధడ్కన్ మూవీ సన్ 2000 మే రిలీజ్ హుయి ఏక్ బేహద్ లోకప్రియ హిందీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ హై, జిస్కే నిర్దేశక్ ధర్మేష్ దర్శన్ నే కియా హై. తో అభి జో మే గానా ప్లే కర్ రహీ హూ, తుమ్ దిల్ కీ ధడ్కన్ మే రహతే హో, ఇస్ గానే కో ఆవాజ్ దియా హై కుమార్ సానూ నే.

0: BRICS Chair 2026. India will be hosting the 18th BRICS Summit on September 12th and 13th at Bharat Mandapam in New Delhi. In Nepal, the death toll from the devastating flash floods stands at 1,344, while around 5,000 people, including nearly 590 foreign nationals, remain missing. More than 13,100 people have been rescued so far. A 60-year-old woman was rescued alive after being trapped under mud and debris for 10 days in Nuwakot district. Authorities are facing difficulties in identifying the deceased, with DNA testing being used in several cases. The naval force of Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, has claimed that it carried out strikes against three oil tankers travelling through what it described as an unauthorized route in the strategic Strait of Hormuz, as well as three vessels allegedly affiliated with the United States. The development came after the United States reportedly struck three Iranian oil tankers in the Persian Gulf and the Sea of Oman. In Egypt, television presenter Sahra Khalifa and 11 others have been sentenced to death by hanging after being convicted of drug trafficking. A court found them guilty of running a criminal gang that imported raw materials to manufacture and sell illegal drugs while also possessing unlawful firearms. Khalifa, who had hosted a crime-focused TV show called Mission Impossible, has denied all allegations and claimed she only saw the narcotics when authorities forced her to pose for photos with them. In badminton, India's Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty have entered the China Masters final for the third time. The world number 5 pair defeated Malaysia's Nur Mohammad Azrin Ayub and Tan Wee Keong 12-15, 18-21, 21-11 in the semi-final. The Asian Games champions will face China's He Chi Thing and Ren Xiang Hu in the final today at approximately 1:50 PM IST. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు, ఇంతవరకు ఢిల్లీ నుంచి హిందీలో మరియు ఆంగ్లంలో వార్తలు విన్నారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వెల్కమ్ బ్యాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి స్టూడియోలో సమయం అయితే 12 గంటలు దాటి 11 నిమిషాలు దాటి 17 సెకండ్లు అవుతోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మధుమంజరి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినేద్దాం. ముందుగా నాగార్జున ఊర్మిళ నటించినటువంటి చిత్రం అంతం. ఈ చిత్రం నుంచి నీ నవ్వు చెప్పింది నాతో అంటూ పాట నేను పాడే కన్నా బాలుగారు పాడితే అద్భుతంగా ఉంది. మీరు కూడా వినేయండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు మధుమంజరి కార్యక్రమం వింటున్నారు. మరి మధుమంజరిలో నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే బొమ్మరీలు చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్. సిద్ధార్థ్ హీరో మాత్రమే కాదండి, మంచి సింగర్ కూడా. ఈ పాట వింటే మీకే తెలుస్తుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: అగర్ భారతీయ దునియాకి టాప్ కంపెనీకు లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయి కంపెనీయా దునియాకు క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ

0: బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డీకే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం, అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మూడవసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్, టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మూడవసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. మరి స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు దాటింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రోగ్రాం భక్తి సంగీతం వింటారు. శ్రీమతి ఆర్వి సత్యనారాయణమ్మ గారు పాడిన భక్తి గీతాలు, శ్రీ హెచ్ రామ్చరణ్ వైలన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. మొట్టమొదటిగా

మీరింతవరకు భక్తి సంగీతం విన్నారు. గానం శ్రీమతి ఆర్వి సత్యనారాయణమ్మ గారు, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు గారు. ఎఫ్ఎం 102 పై నెక్స్ట్ తెలుగు సాంగ్స్, తెలుగు సినిమా పాటలు వినేద్దాం. ముందుగా రంగం చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి నెక్స్ట్ సాంగ్ ఏ మూవీలోదో తెలుసా? ఇదే హ్యారిస్ జయరాజ్ సంగీతంలో అలా అలా అలా విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించే ఆరెంజ్ మూవీ నుంచి ఈ సాంగ్.

అదే బాటలో అలా అలా అలా నడుస్తూ కొంచెం 90స్లోకి వెళ్ళామనుకోండి, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ప్రేమికుడు చిత్రం గుర్తొస్తుంది. మరి ఆ చిత్రం నుంచి ఏ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

మరి తెలుగు సినిమా పాటలు వింటున్నాం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. సరే, నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే సూర్య చిత్రం ఇది. 15 నిమిషాల్లో ఏదైనా మర్చిపోయే సూర్య తన ప్రేమికురాల్ని మాత్రం మర్చిపోడు. అదేనండి ప్రేమ యొక్క గొప్పతనం. సరే సరే సరే, తెల్లారి నుంచి ప్రేమ కోసం చాలా బాగా చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా, అస్సలు చెప్పడం మానేస్తాను. కానీ ఈ పాట అయితే ఖచ్చితంగా వినాల్సిందే, గజనీ చిత్రం నుంచి మీకోసం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో సమయమైతే 1:20 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16,94,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ
1: దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం

0: 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఏ రకంగా రాష్ట్రానికి సహకరిస్తుందో అదేవిధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీఈ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభావ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ,
2: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ నిధులు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణాజిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
3: కిరీపట్నంలో నేను 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటున్నానండి. అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. విపత్తి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
0: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు ఇంతవరకు తెలుగులో ప్రాంతీయ వార్తలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: పౌష్టికాహార ఆవశ్యకత. పౌష్టికాహార నిపుణులు డాక్టర్ టి గాయత్రి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి. నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఈ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార ఆవశ్యకత గురించి ఈ కార్యక్రమం వినండి.
1: మహిళావాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మనందరికీ తెలుసు, ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం తీసుకోవాలని. ఎంత ఆహారం తీసుకున్నా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అని అనిపిస్తుంటుంది. పిల్లల్ని చూస్తే సరైన పోషకాహారం తినడం లేదు, అలాగే ఆడవాళ్లు కూడా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అయినా మనకి నీరసం, నిస్సత్వ ఇవన్నీ ఎందుకంటారు? సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవట్లేదా? మరి ఆహారం తీసుకునే విధానం ఏంటి? మరి ఇటువంటివి ఎన్నో ప్రశ్నలు మన మెదడులో ఉంటూనే ఉంటాయి కదా. అంటే మనం తీసుకున్న ఆహారం శరీరానికి వంట పట్టాలన్నా, ఎటువంటి తినాలి, ఏ వేళలో తినాలి, ఎంత మోతాదులో తినాలి అన్న ఎన్నో ప్రశ్నలు మనకి ఎప్పుడు మన మనసులో మెదులుతూనే ఉంటాయి. మరి ఇటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ టి గాయత్రి గారు ఉన్నారు. ఈవిడ పోషకాహార

0: గుణరాలు డాక్టర్ గాయత్రి గారిని అడిగి మనం ఆహారం విషయంలో మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి గాయత్రి గారు.
1: నమస్తే మేడం.
0: మేడం, మనం రోజు ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటాం, మరి అది మనకి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నావా లేదా అన్నది ఎలా తెలుస్తుంది?
1: మనం రోజు తీసుకునే ఫుడ్ మన ఇంట్లో వంట చేసే ఫుడ్ ఏదైనా హెల్దీయేనండి. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు డైట్ డైట్ డైట్ అనే ఒక వర్డ్ని చాలా నెగటివ్గా చాలా రిస్ట్రిక్టివ్గా మనం వాడుతున్నాం. జంక్ ఫుడ్ ఎంత న్యాచురల్ అయిపోయిందంటే మన డే టు డే లైఫ్లో, హెల్దీ ఫుడ్ అంటే ఏదో స్పెషల్గా చూస్తున్నాం. ఎవరైనా అంటే పోషకాహారాలు తినడం స్టార్ట్ చేయాలి, నిన్న తినే పద్ధతి విధానం మార్చాలి అంటే కాన్షియస్గా బయట ఫుడ్ కానీ ప్యాకెట్ లోపల నుంచి వచ్చిన ఫుడ్ ఫస్ట్ మానేస్తే మనం ఆటోమేటిక్గా హెల్దీ వైపు వెళ్ళిపోతాం.
0: ఇప్పుడు మనకి కాన్షియస్నెస్ పెరిగింది, హెల్తీ డైట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉండాలని. మరి పూర్వం నుంచే చూసుకుంటే అందరూ ఆరోగ్యంగానే ఉండేవారు. మరి మనం చూస్తూ ఉన్నాం మనకి ఇప్పుడు ఆహారంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. మార్పుల కారణంగా అంటారా, లేకపోతే లైఫ్ స్టైల్ మారినందువల్ల అంటారా, లేదు బయట మీరు అన్నట్టు ప్యాక్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి అంత పోషణ అన్నది అందట్లేదంటారా శరీరానికి?
1: ముందు కాలానికి అండ్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే మ్యామ్, అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ మారింది. ఎందుకంటే ముందు అందరిది 9 to 5 అంటే కరెక్ట్గా 9 to 5 జాబ్ ఉండేది. ఈవినింగ్ రావడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, తర్వాత టైంకి తినడం, టైంకి పడుకోవడం, మార్నింగ్ ఏమైనా లైట్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత టిఫిన్ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం. ఇప్పుడు రాత్రి షిఫ్ట్లు అయిపోతున్నాయి, లేట్ నైట్ ఆఫీసెస్ అయిపోతున్నాయి, ఆఫీసెస్ తర్వాత మళ్ళీ పార్టీస్ అవుతున్నాయి. వాటన్నిటి వల్ల లైఫ్ స్టైల్ మొత్తం అంటే చాలా అన్సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అది కాకుండా ఇప్పుడు అంటారు మోడర్న్ టైం, అన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఓవర్ అవైలబిలిటీ అండ్ ఈజీ రీచ్ వల్ల కూడా మనకి హెల్దీ కూరగాయల కంటే ఇప్పుడు ప్యాకెట్లో వచ్చే ఫుడ్స్ చీప్గా దొరుకుతున్నాయి మనకి. అండ్ అది ఈజీ టు కుక్ కూడా అయిపోతుంది, మనం ఈజీగా చేసుకోవచ్చు. లేకపోతే వంట చేసుకోకపోయినా 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్తో కూడా మనకి కడుపు నిండిపోతుంది. సో ఈజీ అవైలబిలిటీ, చీప్ అవైలబిలిటీ అండ్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా మనకి ఆ ఫుడ్ దొరికిపోతుంది, కాబట్టి మన హెల్త్ ఇఫెక్ట్ అవుతుంది.
0: మరి మనకి శరీరానికి ఎటువంటి పోషకాలు అవసరం అంటారు?
1: బ్యాలెన్స్ డైట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మరి బ్యాలెన్స్ డైట్లో మనకి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచే ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి మై ప్లేట్ అనే ఒక బొమ్మ మీకు ఇంటర్నెట్లో వెళ్తే అది వస్తుంది. 50% ప్లేట్ ఇస్ ఫిల్డ్ విత్ అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఫిల్ అయి ఉంటుంది. 1/4 ప్లేట్లో మన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, పిండి పదార్థాలు అంటే రైస్, రోటీ, దోశలు, ఇడ్లీలు, అది 1/4 ఆఫ్ ద ప్లేట్ ఉండాలి. దాని తర్వాత కొంచెం మనకి ఆయిల్స్, నట్స్, ఆయిల్ సీడ్స్ ఉండాలి. ఇంకొక కొంచెం 1/4 ప్లేటు మాంసకృతులు, పప్పులు కానివ్వండి, లేకపోతే వెజిటేరియన్స్కి పప్పులు, స్ప్రౌట్స్ అలాంటివి, నాన్ వెజిటేరియన్స్కి మాంసం, గుడ్డు, చేపలు అలా ఉండాలి మన ప్లేట్ బ్యాలెన్స్ డైట్ అనేది. ఫాలోడ్ బై డైరీ ప్రొడక్ట్ అంటే పాల పదార్థాలు, పాలు కానీ, కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ.
0: అంటే మీరు చెప్పినట్టు చూడండి, ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలని అన్నారు. కలర్ఫుల్ అంటే హోల్ డే కంటారా, లేదు మనం లంచ్ టైంలోనే అంటారా స్పెసిఫిక్గా?
1: అంటే కొంచెం స్మార్ట్గా మన వంటని, మన రెసిపీస్ని ఒక 2 రోజుల ముందు కూర్చొని మనం డిజైన్ చేస్తే అది మనం దేన్నైనా కలర్ఫుల్ చేయొచ్చండి. ఇడ్లీలో కూడా మనం గ్రేట్ చేసి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వేసిస్తే అది కలర్ఫుల్గా అయిపోతుంది, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి క్యారెట్ బీట్రూట్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. పప్పు నార్మల్ పప్పు కాకుండా దాంట్లో కొంచెం ఆకుకూరలు కానీ, దోసకాయలు కానీ వేయడం, చపాతీలో ఆకుకూరలు కానీ, బీట్రూట్ కానీ వేయడం. అంటే వెజిటేబుల్స్ అంటే ఓన్లీ సాలడ్లా కట్ చేసుకొని కానీ లేకపోతే కూరకాయల్లా తినకుండా నార్మల్ తినే ఫుడ్ లోనే మనం బోల్డ్ అని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ చాలా చూస్తున్నావు మన ఇంట్లో కూడా, పప్పు చేస్తే కూరలు చేయవు, కూరలు చేస్తే పప్పు చేయవు. మనం థాలీ మీల్స్ చూసేది ఎక్కడైనా హోటల్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడే చూస్తున్నాం. సో ఎస్పెషలీ వెజిటేరియన్స్ ఎవ్రీడే ఒక కర్రీ అండ్ ఒక పప్పు అండ్ కర్డ్ అది కంపల్సరీగా పెట్టుకోవాలని.
0: మేడం, మనకి మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బాడీ బిల్డింగ్కి అవసరం కదా, అంటే ఒక రేషియో కంటిన్యూ అవుతుందా, ఏజ్ పరంగా కూడా మారుతుందంటారా పోషకాలు?
1: ప్రతి ఏజ్లో పోషకాలు వాళ్ళ అవసరం మారుతాయండి. చిన్నపిల్లలకి, జస్ట్ పుట్టిన పిల్లలకి అమ్మపాలు అనేది అమ్ముతావు. సో 6 మంత్స్ ఫస్ట్ ఆర్డర్లో అమ్మపాలే పెట్టాలి. అంటిలో అన్లస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే బయట నుంచి ఆవుపాలు కానీ డబ్బపాలు కానీ వాడొచ్చు. అది కాకుండా వాళ్ళు కొంచెం పెద్ద అవుతారు, 2 సంవత్సరం నుంచి వాళ్ళకి ప్రోటీను, కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు, మాంసకృతులు చాలా ఎక్కువ పెట్టాలి. లేకపోతే లాంగ్ టర్మ్ మాల్ న్యూట్రిషన్ అంటారు, అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ హైట్ పెరగదు. ఇంకొకటి షార్ట్ టర్మ్ మాల్ న్యూట్రిషన్ అంటే వాళ్ళకి మసిల్స్ అవన్నీ గ్రోత్ సరిగ్గా అవ్వవు, వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు

0: వాళ్ళకి ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు, 6వ సంవత్సరం నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మినరల్స్ విటమిన్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టు కలర్ఫుల్ ప్లేట్ ఉండాలి కదా, సో మినరల్స్ అండ్ విటమిన్స్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో, పళ్ళు కాయగూరల్లో చాలా ఎక్కువ ఉంటాయి, అవి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పొల్యూషన్ లోకి వెళ్తారు, నలుగురితో కలుస్తారు, క్లాస్ రూమ్ లో పెద్ద క్లాస్ రూమ్ లో 40-50 మంది కూర్చుంటారు, జలుబులు దగ్గులు అవన్నిటి నుంచి కాపాడడానికి. అండ్ ఈ టైంలోనే పిల్లల హైట్ కూడా పెరుగుతుంది, దాంతో పాటు కాల్షియం ఐరన్ అవి కూడా ఇవ్వాలి. పాలు పెరుగు ఆకుకూరలు డేట్స్ అవన్నీ బాగా వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టాలి.
1: మరి ఇప్పుడు మీరు పిల్లలకి బాగా పెట్టాలని చెప్పారు కదా మేడం, మరి ఇప్పటి పిల్లల్లో ఊబకాయం కనిపిస్తుంది, దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారా?
0: మనం ఎలా ముందలా డిస్కస్ చేసాము మేడం, ఈజీగా అవైలబుల్ ఫుడ్ వాళ్ళ చేతిలో వచ్చేస్తుంది. 5 రూపాయలు ఇస్తే మనకి చిప్స్ ప్యాకెట్ వచ్చేస్తున్నాయి. ఆ చిప్స్ ప్యాకెట్ తక్కువ అనిపిస్తాయి కానీ దాంట్లో ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ అంటారు దాన్ని, కొవ్వు పదార్థాలు. కొవ్వులో కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. చెడు కొవ్వు ఆ చిప్స్ ప్యాకెట్స్ లో బిస్కెట్ లో చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి చాలా బాగా ఆకలేస్తుంది. దానికోసం ఏంటంటే తల్లులు పిల్లలు జస్ట్ స్కూల్ నుంచి వచ్చే వెంటనే ఏదో ఒకటి వేడివేడిగా రెడీగా చేసి పెడితే వాళ్ళ దృష్టి అటువైపు మళ్ళది, ఇంకా అంటే ఇంట్లో ఉన్నవే తింటారు. అది కాకుండా పిల్లల్ని ప్లీజ్ ఆడుకోవడానికి బయటకు పంపించండి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా ఒబేసిటీ వచ్చేస్తుంది.
1: మరి ఇప్పుడు చాలా మందికి రక్తహీనత చూస్తుంటాం, అంటే ఎదుగుతున్న అమ్మాయిలు, కౌమార దశలో ఉన్న వాళ్ళకి. మరి రక్తహీనత లేకుండా ఉండాలంటే వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలంటారు?
0: రక్తహీనత అంటే అనేమియా కూడా అంటాం మనం నార్మల్ లాంగ్వేజ్ లో. మనం ఏమనుకుంటామంటే ఐరన్ రిచ్ ఫుడ్ ఒకటే ఉండాలి, అది ఉంటే చాలు అని అనుకుంటాం. కానీ రక్తహీనత అంటే బ్లడ్ తగ్గిపోవడం, బ్లడ్ ఓన్లీ ఐరన్ తో ఫామ్ అవ్వదు, దానికి ప్రోటీన్ కావాలి, విటమిన్ B12 కావాలి, ఫాలిక్ యాసిడ్ కావాలి అండ్ ఐరన్ కావాలి. అంటే మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా అనేమియా అనేది ప్రివెంట్ చేయొచ్చు మనం. అది కాకుండా ఇండియాలో టీలు కాఫీలు కోక్లు ఇవి మూడు చాలా ఎక్కువ అలవాటు ఉన్నాయి. సో మీరు టిఫిన్ చేసినప్పుడు అందరికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఆ టీ కాఫీతో పాటు మనం టిఫిన్ చేస్తే దాంట్లో టీ కాఫీలో టానిన్స్ అనే పదార్థాలు ఉంటాయి, అవి బాడీ లోపలికి వెళ్ళి ఐరన్, మనం టిఫిన్ చేసే దాంట్లో సపోజ్ కొత్తిమీర పచ్చడి కానీ బీట్రూట్ కానీ ఏమైనా తింటే ఐరన్ ఉంటుంది దాంట్లో. ఆ దాంట్లో ఉన్న ఐరన్ ఈ టానిన్స్ బాడీలో అబ్జార్బ్ అవ్వనివ్వకుండా చేస్తాయి. టీ కాఫీ కన్సంప్షన్ ఫస్ట్ థింగ్ కొంచెం తగ్గించాలి, లేకపోతే టిఫిన్ కి టీ కాఫీలకి గ్యాప్ ఉండాలి.
1: అంటే చాలా మందికి టిఫిన్ తో పాటు టీ తాగే అలవాటు ఉంటుంది.
0: దాని వల్ల ఆ దాంట్లో ఉన్న టానిన్స్ వల్ల బోల్డ్ అన్ని టిఫిన్ లో ఉన్న పోషక విలువలు మన శరీరానికి అందవు.
1: సో అంటే టీకి టిఫిన్కి మధ్యన కాస్త గ్యాప్
0: ఉండాలి.
1: ఉండాలి. ఓకే మేడం, మరి ఏజింగ్ అలాగా పెరుగుతున్న కొద్దీ బాడీలో అంత శక్తి ఉండదు, సో దానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు?
0: ఏజ్ పెరుగుతూ కొద్దీ అంటే మీరు ఇప్పుడు ఈ టైంలో ఒక 70-80 ఇయర్స్ లేడీస్ ని చూస్తే వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. అండ్ ఎప్పుడైనా మీరు చూస్తే ఆ పెద్దోళ్ళు కూడా అంత లావుగా ఉండరు, వాళ్ళ శరీరం చాలా నీట్ గా సన్నగా ఉంటుంది
1: అవును
0: కదా. ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆఫ్ కోర్స్, సెకండ్ థింగ్ మనం ఎలా మార్చాలంటే ఫస్ట్ ఏజ్ ఒక బెరియర్ అని అనుకోకూడదు. మనం మన వెయిట్ మెయింటైన్ చేస్తే మనం ఏ ఏజ్ లోనైనా హెల్దీగా ఉండొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకి నేను మీకు చెప్పినట్టు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి, ఫ్యాట్స్ కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ బాడీ గ్రోత్ అవుతుంది, బాడీకి షేప్ వస్తుంది కాబట్టి. కానీ ఏజ్ అంటే 30 సంవత్సరాల తర్వాత నుంచి ఎస్పెషలీ ఆడోళ్ళు వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ చాలా అవుతాయి, పీరియడ్స్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతాయి, 40 ఇయర్స్ కల్లా మనది పెరిమెనోపాజ్ వచ్చేస్తుంది, తర్వాత ఆగిపోతాయి. అలాంటప్పుడు వాళ్ళ కొవ్వు పదార్థాలు కొంచెం తగ్గించాలి అండ్ ఫైబర్ పీచు పదార్థం మన డైట్ లో పెంచాలి. పిండి పదార్థం అండ్ పీచు పదార్థం ఈ రెండు కార్బోహైడ్రేట్ ఫామే. పిండి పదార్థంలో కార్బోహైడ్రేట్ అనేది చాలా ఫైన్ గా ఉంటుంది, అది బాడీలో వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది, అది తిన్న తర్వాత కూడా మనకి ఆకలేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్స్ బన్స్ బేకరీ ప్రొడక్ట్స్. పీచు పదార్థం అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, బీన్స్ లో అంటే మన బర్బటీస్ లో, లేకపోతే డ్రమ్ స్టిక్లో, పంప్కిన్లో, స్వీట్ పొటాటోలు వాటిలో పీచు మీరు చూస్తుంటారు కదా, అలాగ దారాలు దారాల ఉంటుంది, అది తిన్న తర్వాత మన పొట్టలో అవి పొంగుతాయి, దానివల్ల మనకి వెంటనే ఆకలి వేయదు. ఫర్ గ్రోన్ మెన్ కానీ ఉమెన్ కానీ బెస్ట్ న్యూట్రిషనల్ కాంబినేషన్ ఏంటంటే ఫైబర్ అండ్ ప్రోటీన్, మాంసకృతులు పీచు పదార్థాలు. అప్పుడు పీచు పదార్థం ఏం చేస్తుంది, వెయిట్ పెరగకుండా చూస్తుంది, ఎందుకంటే మనకి ఎక్కువ ఆకలేదు, మనం ఎక్కువ తినవు. అండ్ మన గట్, ఇప్పుడు అంటున్నారు ఈ మధ్యన గట్ ఇస్ ద సెకండ్ బ్రెయిన్, అది గట్ అంటే స్మాలర్ ఇంటెస్టైన్, అక్కడ మనకి గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ అనేది మన మసిల్స్ కి ఎప్పుడూ అవసరమైనవే.
1: మరి మనం బ్యాలెన్స్ డైట్ గానీ ఇలాగ పోషకాహారాల గురించి చెప్పుకున్నప్పుడు మనకంత కాస్ట్లీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ ఖరీదు పెట్టుకున్న వాటిలోనే మనకి పోషకాలు ఎక్కువ ఉంటాయేమో అని. కానీ మనకి కొన్ని చాలా సాధారణంగా ఉండే వాటిలో కూడా చాలా మంచి పోషకాలు దొరుకుతాయి. అవేంటో కూడా చెప్తారా?
0: అంటే అది అలా మార్కెటింగ్ చేశారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలీఫ్లవర్ ఉంది, బ్రాక్లీ ఉంది. బ్రాక్లీలో ఏముంటాయో కాలీఫ్లవర్ దానికంటే బెటర్ ఉంటుంది. కానీ బ్రాక్లీ గ్రీన్ కలర్లో ఉంటుంది, మన ఇండియాలో పెద్దగా దొరకదు, చూడడానికి అందంగా ఉంటుంది. ఇది 20 రూపీస్ పర్ పీస్ అయితే అది 100 రూపీస్ పర్ పీసు. మనం కాలీఫ్లవర్ తినవు, బ్రాక్లీ వైపే వెళ్తాం, అది ఎక్కువ హెల్దీ కాబట్టి. అలాగే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆనపకాయ ఉంది, జుకినీ ఉంది. జుకినీ మనకి కిలో 200-300 అయిపోతుంది, అది మనకి పెద్ద ఆనపకాయ ఒక 30-40 రూపాయలకు వచ్చేస్తుంది. సో చాయిసెస్, వాల్నట్స్, ఆల్మండ్స్, పీకన్ నట్స్ అలాంటివి తినాలని ఏం కంపల్సరీ కాదు. నార్మల్ గ్రౌండ్స్ లో కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ అవన్నీ దొరుకుతాయి. అదే చెప్తున్నాను కదా, జంక్ ఫుడ్ మార్కెట్ లో ఎంత ఎక్కువ అయిపోయిందంటే హెల్దీ డైట్ ని మనం ఆటోమేటిక్ గా కాస్ట్లీ అని చేసాం. ఇప్పుడు మొలకెత్తిన గింజలు, మొలకెత్తిన గింజలు, స్ప్రౌట్స్ మనం ఇంట్లో ఓవర్ నైట్ పెట్టుకొని చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న వైటమిన్ సి, వైటమిన్ బి మినరల్స్ ఇంకా దేంట్లోనూ ఉండవు. చాలా చాలా హెల్దీ అది. అదే ఎండబెట్టేసి పౌడర్ చేసేసి మనకి న్యూట్రిమిక్స్ అని కొంచెం కాస్ట్లీగా అమ్మేస్తారు వాళ్ళు. మనం ఇంట్లో నార్మల్ హెల్దీ డైట్ ఒక వారం 10 రోజులు తీసుకున్న తర్వాత మన బాడీలో రియాక్షన్ మనమే చూస్తాము. మన బాడీకి మనం టైం ఇవ్వాలి రిపేర్ అవడానికి.
1: ఫుడ్ విషయానికి వస్తే ఏ టైంలో తీసుకోవాలంటారు? రోజులో ఎన్నిసార్లు తినాలని ఉంటుందా?
0: రోజుకి బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత లంచ్, దాని తర్వాత డిన్నర్. ఇవి మీ 3 బేసిక్ మీల్స్. కానీ మనకి 11 o'clock ఒకటి, 3 o'clock ఒకటి, వీటిని డైట్ సబ్జెక్ట్ లో డేంజర్ జోన్స్ అంటారు. అంటే ఈ టైంలో 11 o'clock ఆఫీస్ లో ఉంటావు, టీ సమోసా వచ్చేస్తుంది, తినేస్తాం. మనం ఎప్పుడో మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాం, 2 o'clock మళ్ళీ లంచ్ చేస్తాం, ఈవినింగ్ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు బజ్జీలు, పకోడీలు. ఈ రెండు టైమింగ్, 11 o'clock అండ్ 3 o'clock, మనం కొంచెం మన దగ్గర హెల్దీ స్నాక్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మన డే అంతా సెట్ అయిపోతుంది. అండ్ మీరు టైమింగ్ అడిగారు కాబట్టి డిన్నర్ ఎప్పుడైనా కొంచెం ఎర్లీగా చేసేయాలి. డిన్నర్ కొంచెం మనం ముందు చేసేవనుకోండి, 6:37 లోపల, అప్పుడు అది కంప్లీట్లీ డైజెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డేకి మనం చాలా తేలిగ్గా పడుకోవచ్చు, గ్యాస్, బ్లోటింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు.
1: మనకి September 1st to 7th వరకు న్యూట్రిషన్ వీక్ జరుపుతూ ఉంటారు, అంటే పోషకాహారం వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, ఇది ఎందుకు జరుపుతూ ఉంటారు?
0: అంటే వచ్చే జనరేషన్స్ కి హెల్దీ ఫుడ్ ఇంపార్టెన్స్ తెలియడానికి. అండ్ ఇది చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల ఇప్పుడైతే ఇది పోషణ్ బాగా అయిపోయింది. ఇది మొత్తం ఒక నెలంతా జరుగుతుంది. ఒక మిల్లెట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఈ నెలలో, మనం బ్యాలెన్స్ డైట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, పబ్లిక్ కి అవేర్నెస్ తేడానికి ఇదొక ఫెస్టివల్ లాగా, ఇదొక ఈవెంట్ లాగా జరుపుతున్నాం.
1: అలాగే మీరు మిల్లెట్స్ అన్నారేమో, ఇప్పుడు చాలా మంది అరికలు తినాలి, సామలు తినాలి, కొర్రలు తినాలని అంటూ ఉంటారు, వీటిని తింటే లాభాలేంటి? మరి చిరుధాన్యాల్ని ఎలా తీసుకోవాలంటారు?
0: మిల్లెట్స్ అనేవి కూడా పిండి పదార్థాల్లోనే వస్తాయి. అవి బియ్యానికి ఆల్టర్నేటివ్. అవి రైస్ ఏంటంటే మన బాడీలో వెళ్ళిన తర్వాత వెంటనే డైజెస్ట్ అయిపోతుంది, దానివల్ల మనకి ఆకలి వస్తుంది, ఇన్సులిన్ కూడా వెంటనే పెంచేస్తుంది, ఎందుకంటే రైస్ లో పీచు పదార్థం తక్కువ ఉంటుంది. మిల్లెట్స్ లో చిన్న చిన్న గింజలు కాబట్టి దాంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ చాలా మంది మిల్లెట్స్ తిన్న తర్వాత కూడా కన్సల్టేషన్ లో గట్రా వచ్చినప్పుడు వేడి చేసేస్తుంది, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, అలాంటి కంప్లైంట్స్ తో వస్తారు. మిల్లెట్స్ వండడానికి రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, అది మనం రాత్రే ఈజీగా 6-7 అవర్స్ ముందు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వండే ముందు బాగా కడగాలి. 4 సార్లు కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ మళ్ళీ నింపేసి, అంటే ఒక అందనుకోండి దానికి మినిమం 4-5 టైమ్స్, రైస్ కి మనకి 1:2, 1:3 రేషియోలో అయిపోతుంది, మిల్లెట్స్ కి 1:5, 1:6 రేషియో ఉంటుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి, కుక్కర్ లో పెట్టాలి. ఎక్కువ సార్లు విజిల్స్ వచ్చిన తర్వాత మనం జస్ట్ రైస్ లా కలుపుకొని తినొచ్చు. మిల్లెట్స్ రైస్ అంతా మనం తినలేవు. మీరు ఎంత రైస్ తింటారో దానికి సగవే పెట్టుకోండి, ఎందుకంటే అవి కనిపించడానికి చిన్నవి కనిపిస్తాయి కానీ పొట్ట లోపలికి వెళ్ళాక మొత్తం పొంగిపోతాయి. పొంగిపోయి మీకు అస్సలు ఆకలేదు. మన అవసరం కంటే ఎక్కువ క్వాంటిటీ తింటే దానివల్ల కూడా గ్యాస్, బ్లోటింగ్ అవుతుంది. అది చాలా ఫైబర్ రిచ్, పీచు పదార్థం ఎక్కువ కాబట్టి అది తిన్న తర్వాత, లేకపోతే మీరు తినేంత రోజుల్లో నీళ్లు ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగితేనే మన శరీరం లోపలికి మిల్లెట్స్ వెళ్ళి పనిచేస్తాయి. ఈ మధ్యన మిల్లెట్ క్రాకర్లు, మిల్లెట్ చిప్స్, బిస్కెట్లు అవన్నీ వస్తున్నాయి. మీకు నిజంగా మిల్లెట్ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవే తినండి. రైస్ ని మైనస్ చేసేసి గ్రెయిన్స్ తినండి. ఎవ్రీడే ఎవ్రీ పూట తినేయాలని లేదు, రోజు అక్కర్లేదు. స్టార్టింగ్ లో వారానికి 2-3 సార్లు స్టార్ట్ చేయండి, అలవాటు అయ్యేవారు. దీంట్లో ఉన్న పీచు పదార్థం వల్ల ఇన్సులిన్ కూడా వెంటనే స్పైక్ అవ్వదు, లోపల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ సమానంగా ఉంటుంది. అందుకే ఇది హార్ట్ పేషెంట్స్ కి, డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా చాలా బెనిఫిషియల్.
1: మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు చూసుకుంటే మనం అనుకుంటాం ఆకుకూరలు, పప్పులు, ఫ్రూట్స్ ఇవన్నీ ఉండాలంటారు కదా, అన్ని అన్ని టైంలో ఉండాలంటారా? ఏమైనా

0: స్కిప్ అయినా పర్వాలేదంటారా? అన్ని ఆహారాలు అంటే న్యూట్రిషనల్ సైన్స్ ప్రకారం అయితే మనకి 5 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయండి. సీరియల్స్ దాంట్లో ధాన్యాలు వస్తాయి, పల్సెస్ అంటే పప్పులు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఆయిల్ అండ్ నట్స్ అంటే నూనె, దాని తర్వాత నూనె సంబంధించిన మన నువ్వులు, గ్రౌండ్ నట్స్ అవన్నీ, దాని తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు, పాలకు సంబంధించిన వస్తువులు. ఈ 5 రోజులో మినిమం ఇన్ని పోర్షన్స్ అంటే ఒక 2-3 సార్లు అయినా తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ చట్నీ లేకపోతే దోశ చట్నీ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దోశలో మనకి సీరియల్స్ పల్సెస్ వచ్చేస్తాయి, కోకోనట్ చట్నీలో నట్స్ వచ్చేస్తాయి, కొంచెం ఆనియన్ టమాటో వస్తాయి, దాంట్లో ఆకుకూరలు వేయాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా ఆకులు వేసుకోవచ్చు, అలా మనకి బోల్డ్ అని వచ్చేసాయి కదా. విత్ ఆ టిఫిన్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే మనకి మొత్తం బ్యాలెన్స్ డైట్ అక్కడే అయిపోయింది. వెజిటేబుల్స్ ఉన్నాయి, పప్పు ఉంది, కార్బోహైడ్రేట్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి దాంట్లో. నేను ముందే చెప్పాను మీకు, అంటే లంచ్ చేసుకున్నప్పుడు ఎస్పెషలీ వెజిటేరియన్స్ రోజు పప్పు, కర్రీ, కర్డ్ 3 పెట్టుకోండి. మనం ఒకటి చేసుకుంటే ఇంకొకటి చేసుకోవు, దాని రిప్లేస్మెంట్ రసం అని పెట్టేసుకుంటాం. కానీ అలా కాదు, ప్రోటీన్ ఎవ్రీడే అందరికీ అందాలి. నాన్ వెజ్ తినేటప్పుడు కూడా కర్రీ చేసుకోకపోయినా 1 బౌల్ ఆఫ్ సాలడ్ పెట్టుకోండి. చికెన్ మటన్ మీరు ఏవైనా తింటున్నారో అది డైజెస్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. నుత్తి చపాతీలు చేసుకోకుండా దాంట్లో ఏమైనా మెంతి కూరలు కానీ, పాలకూరలు కానీ పిండిలోనే కలిపేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ తురిమి పట్టేసి పిండిలో కలిపేసుకోవచ్చు, దాన్ని కర్డ్తోనైనా తినేవచ్చు. లోపల లైట్ గా కొత్తిమీరతో గట్రా స్టఫింగ్ చేసేసుకోవచ్చు, ఉడకపెట్టిన పప్పు స్టఫింగ్ లాప్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే గృహిణులకి నాకు అర్థం అవుతుంది, వాళ్ళకి రోజంతా కిచెన్ లో ఉండాలా బ్యాలెన్స్ డైట్ అంటే ఇంత చెయ్యాలంటే ఒకే రెసిపీలో 2-3 ఇంగ్రీడియంట్స్ వేసేసి దాన్ని కూడా మనం బ్యాలెన్స్ డైట్ లా చేసుకోవచ్చు.
1: అంటే ఒక దాంట్లోనే 2-3 రకాలు కలపడం ద్వారా కూడా వాటి అన్ని
0: పోషకాలు లోపలికే అవుతుంది.
1: చాలా బాగా చెప్పారు. మెనోపాజ్ దశలో ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు?
0: మెనోపాజ్ అనేది పూర్వకాలంలో మనకి 50 ఇయర్స్లో అలా కనిపించేది. ఇప్పుడు మెనోపాజ్ కంటే ముందు స్టేజ్ కూడా ఉంటుంది, పెరి మెనోపాజు, మెనోపాజు అవన్నీ మనకి 35-40 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయండి. సో ఆ టైంలో మనం బరువు పెరగకుండా ఉండడం అనేది మనం చూసుకోవాలి. నేను ముందు చెప్పినట్టు ఫైబరు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. మెనోపాజ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది, ఈస్ట్రోజన్ వల్ల మనకి మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ అవన్నీ వస్తాయి. మెనోపాజ్ కంటే ముందు పెరి మెనోపాజ్ ఫేజ్ ఉంటుంది, దాంట్లో ఈస్ట్రోజన్ ఒకేసారి పెరిగిపోతుంది. దాంట్లో మనం పీచు పదార్థాలు తీసుకుంటే బాడీ నుంచి ఆ ఎక్సెస్ ఈస్ట్రోజన్, దాని ఈస్ట్రోజన్ డామినెన్స్ కూడా అంటారు, ఆ ఎక్సెస్ ఈస్ట్రోజన్ ఆ పీచు పదార్థం బాడీ నుంచి బయటకు తోసేస్తుంది అనమాట. ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తీసుకోకూడదు, పడుకోవాలి. మనం లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ డైట్ అనుకుంటాం, కానీ మొత్తం లైఫ్ స్టైల్ మనం చాలా నిదానంగా పాటించాలి, ఫాలో అవ్వాలి.
1: మనకి పూర్వం అయితే వండగానే భోజనాలు చేయడం ఇలా ఉండేది, ఇప్పుడు క్యారెట్స్ తీసుకువెళ్ళిపోతుంటారు. అంటే మార్నింగ్ ఎప్పుడో వంట అయిపోతుంది, అదే మధ్యాహ్నం అనుకో లేకపోతే లేటుగా తింటూ ఉంటారు. అంటే అంత ముందుగా కుక్ చేసింది హెల్త్ విషయంలో ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది అంటారు?
0: అంటే వేడివేడిగా తింటే ఆ న్యూట్రియంట్స్ మన బాడీలో ఆ పోషక విలువలు చాలా బాగా అబ్జార్బ్ అవుతాయి అంటారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఒక 3-4 అవర్స్ ఇటు అటు అయినా పర్వాలేదండి. మీరు అడిగారు కాబట్టి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం వేడివేడి రైస్ కుక్ చేస్తావా, కుక్ చేసిన తర్వాత అది చల్లారుతుంది, అది చల్లారినప్పుడు దాని లోపల బోల్డ్ అని విషయాలు మారుతాయి, దాన్ని ఒక స్టార్చ్, స్పెషల్ స్టార్చ్ అనేది డెవలప్ అవుతుంది చల్లటి రైస్ లో కానీ, లేకపోతే చల్లటి చపాతీ చేసిన తర్వాత 4-5 గంటల తర్వాత దాన్ని రెసిస్టెంట్ స్టార్చ్ అంటారు. చాలా మంది అన్నం వేడి చేసిన తర్వాత చల్లారబెట్టి చాలా లేట్గా కూడా తింటారు. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా వారి బాడీలో చాలా బాగా పనిచేస్తుంది.
1: అంటే వండిన కాసేపు అయిపోయిన తర్వాత తిన్నా పర్వాలేదు అంటారు?
0: రైస్ లో అది ప్రూవ్ అయింది మేడం సైంటిఫిక్ గా.
1: ఓకే. అవును, చాలా మంది పూర్వం గంజి తాగేవారు,
0: అది ఆ గంజి నీళ్ళు అనేవి గట్టికి చాలా మంచిది, మొత్తం చల్లారు పెట్టేస్తాయి బాడీని, బాడీని ఆల్కలైన్ చేసేస్తాయి. యాసిడిక్, ఆల్కలైన్ రెండు ఉంటాయి మనకి ఈ కాలంలో. మనకి నిద్ర లేక స్ట్రెస్ ఎక్కువైపోయి బయట జంక్ ఫుడ్ తినేసి మన బాడీలు అందరివి యాసిడిక్ అయిపోయి, ఆల్కలైన్ ఉంటేనే మనం తినే ఫుడ్ మన బాడీలో బాగా అబ్జార్బ్ అవుతుంది. అందుకే గెంజి నీళ్లు మన బాడీని ఆల్కలైన్ చేస్తాయి. గెంజి అన్నం అనేది రెసిస్టెన్స్ స్టార్చ్ పెంచుతుంది. ఇవన్నీ మన పూర్వీకులు ముందే తెలుసు, ఇప్పుడు సైన్స్ దాన్ని జస్ట్ ప్రూవ్ చేస్తుంది అంతే.
1: మేడం, మరి చివరిగా మీరు మన శ్రోతలకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
0: పౌష్టికాహారం తినడమే కాకుండా మన శరీరంలో అది అబ్జార్బ్ అండ్ అండ్ డైజెస్ట్ ఎలా అవుతుంది అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. మనం తినే ఆహారంలో బయో అవైలబిలిటీ, బయో అవైలబిలిటీ అంటే మనం ఇప్పుడు 100 గ్రాముల ఐరన్ తిన్నాం అనుకోండి, 100 గ్రాములు మొత్తం మన శరీరానికి పడుతుందా, దాంట్లో ఎంత బయటకు వెళ్ళిపోతుందా మనకి తెలీదు. అది బయో అవైలబిలిటీ ప్రతి పౌష్టిక కృతికి పెంచాలి మనం. దీన్ని మనం ఎలా పెంచుకోవచ్చు అంటే వంట చేసే విధానంలో నానబెట్టడం. మనం మిల్లెట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, మనం నానబెట్టాలి అది చాలా ఎక్కువసేపు. దాని తర్వాత పప్పుల్ని మొలకెత్తించడం, మనం మొలకెత్తిస్తే దాంట్లో విటమిన్ సి అనే ప్రమాణం చాలా ఎక్కువ పెరుగుతుంది, మిగతా ప్రోటీన్స్ కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యి మన బాడీలో బ్లడ్ లోపలికి వెళ్తాయి. వంట చేసినప్పుడు మరీ హై ఫ్లేమ్లో ఒకేసారి మరక పెట్టేయకుండా సిమ్లో కుక్ చేయడం, మూత పెట్టి కుక్ చేయడం, అప్పుడు ఐరన్, బి కాంప్లెక్స్ గాల్లో కలిసిపోకుండా ఉండి ఫుడ్లోనే ఉంటాయి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. శరీరంలో యాసిడిటీ తగ్గించుకోవడం, శరీరాన్ని ఎక్కువ ఆల్కలైన్ చేయడం. ఆల్కలైన్ చేయడానికి మనం ఎక్కువ పళ్ళు తినాలి. మనం స్నాక్స్ అంటే మనం ఎప్పుడు బిస్కెట్ చాక్లెటే అనుకుంటాం. ఫ్రూట్స్ అనేది యంగర్ జనరేషన్లో పెద్దగా తినట్లేదు, కానీ ఓన్లీ ఫ్రూట్స్ తింటే మనం యాసిడిటీ, బ్లోటింగ్ అన్ని తగ్గించేసుకోవచ్చు మన బాడీలో. అవి చాలా ఆల్కలైన్ గా పనిచేస్తాయి. అప్పుడే ఎంజైమ్స్ బాగా యాక్టివేట్ అయ్యి ఫుడ్ ని డైజెస్ట్ చేసి ఆ భోజనం లోపలున్న పౌష్టిక విలువల్ని బయటికి తీసి మన రక్తంలోకి పంపిస్తాయి. దీనికోసం మనం ఫుడ్డే కాకుండా మన నార్మల్ లైఫ్ స్టైల్, జీవన శైలిని కూడా మనం మార్చాలి. రాత్రిపూట్లు మొబైల్స్ చూడడం కానీ, చిన్న పిల్లలు అది టీనేజర్స్ లో 20s లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. సమయానికి పడుకోవడం, లైట్ ఎక్సర్సైజెస్ చేయడం, ఎక్కువ ఆలోచించకపోవడం, దానికి మెడిటేషన్ అలాంటివి చేస్తే ఆ ఆహారం కూడా మనకి బాగా పడుతుంది.
1: చాలా చాలా థ్యాంక్ యూ, మీరు మీ విలువైన సమయాన్ని అందించి మా శ్రోతలందరికీ మంచి సమాచారాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఈ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహార ఆవశ్యకత గురించి పోషకాహార నిపుణులు డాక్టర్ టి గాయత్రి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి డి శ్రీదేవి.

0: బాలభారతి బాలల కార్యక్రమంలో భాగంగా విజయనగరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి ఈ బాలికలు ప్రదర్శిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం అండి. మేము కస్తూరుబా గాంధీ బాలికా విద్యాలయం గంట్యాడ మండలం విజయనగరం జిల్లా నుండి వచ్చాము. ఇప్పుడు మా స్నేహితులందరూ వివిధ అంశాలను మీకు వినిపించబోతున్నారు. ముందుగా మా స్నేహితురాలు రోషిత స్వాభిమానం చాటుదామనే కవితను వినిపించబోతుంది.
2: నా కవిత శీర్షిక స్వాభిమానం చాటుదాం. అగ్రతాంబూలం అందుకున్న అజంతమది, విశ్వ వీణియపై కమ్మని రాగాలు కోయలమ్మది. ఉద్దండి పండితులే పల్లకి పట్టిన రమ్యాకృత తనది, సముజ్వల సౌందర్య రాశి అని కీర్తి గడించిన భాషాకాంతయది. వర్ణాల తీరు చూడముచ్చటగాను, అక్షరధ్వని సంగీతనాదంగాను, పదాల పలుకు మువ్వ సవ్వడులగాను, సమూల రూపం పంచభూతత్వంగాను గోచరించు భాషాతేజమది. నేటి తరం పలకలపై అంతంత మాత్రం మాటల్లో పరాయి భాష మిళితం. దుకాణాల పేర్లు పాశ్చాత్య పైత్యం, బడుల్లో ఆంగ్లం పలికేలా ఆంక్షలు. పిల్లలు ఏ ఫర్ యాపిల్ అని చదివేస్తే మురిసిపోయే తల్లిదండ్రులు. పెద్ద చదువుల పుస్తకాలు అలభ్యం. అమ్మ భాషని అంతరించేలా చేస్తుంది ఎవరు? తెలుగువారంటే కాదంటారా? స్వాభిమానం చాటే తరుణమది. పది కాలాలు తెలుగు వెలిగేందుకు, భావితరం నాల్కలపై నడయాడేందుకు సంగ సువికాసానికి ప్రాంత భాషయే పట్టుకొమ్మని, వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధికి జననీ భాషయే మూలమది. చాటి చెప్పుదాం, తెలుగు తల్లి రుణం తీర్చుకుందాం. ధన్యవాదములు.
1: మీ అందరూ కవిత విన్నారు కదా, తెలుగు తల్లి రుణం తీర్చుకుందాం. ఇప్పుడు మా చిన్నారి చెల్లెళ్ళు చిట్టి కథాసాగరంతో మీ ముందుకు రాబోతున్నారు.
3: నా శీర్షిక చిట్టి కథాసాగరం. హలో ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర ఒక అదిరిపోయే కథ ఉంది, కానీ చివర్లో ఏం జరుగుతుందో మీరే చెప్పాలి. సిద్ధమేనా? మన చిట్టి కథాసాగరంలో అడవిలోకి వెళ్దామా? అక్కడ పాఠాలు ఎలా ఉంటాయో తెలుసా? మన కథానాయిక చిన్ని కుందేలు గురువుగారైన జ్ఞానవంతుడైన ఏనుగు మామ గురించి వినండి. కథనం. ఒక పెద్ద మర్రి చెట్టు కింద బడి జరుగుతుంది. ఏనుగు మామ పిల్ల జంతువులకు పాఠాలు చెప్తున్నారు. అందరూ వింటున్నారు, కానీ చిన్ని కుందేలు ఇటు అటు తిరుగుతూ పూలతో ఆడుకుంటుంది.
4: చిన్ని కుందేలు పాఠం వినకుండా ఏంటమ్మా అల్లరి?
3: సారీ మాస్టరు, నాకు ఎక్కువ తెలుసు కదా, నేను వినకపోయినా పర్వాలేదు అనుకున్నాను.
4: ఒక మాట చెప్తాను విను, చెట్టు ఎంత ఎత్తు పెరిగినా వేర్లు భూమి లోపలే ఉంటాయి కదా. అలాగే మనం ఎంత తెలివైన వాళ్ళమైనా చదువు నేర్పే గురువు పట్ల గౌరవం ఉండాలి. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చే గౌరవమే రేపు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది.
3: అంతేనా మాస్టారు, కేవలం గౌరవమేనా?
4: కాదు చిన్ని, గురువు చెప్పేది శ్రద్ధగా వినడం, ఆయన మాటల్లోని సారాంశాన్ని గ్రహించడం, ఆచరించడం, ఇవే కదా నిజమైన శిష్యుని లక్షణాలు.
3: ఓహో, ఇప్పుడు అర్థమైంది మాస్టారు. మీరు పాఠం చెప్తుంటే నేను కథలనైనా కథలను, మీరు చెప్పే ప్రతి మాట నా గుండెల్లో దాచుకుంటాను. చూసారుగా ఫ్రెండ్స్, మనకు చదువు చెప్పే గురువులు కూడా ఏనుగు మామ అంతటి జ్ఞానులే. మనపై ఎంతో ప్రేమతో పాఠాలు చెప్తారు. మనం వారికిచ్చే చిన్న గౌరవం అంటే పాఠం శ్రద్ధగా వినడం వారికిచ్చే పెద్ద బహుమతి. ధన్యవాదములు.
1: మా చిట్టి కథాసాగరం నచ్చిందా? మరి గురువులను గౌరవించడం నేర్చుకుందాం. ఇప్పుడు మా స్నేహితురాలు రమ్యశ్రీ బాలమేధావుల చిట్కాలతో మీ ముందుకు రాబోతుంది.
5: శీర్షిక బాల మేధావుల చిట్కాలు. హాయ్ ఫ్రెండ్స్, హై స్కూల్ లైఫ్లో ఎదురయ్యే సవాళ్లను ఎలా స్మార్ట్గా జయించాలో నా దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయి. మొదటవ చిట్కా, పొమోడోర్ స్టడీ టెక్నిక్. అంటే గంటల కొద్దీ పుస్తకం ముందు కూర్చున్నా గుర్తుండటం లేదు అన్నప్పుడు 25 నిమిషాలు ఫుల్ ఫోకస్తో చదివి తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా 4 సార్లు చేసి తర్వాత ఒక పెద్ద బ్రేక్ తీసుకోండి. దీన్ని పొమోడోరో అంటారు. దీనివల్ల మన మెదడు అలసిపోకుండా నేర్చుకున్నది బాగా గుర్తుంటుంది. రెండవ చిట్క నోట్స్ మేకింగ్, మైండ్ మ్యాపింగ్. పేజీలకు పేజీలు రాసే బదులు మీరు చదివిన పాఠాన్ని ఒక మైండ్ మ్యాప్ లాగా గీయండి. కలర్ పెన్నులు వాడితే మన బ్రెయిన్ దాన్ని ఒక పిక్చర్లా గుర్తు పెట్టుకుంటుంది. అంటే మీరు క్రియేటివ్ థింకింగ్ స్టాండర్డ్స్ పెంచుకోవాలి. మూడవ చిట్క డిజిటల్ డిటాక్స్. హై స్కూల్ పిల్లలమైన మనకు ఫోన్, సోషల్ మీడియా ఒక పెద్ద డిస్ట్రాక్షన్. దీని నుంచి మనం చదివినంతసేపు సెల్ఫ్ డిసిప్లిన్, అంటే మన మనస్సును ఫోన్ వైపు వెళ్లకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, హై స్కూల్ లైఫ్ మన జీవితంలో మనల్ని మనం తీర్చిదిద్దుకునే సమయం. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలు ఇస్తాయి. ధన్యవాదములు.
1: రమ్య చెప్పిన బాల మేధావుల చిట్కాలు పాటించడానికి మీరు సిద్ధమేనా మరి? నా హీరో నా ఆదర్శం అంటూ మా స్నేహితురాలు ఢిలీశ్వరి మీ ముందుకు రాబోతుంది.
6: శీర్షిక నా హీరో నా ఆదర్శం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ ఆకాశంలో నక్షత్రాలు చూసి మురిసిపోతాం, కానీ మనకు దారి చూపే వీధి దీపాన్ని పట్టించుకోము. నా దృష్టిలో హీరో అంటే ఆ వీధి దీపం లాంటి వాడే. నా జీవితంలో ఆ వీధి దీపం మా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్వీపర్ సీతమ్మ గారు. ఒకరోజు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్ళాము. గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. అమ్మ నొప్పితో ఏడుస్తుంది. చుట్టూ జనం గోల. అక్కడ నేల తుడుస్తున్న సీతమ్మ గారు మా దగ్గరకు వచ్చి ఒక గ్లాస్తో నీళ్ళిచ్చి అమ్మని తాగమని, నన్ను ఏమీ భయపడవద్దని ఓదార్పించింది. అమ్మని నన్ను నర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మా పరిస్థితిని వివరించింది. అప్పుడే నా మనసులో ఆమె పట్ల ఎంతో గౌరవం పెరిగింది. సీతమ్మ గారు చూపించిన మాన్వత్వం మా అమ్మ బాధ నివారణకు సహకరించింది. నా దృష్టిలో ఆమె నా రియల్ హీరో. మనిషిని అర్థం చేసుకునే మనసే అసలైన హీరో లక్షణం. మన ఇంట్లో ప్రతిరోజు మన కోసం తన కలలను త్యాగం చేసే అమ్మ, చెమటూడ్చే నాన్న, ఆపదలు ఆదుకునే సీతమ్మ లాంటి వారు మనకు నిజమైన రోల్ మోడల్స్. ధన్యవాదాలు.
1: అసలైన హీరో అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మా స్నేహితురాలు లాస్య తన గళంతో తనదైన శైలితో వార్తలు వినిపించబోతుంది.
7: వార్తాగలం చిన్నారు కోణంలో. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పర్యావరణ వార్త. మన ఊరి

0: పక్కన ఉన్న చెరువులో గతంలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండేది. కానీ ఈ వారం మన స్కూల్ పిల్లలు చేసిన క్లీన్ అప్ డ్రైవ్ వల్ల ఆ చెరువు ఇప్పుడు చాలా అందంగా ఉంది. నిజం చెప్పాలంటే మనం చెత్త వేయడం ఆపితే ప్రకృతికి మళ్ళీ ప్రాణం వస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, అది మన చేతిలోనే ఉంది, మన ఊరి ఆరోగ్యం మనదే. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్త. మన దేశ శాస్త్రవేత్తలు ఒక చిన్న రోబోట్ను తయారు చేశారు. ఇది భూకంపాలు లేదా వరదలు వచ్చినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కనిపెడుతుందట. చూసారా, చదువు అంటే మార్కులు కాదు, అద్భుతాలు చేయడం. ధన్యవాదాలు.
1: వార్తలు విన్నారా? మరి ఇప్పుడు భారతీయ వారసత్వం ముచ్చట్లు అంటూ మా స్నేహితురాలు రోహిణి మీ ముందుకు రాబోతుంది.
2: ఫ్రెండ్స్, వారసత్వం అంటే కేవలం గుడి, గోపురాలు, పాత కట్టడాలు మాత్రమే కాదు. ఇంట్లో తాతయ్య చెప్పే కథలు, అమ్మమ్మ నేర్పే పండగల వెనుక ఉన్న సైన్స్, పెద్దలు ఆచరించిన జీవనశైలి, ఇవన్నీ మన వారసత్వమే. ఒకసారి ఆలోచించండి, మనం రోజు తినే పప్పు, అన్నం దగ్గర నుండి మనం పండగలకు వేసుకున్న బట్టల వరకు అన్నింటి వెనుక ఒక పద్ధతి ఉంది. ఉదాహరణకు, నేల మీద కూర్చొని తినడం అనేది కేవలం అలవాటు కాదు, ఇది మన జీర్ణక్రియను మెరుగుపరిచే ఒక యోగాసనం. పండగలకు మనం వేసే ముగ్గులు, అరటి ఆకుల్లో భోజనాలు, మామిడి ఆకుతో తోరణాలు, ఇవన్నీ పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని రక్షించే మార్గాలు. ధన్యవాదములు.
1: విన్నారా మన వారసత్వం గురించి ఎంత చక్కగా చెప్పిందో. ఇది మన దేశం అనే పాటని మీకు వినిపించడానికి మన స్నేహితులు రాబోతున్నారు. వారి పేర్లు వెన్నెల మరియు వైష్ణవి.

0: మన దేశం రన్న, ఇది స్వర్గం కన్నా మిన్న. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్న, ఇది స్వర్గం కన్నా మిన్న, ఇది స్వర్గం కన్నా మిన్న.
1: ఇప్పుడు మా స్నేహితురాలు సునందన భవిష్యత్ ప్రపంచం గురించి చెప్పబోతుంది.
2: శీర్షిక: సైన్స్ ఫిక్షన్ స్పెషల్ భవిష్యత్తు ప్రపంచం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టైం మిషన్ ఎక్కి నేరుగా 2050 సంవత్సరానికి వెళ్తున్నాం. నా ఊహల్లో ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తాను, వింటారా? మరి పర్సనల్ ఎయిర్ ట్యాక్సీలు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్ ఉండవు. మనం స్కూల్కి ఆకాశ మార్గంలో చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల్లో వెళ్తాం. ఒక్క బటన్ నొక్కితే చాలు, గమ్యస్థానానికి చేరుకుంటాం. హోంవర్క్ చేసే రోబోలు కాదు కాదు, చాలామంది రోబోలు మన హోంవర్క్ చేస్తాయని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే రోబోలు మనకు పర్సనల్ ట్యూటర్గా మారుతాయి. మనకు

0: ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉంటే ఆ రోబో సెకండ్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చదువు మరింత సులభం అవుతుంది. గ్రీన్ సిటీలు. 2050లో సిటీలన్నీ అడవుల్లా ఉంటాయి. బిల్డింగ్ల మీద, గోడల మీద మొక్కలే ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చే బయో బిల్డింగ్స్ వస్తాయి. ప్లాస్టిక్ అనే మాటే ఉండదు. ఫ్రెండ్స్, భవిష్యత్తు అనేది మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మనం సైన్స్ని ప్రేమించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ధన్యవాదములు.
1: 2050వ సంవత్సరాన్ని ఊహించి చాలా చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మా స్నేహితురాలు తరుణశ్రీ మీకు వివరిస్తుంది.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫుడ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ఆహారమే ఆరోగ్యం, సురక్షితమైన ఆహారమే సమాజానికి బలం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఫుడ్ ప్రాసెసింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార పదార్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో శుభ్రపరచడం, ప్రాసెస్ చేయడం, ప్యాకేజింగ్ చేయడం మరియు సురక్షితంగా నిల్వ చేయడం. దీనివల్ల ఆహార వృధా తగ్గుతుంది, రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుతుంది. నేటి ప్రపంచంలో ఫుడ్ సేఫ్టీ, హైజీన్, క్వాలిటీ, న్యూట్రిషన్ అనే 4 అంశాలు అత్యంత ముఖ్యమైనవి. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్లో FSSI ప్రమాణాలు, పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ, సరైన లేబులింగ్ మరియు పర్యావరణహిత ప్యాకేజింగ్కు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న యువతకు ఉద్యోగావకాశాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా విస్తారంగా ఉన్నాయి. జామ్లు, జెల్లీలు, పికిల్స్, బేకరీ ఉత్పత్తులు, మిల్లెట్ ఉత్పత్తులు వంటి విలువ ఆధారిత ఆహార పదార్థాలను తయారు చేసి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, రైతు పొలం నుంచి వినియోగదారుడి భోజన పళ్ళెం వరకు ఆహార నాణ్యతను కాపాడేది ఫుడ్ ప్రాసెసింగ్. నైపుణ్యం నేర్చుకుందాం, సురక్షితమైన ఆహారాన్ని అందిద్దాం, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. ధన్యవాదాలు.
3: ఫుడ్ ప్రాసెసింగ్ గురించి అందరికీ అర్థమైందా? మరి స్త్రీ యొక్క గొప్పతనం గురించి మా స్నేహితురాలు రోజుత ఒక చిన్న కవితను వినిపించబోతుంది.
4: కవిత శీర్షిక ఆమె. తనని తాను త్యాగం చేసుకునే మౌన ప్రతిమ కాదు, అడ్డుకట్లతో నిండిన తన రూపాన్ని మార్చుకొని సంపూర్ణ వికాసంతో శోభిల్లే తేజస్సు. ఆమె ఎవరో గీసిన గీతల్లో ఒదిగే చిత్రం కాదు, నవ్య ఆలోచన దృక్పథంతో సాగే మహాకావ్యం. ఆకాశ వీధిని అలంకరించే ఇంద్రధనుస్సు ఆమె. ప్రకృతి ఆకృతితో జగత్తును సవ్యదిశగా నడిపించే అమ్మే ఆమె.
3: ధన్యవాదాలు. ఇప్పుడు పర్యావరణ యోధులు అనే ఒక చక్కని అంశంతో మా చిట్టి చెల్లెలు కామాక్షి మీ ముందుకు రాబోతుంది. శీర్షిక పర్యావరణ యోధులు. ఫ్రెండ్స్, మనం భూమి మీద జీవిస్తున్నాం, కానీ ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. అందుకే మనం పర్యావరణ యోధులం కావాలి. అంటే మొక్కలు నాటి చెత్తను తగ్గించే వాళ్ళం అవ్వాలి. ఉదాహరణగా 3 విషయాలు చెప్తాను. 1, ప్లాస్టిక్ తగ్గించండి. స్కూల్కి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో లంచ్ బాక్సులు కాకుండా స్టీల్ బాక్సులను కాటన్ బ్యాగులలో పెట్టి వాడండి. ఒకే ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవడానికి 100 ఏళ్ళు పడుతుంది, అది మనం ఆపొచ్చు. 2, నీటి పొదుపు. స్కూల్లో కానీ ఇంట్లో కానీ కుళాయిలు పారుతూ ఉంటే చూసి చూడనట్లు వెళ్ళకండి, ఆ కుళాయిని కట్టివేయండి. 1 చుక్క నీరు కూడా వృధా కాకుండా చేయడమే ఒక యోధుని లక్షణం. 3, మొక్కలు ప్రాణవాయువు. చిన్న కుండీలో చిన్న మొక్క నాటి దానికి రోజూ నీళ్లు పోసి పెంచడం అలవాటుగా చేసుకో. ఇలా పర్యావరణ రక్షణకు మన వంతు బాధ్యతగా హై స్కూల్ స్థాయి నుంచి అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ.
5: పర్యావరణను కాపాడుకోవడం విద్యార్థులుగా మన బాధ్యత. చివరిగా అమ్మపాటిని మీ ముందు ఆలపించడానికి మా స్నేహితులు రాబోతున్నారు.
3: వారు వెన్నెల మరియు వైష్ణవి.

0: ధన్యవాదములు.
1: మా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థులు చెప్పిన అంశాలన్నీ మీ అందరినీ అలరించాయని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదములు.
2: బాలభారతి బాలల కార్యక్రమంలో భాగంగా విజయనగరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.

బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో మహాదాత పౌరాణిక నాటకం వింటారు. రచన శ్రీ ధారా రామనాథ శాస్త్రి, నిర్వహణ పాండురంగ, విజయవాడ కేంద్రం వారి నిర్వహణ, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. మరికొద్ది క్షణాల్లో వింటారు.

విరాజ దివ్య పదవి సంశోధిత కండల కీర్తి ఉందా

0: దైత్య రాజచక్ర పరాక్రమ నిర్వక్ర
1: జయ విజయీభవ
0: జయ జయ నిరంతర దాన ధారాజల సంప్లావిత సమస్త భూమండల కీర్తిరుమండల
1: జయ విజయీభవ
0: జయ జయ నిఖిల దైతేయ రాజ్య పదవి విభ్రాజమాన స్వచ్ఛ తేజో నిధాన.

సర్వ దేవదానవ వీరులారా, హెచ్చరిక, హెచ్చరిక! ఇది విశ్వ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం, దేవదానవ చరిత్రలో సువర్ణ ఘట్టం. కొద్ది క్షణాలలో దైత్య దైవత వీరులందరూ తమ శక్తియుక్తులను సంఘటితపరిచి క్షీరసాగర మథనానికి సిద్ధపడుతున్నారు. మంధర మహాపర్వతం కవ్వంగా, సర్పరాజు వాసుకుని కవపుత్రాడుగా అమర్చాము. మంధర పర్వతం మహాసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై కాపాడుతున్నాడు. క్షీరసాగర మథనానికి సర్వము సంసిద్ధమైంది. మథన ఫలితంగా ఎన్నో దివ్య వస్తువులు, శక్తులు, ప్రజ్ఞలు ప్రభవిస్తాయి. వానిని దేవదానవులు గ్రహించి అనుభవించాలి. ముహూర్తం సమీపిస్తున్నది, అందరూ ఆయత్తపడండి.

0: దేవవీరులారా, మీ అందరకు నా హృదయపూర్వక అభినందనములు. నష్టమైన సమస్త వైభవాన్ని మళ్లీ ఆర్జించుకున్నాం. విజయశ్రీ సముపేతులమై దేవరాజ్య చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టించాం. ఇక తక్షణమే అమరావతికి బయలుదేరి వెళ్ళాలి. ఆయత్తం కండి.
1: బాబు దేవేంద్ర, బాబు. అన్యాయార్జితమైన విత్తంతో, అక్రమంగా సాధించిన విజయ గర్వంతో తృళ్ళిపడుతున్నావు. ఎవడబ్బ సొమ్మని దివ్య వస్తువులన్నీ అపహరించావు? నిలు, అడుగు ముందుకు వేశావా? ప్రాణాలు దక్కవు
0: బలి. అధిక ప్రసంగం చాలించు. వినలేదా రాజ్యము వీరభోజ్యమని?
1: విన్నాను. వీరుడనవలసిన మాట నువ్వంటున్నావని చింతిస్తున్నా.
0: నీ అభిప్రాయం
1: స్పష్టంగా చెప్పాలా? జ్ఞాపకముందా ఆనాడు నా నిండు కొలువులోకి భీత భీతుడవై అతి వినయము నటిస్తూ చేతులు కట్టుకుని ప్రవేశించావు? దుర్వాస శాప ఫలితంగా నీ వైభవమంతా నీళ్లపాలైందని కన్నీళ్లు కార్చావు. లేని సౌందర్యము నటించావు. అక్క చెల్లెండ్ర బిడ్డలం ఆప్యాయంగా చేతులు కలిపి క్షీరసాగర మధనం చేయాలని, సంక్రమించిన సమస్త సంపదను మనం సమానంగా పంచుకొని అనుభవించాలని చెప్పావు. మా అండదండలతో కార్యం సానుకూలం చేసుకుని చివరకు మమ్మీలా మోసం చేశావు. నీ విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు. నిన్ను క్షమించాం
0: బలి. అధిక ప్రసంగం చేయకు. ఇందులో మోసం ఏమున్నది? క్షీరసాగర మథన వ్యూహం నిర్ణయించింది, నిర్వహించింది మేము.
1: అండదండలిచ్చి ఆదుకున్నది మేము.
0: మీ అండదండలు అవక్ర పరాక్రమము కనపడుతూనే ఉన్నాయి. మా దేవతల అనుగ్రహం లేనిదే ఒక్క దివ్య వస్తువు కూడా లభించేది కాదు. చూచావుగా, పరమేశ్వరుడు కాలకూట విషాన్ని భక్షించి చతుర్దశ భువనాలను రక్షించాడు.
1: అది ఆయన కృపాకటాక్షం, లోకానుగ్రహ బుద్ధి. ఇందులో నీ గొప్ప ఏముంది?
0: ఏ, శ్రీ మహావిష్ణువు తన వీపు మీద విశాల మంధర పర్వతాన్ని నిలపలేదా?
1: ఆహా, నిలిపాడు. ఆ మహావిష్ణువే పరాక్రమం లేక నట్టువరాలి వేషం కట్టి తైతక్కలాడి అమృతం పంచడంలో మాకు తీరని అన్యాయం చేశాడు. నీ బండారము, నీ దేవతల బండారము నా దగ్గరనా? అనవసర ప్రసంగం చేయక ఆనుపానులు అవగాములు ఆలోచించు. ఇప్పటికే వాసుకు విషాగ్ని జ్వాలలో ఎందరో అసుర వీరులు అసువులు బాసినారు. న్యాయాన్యాయాలు పరిశీలించు. మన ఒప్పందం మేరకు మాకు దక్కవలసిన సంపద మర్యాదగా అప్పజెప్పు. మా కళ్ళ ముందే ఎన్నో దివ్య వస్తువులను దొంగలాగా అపహరించావు. కామధేనువు
0: కామధేనువు దేవతల హోమధేనువు ఈ మాత్రం గ్రహించలేని నీ అజ్ఞానానికి చింతిస్తున్నాను.
1: మరి కల్పవృక్షం?
0: అది దేవతల త్రిలోకాధిపత్యానికి చిహ్నం. తాపసుల కోరికలు తీరడానికి, దేవతలు ఐశ్వర్యంతో తొలదూడడానికి అది మా దగ్గరే ఉండాలి.
1: ఆహా, మరి ధన్వంతరి?
0: అతడు దేవతల వైద్యుడు.
1: చంద్రుడు?
0: అతని అమృత కిరణాలు దేవతల ఆహారం.
1: ఆహా, ఐరావతం?
0: ఈ మాత్రం తెలియదా? అది దేవరాజ వాహనం.
1: ఓహో, చాలా బాగుంది. అన్ని వస్తువులు మీవే. దేవేంద్ర, ఒక మాట అడుగుతాను. శంకరుడు నాకు ప్రసాదించిన ఉచ్చైశ్రవాన్ని అపహరించావే, దీనికేమి చెబుతావు? నాకు తెలుసు దేవేంద్ర, దీనికి నీ దగ్గర సమాధానం లేదు. మీ దేవతలందరూ ఒక వ్యూహం పన్ని మమ్మల్ని అన్యాయం చేసి సర్వ దివ్య వస్తు సందోహాన్ని అపహరించారు. ఇది దారుణం, దీన్ని కొనసాగనివ్వను. దేవేంద్ర, శ్రద్ధగా విను. దొంగవలే దేవలోకానికి ప్రయాణమవుతున్నావు. సమరంలో ఈ బలి చక్రవర్తిని గెలిస్తేనే నీకు ఆ దివ్య వస్తు సంప్రాప్తి.
0: బలి, ఏమిటి నీ మూర్ఖత్వం? త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రునితో నా నీ స్పర్ధ? బుద్ధి తెచ్చుకుని ఇంటి దారి పట్టు. వ్యవహారం పట్ల తన మన వివక్ష ఉండదు. ఇది రాజనీతి.
1: వ్యవహారమా? నీకు వ్యవహారము మాత్రమే తెలుసు, నాకు విశృంఖల వీర విహారం కూడా తెలుసు. కాచుకో.
0: ఒరే అసురాధమ, త్రిలోకాధినేతతోనే యుద్ధానికి తలపడ్డావా? నీకు అంత్యకాలం సమీపించింది.
1: వీరుడెవడు సహాయాన్ని అర్థించి నీవలే చివరకు మోసం చెయ్యడు.

0: మంతునికి చెప్పు. వాని రెక్కలలోని ఒక్క ఈకను కూడా తుంచలేకపోయిన కథ మరచినట్లున్నావు. ఓహో, శ్రీ మహావిష్ణువు, అప్పుడే వేషం మార్చుకుని మరీ వచ్చావా? ఇంతకు ముందే కదయ్యా ఆడవేషంలో ఆడి పాడి అమరులకు అమృతం కట్టబెట్టి అసురులకు ఒక్క బొట్టు కూడా దక్కకుండా అన్యాయం చేశావు. ఇంతలో మబ్బు తునకలా ఊడిపడ్డావే. ఇంతకు నీ రాకకు కారణం రణమా లేక దేవేంద్ర రక్షణమా?
1: నువ్వే కోరుకో. నీకు రణం కావాలా, నా శరణం కావాలా? రణం కోరుకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కోవలో చేరుతావు, శరణం అంటే ప్రహ్లాదుడంతటి వాడవుతావు.
0: ఓహో, ఎంత ఔదార్యం! చావు దెబ్బలు తిని రణరంగం నుండి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడుతున్న మీ దేవేంద్రుని కాపాడుకోవడానికే వచ్చి ఉంటాం. ఎలా కాపాడతావో నేను చూస్తాను.
1: బలి చక్రవర్తి, నీ శౌర్య పరాక్రమాలు పరీక్షించాలని, నీతో నిండైన యుద్ధం చేయాలని అనిపిస్తున్నది. కాని నీ మాట తీరు, నీ తేజస్సు నన్ను ఆకర్షిస్తున్నవి. అయిందేదో అయిపోయింది. నీవు వెళ్లి యథాప్రకారం దైత్యరాజ్యాన్ని ఏలుకోవయ్యా, మేలు జరుగుతుంది.
0: ఎవరికి?
1: లోకానికి.
0: ఇప్పటికే మీ మేలు చాలా చూచాను. అక్క చెల్లెళ్ల బిడ్డలం ఆదుకోమంటే ఇంద్రునితో చేయి కలిపాను. దైత్య వీరులు సత్వనిశ్వాసాగ్నిలో దగ్ధమవుతుంటే చూచి ఊరుకున్నాను. ఐరావతం నుండి అమృతం దాకా మా కళ్ళు కప్పి అపహరిస్తుంటే ఆదమరచాను. ఇంకానా, ఇంకానా? నా సర్వస్వాన్ని దోచుకుంటుంటే చూచి సహిస్తాననుకున్నావా? జాగ్రత్త
1: రాక్షసేంద్ర, నీ మాటలు రమ్యంగా ఇంకా వినాలనిపిస్తున్నవయ్యా. కాని నీవు చెప్పిన ఈ అన్ని విషయాలకు అతీతంగా ఒక శాశ్వత ధర్మము, దాని ప్రవర్తన కొన్ని విశ్వజనీయ సార్వకాలిక సూత్రాలకు బద్ధమై నడుస్తుంది. మీ దైతేయులు రజోగుణ విజృంభితులై అప్పుడప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తుంటారు. ఆ విజృంభణాన్ని నేను ఎప్పటికప్పుడు దమిస్తుంటాను. అందుకై ఒక్కొక్కప్పుడు కొత్త వేషం కట్టాల్సి వస్తుంది. తప్పదు మరి. ఈ ధర్మాధర్మ వ్యవస్థ నీకు ముందు ముందు తెలుస్తుంది.
0: ఇంతకు మా దోషం ఏమిటో సెలవిచ్చారు కారు.
1: అర్థం కాలేదా? నిరంతరం దేవరాజ్యాన్ని కూలద్రోయడానికి, జగద్ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి మీరు విజృంభిస్తారు. నేను దమిస్తాను.
0: అలాగా? ఈసారి ఎలా దమిస్తారో నేను చూస్తాను.

0: అభివాదముల గురుదేవ శుక్రాచార్య అభివాదముల.
1: ఆయుష్మాన్ భవ. బలి చక్రవర్తి, ఈ గాయాలేమిటి? సాగర తీరమంతా ఈ పీనుగుల గుట్టలు, కడలి కరటాల నిండా ఈ రక్తపు చెచ్చలు, ఏమిటిదంతా? ఏం జరిగింది రాజా?
0: గురుదేవ, అంతా సర్వనాశనమైంది. అమరలోకం పొంచి పొంచి నాగుబాములాగా తను చూచి కాటేసింది గురుదేవ.
1: ఆవేశపడకు చిరంజీవి, వివరంగా చెప్పు. అయ్యో, నిన్నీ స్థితిలో చూస్తానని, దైత్య సామ్రాజ్యానికి ఈ దుర్గతి పడుతుందని కలలో కూడా ఊహించాలి.
0: విచారపడకండి గురుదేవ, మీరేం చేస్తారు? అంతా స్వయంకృతం. మీకు జ్ఞాపకం ఉందా ఆచార్య?

0: నాడ, మీరు మా దీక్షకు ఆయత్తులై ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. దేవేంద్రుడు సపరివారంగా నా దగ్గరకు వచ్చి దుర్వాస శాపం చేత సముద్రంలో పడి నశించిన తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందటానికి క్షీరసాగర మథనం చేయాలన్నాడు.
1: అవును,
0: నేను తనతో చేతులు కలపాలని అర్థించాడు.
1: నేను గట్టిగా శాసించాను కదయ్యా దేవతలతో ఎలాంటి పొత్తు వద్దని.
0: శాసించారు, కానీ మీరు తపోవన గమనం చేసిన మరునాడు
1: మళ్ళీ వచ్చాడు. బ్రతిమాలి బామాలి నిన్ను ఒప్పించాడు. నీవు పెద్ద మనసుతో, అంతకన్నా పెద్ద బలగంతో వాడితో చేతులు కలిపావు. వాడు నిన్ను మోసం చేశాడు, అవునా?
0: అవును గురుదేవ. సరిగా అలాగే మీరు ఊహించినట్టుగానే జరిగింది.
1: దేవతలు పరమ నీచంగా ప్రవర్తించారన్నమాట. ఏది విషదంగా చెప్పు బలి చక్రవర్తి.
0: ఏం చెప్పను ఆచార్య, అవమానాగ్ని నన్ను దహించి వేస్తున్నది. క్షీరసాగర మథన వ్యూహమంతా అన్యాయం గురుదేవ. దివ్య వస్తువులన్నీ దేవతలే హరించారు. చివరి దశలో లక్ష్మీదేవి ప్రాదుర్భవించి విష్ణుమూర్తిని పెళ్ళాడిందట. నేను దానికి బాధపడలేదు, కానీ అమృతం ఆవిర్భవించినప్పుడు ఆ దేవతలు చేసిన అన్యాయం చిచి తలచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ శ్రీహరి మోహిని వేషం ధరించి నృత్య గానాలతో కళ్ళు గప్పి ఒక్క బొట్టైనా దైత్యులకు దక్కకుండా దేవతలకు పంచిపెట్టి అదృశ్యుడైనాడు.
1: గౌరా,
0: దివ్య వస్తు సందోహాన్ని అన్యాయంగా దక్కించుకొని విజయమత్తులై దేవతలు నృత్య గానాలతో సరస సల్లాపాలతో విజృంభించారు. హతశేషుడైన వీరులను కూర్చుకొని నేను విజృంభించాను. సమర సంరంభంలో భూన భోంతరాళాలు తత్తరిల్లాయి. తీరా బలాబలాలు తీరే సమయంలో
1: విష్ణుమూర్తి వచ్చాడా?
0: అవును గురుదేవ, రావడమే కాదు, కన్ను మూసి తెరిచేంతలో మాయాజాలం కప్పివేసినట్టుగా సర్వరాక్షస వీరులను క్షతగాత్రులను చేసి వెళ్లిపోయాడు.
1: ఓహో, విష్ణు మాయ ప్రసరించిందన్నమాట. చిరంజీవి, నీవు బాధపడకు, వారు అమృతాన్ని అపహరించి గర్విస్తున్నారు. నా దగ్గర మృత సంజీవిని విద్య ఉన్నది, మన వారికి ఎట్టి భయము అక్కరలేదు. ఈ క్షతగాత్రులందరూ క్షణంలో పునర్జీవితులై అక్షతగాత్రులవుతారు చూడు.

0: ధన్యోస్మి గురుదేవ, ధన్యోస్మి. ఇంతకు ఏమిటి ఈ విష్ణుమాయ? ఏమిటి ఇతని తత్వం? నా వంటి వీరుణ్ణి ముఖాముఖి యుద్ధంలో ఎదుర్కొనడానికి బదులు మాయాజాలం కప్పి నన్ను వివశుణ్ణి చేసి వెళ్లిపోయాడు. ఇది కుత్సితమా, ఆశ్రిత పక్షపాతమా? మా ఇక్కట్లకు కారణం హరిభక్తి రాహిత్యమా, అనన్య పరాక్రమమా? ఇప్పుడు భక్తితో శరణంటే దేవతల ముళ్ళె మాకిస్తాడా? వైరంతో ద్వేషిస్తే మాకోసం అవతరిస్తాడా? శౌర్యంతో విజృంభిస్తే సంగ్రామానికి వస్తాడా? మీరు చెప్పండి గురుదేవ. రాక్షసరాజ్య వైభవమంతా మీ దయాధర్మ భిక్ష, ఇక భవిష్యత్ కర్తవ్యానికి ఆచార్యులే ప్రమాణం.
1: నాకంతా అర్థమైంది బలీంద్ర.
0: ఏమంటున్నారు ఆచార్య?
1: అవును, కావాలనే అంటున్నాను. అన్నంత చేసి చూపిస్తాను, నీవు ఇంద్రుడవ అవుతావు. నేను సమ్ముఖాన లేనప్పుడు నిన్ను మోసం చేసిన ఆ దేవతలను మట్టి కరిపిస్తాను. నేను అన్నంత అవుతుంది చూడు. విశ్వజిత్ యాగం మహావైభవంగా త్రిలోక తోషకంగా జరుగుతుంది. ఆ యాగాంతాన నీకు దివ్య వస్తు సందోహం చిక్కుతుంది.
0: గురుదేవ,
1: అగ్నిదేవుడు ప్రీతుడై స్వర్ణరథాన్ని, సింహధ్వజాన్ని, దివ్య ధనుస్సును, కవచాన్ని, అక్షయ తూణీరాన్ని ప్రసాదిస్తాడు. నేను నీకు మహాశంఖాన్నిస్తాను.
0: ధన్యుడును గురుదేవ.
1: మీ తాత ప్రహ్లాదుడు అమ్రాల పద్మమాలనిస్తాడు. అప్పుడిక నీకు తిరుగే లేదు. లోకోత్తరమైన దేవలోక జయమే తరువాయి. నీ పరిపాలనలో ప్రజలు సుఖపడతారు.

0: ధన్యోస్మి ఆచార్య, ధన్యోస్మి. నా కళ్ళ ముందు ఓ ఉజ్వల స్వప్నం, ఓ బంగారు బాట.
1: అది స్వప్నం కాదు బలీంద్ర, రానున్నది కానున్నది.

0: జయము జయము దేవేంద్ర. ఒక దుర్వార్త, దేవనగరాన్ని దైత్యులు ముట్టడించారు.
1: మూర్ఖ, ఏమి నీ ప్రలాపం?
0: మన్నించండి మహేంద్ర, ఆనాడు తాము ఓడించిన బలి చక్రవర్తి సమస్త దైతీయ సైన్యాన్ని సంఘటితపరుచుకొని అగ్నిజ్వాలలాగా విజృంభించి అమరావతిని అష్టదిక్కుల నుండి ముట్టడించారు. నగర పాలకులు సైన్యాలు కకావికలైనారు. అనతి కాలంలో నగలను కూడా ఆక్రమించవచ్చు. సైన్యాధిపతులు ఈ వృత్తాంతాన్ని మీకు నివేదించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇక సర్వమునకు దేవర ప్రమాణము.
1: గురుదేవ, బృహస్పతి, ఏమిటి వైపరీత్యము?
2: వైపరీత్యం ఏమున్నది వజ్రి? సర్వము దివ్య చక్షువుతో అవలోకించాను. ఆనాడు నీచే ఓడింపబడిన బలిచక్రవర్తి సామాన్యుడు కాడు, అసహాయ శూరుడు, అనన్య ధీరుడు.
1: గురుదేవ.
2: అవును దేవేంద్ర, దానికి తోడు భార్గవుల ఆధ్వర్యవంలో బ్రహ్మవాదుల ఆశీస్సులతో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ధన్యుడైనాడు. చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశాడు, చేస్తున్నాడు. కాలం అనుకూలిస్తే తన సర్వస్వాన్ని దానం చేయగల మహాదాత.
1: ఆచార్య,
2: చిరాకు పడకు దేవేంద్ర, కర్తవ్యం ఆలోచించు. అతడు అజేయుడు, హరిహర బ్రహ్మలు మాత్రమే అతనిని జయించగలరు. నీవు గాని మన వీరులు గాని వాని చెంతకు పోలేరు. శత్రువుతో తలపడి పోరి విజయం సాధించటం, సరిసమానంగా పోరటం, యుద్ధంలో వీరమరణం పొందటం అన్నవి యుద్ధనీతి సూత్రాలే. కానీ
1: ప్రతిహారి, సమస్త సైన్యాన్ని ఆయత్తం చేసి ఎదుర్కోవలసిందిగా మా ఆజ్ఞ. ఇదిగో మేము సమరసన్నద్ధులమవుతున్నాం.
2: దేవరాజా, ఏమిటి తొందరపాటు? నన్ను పూర్తిగా చెప్పని. విజయానికి వీరస్వర్గానికి అతీతంగా ఒక సరసమైన మార్గం ఉంది, ముఖం తప్పించటం. ప్రస్తుతం అదే నీ కర్తవ్యం.
1: ఆచార్య, పలాయనమా? దేవలోక ప్రతిష్టను మంటగలిపి.
2: దేవేంద్ర, అలం అతి విస్తరేణ, అట్టే సమయం లేదు. మీ కామరూప శక్తితో తక్షణం త్రివిష్టపాన్ని త్యజించి అదృశ్యులు కండి. అటుపైన అన్నిటికీ ఆదినారాయణుడే ప్రమాణం.
1: ఆజ్ఞా.

0: జగన్నాథునకు అభివాదము.
1: సమస్త సన్మంగళాని భవంతు. నారద, ఏమిటి ఇలా వచ్చావు? విశేషమా?
0: అశేషం ప్రభు. అలా చూడండి, అవాక్కులై అలమటిస్తున్న మునీశ్వర సందోహం, వారి వెనుక యజ్ఞయాగాదులలో ఆవిర్భాగాలు అందక అంగలారుస్తున్న అతిథిమాత సంతానం దేవతలు అంతా మిమ్మల్ని దర్శించి అన్ని విషయాలు చెప్పుకుని అనుగ్రహాన్ని అర్థించాలని వచ్చారు.
1: ఇంతకు ఏమైంది?
0: సర్వాంతర్యామి, నేను చెప్పవలెనా? తమకు తెలియకనా?
1: తెలిసిన దానినే మళ్లీ వినటం ముచ్చట.
0: మీ ముచ్చట మీకే ఎరుకదేవ. బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం వహించి ధర్మోత్తరంగా పరిపాలిస్తున్నాడు.
1: మంచిది, ధర్మోత్తర పరిపాలనమే కదా కావలసినది.
0: చిత్తం. కాని ఆ పరిపాలనలో దేవతలు అష్టకష్టాలు పడుతున్నారు. దేవేంద్ర జయంతాదులు తేజోవిహీనులై పరపంచల ఊడిగం చేసి బ్రతుకుతున్నారు. శచీదేవి ప్రాకృతుల ఇంటి దాసి అయినది. రంభాద్యంగన నట్టువరాండ్రై పొట్టబోసుకుంటున్నారు. దిక్పాలకులు కాందిశీకులయ్యారు.
1: మరి ధర్మోత్తర పరిపాలనమన్నావు?
0: అంతా దైత్యులకే అనుభవం స్వామి. రాజసాహంకారం పెచ్చు పెరిగి మత్సరించిన బలిచక్రవర్తి పాలనలో ఏ దానమైనా ఏ ధర్మమైనా దైత్యులకే. ఆదిదేవులను నేలబెట్టి కాలరాస్తున్నాడు. మునిదేవతలకు మూలమంత్రంగా, విశ్వ విడంబనకు విరాట్ రూపంగా తానే ఉండాలనే కక్షతో దీక్షతో విజృంభిస్తున్నాడు.
1: కర్తవ్యం.
0: కర్తవ్యాకర్తవ్యాలకు, ధర్మాధర్మాలకు, సృష్టి స్థితి లయాలకు తామే ప్రమాణము గదా.
1: మరి తాము
0: దాసోహం.
1: సమస్త సన్మంగళాని భవంతు. ఇంతకు కావలసినదేమిటి?
0: తెలిసిన దానిని మళ్ళీ చెప్పిస్తున్నారు. దేవేంద్రుడు సాంగ సపరివారంగా యథాపూర్వ వైభవంతో అమరావతిని ఏలాలి. అహంకరించిన బలి గర్వాణ్ణి అనచాలి.
1: నీవు తక్షణం కశ్యపాశ్రమానికి వెళ్ళు. శోకతప్తయైన అదితిమాతను ఆశ్వాసించి ప్రబోధించి కశ్యపునితో తన సంతాన దైన్యస్థితిని నివేదించుకునేలా చేయి. ఆ తరువాత కథ అదే నడుస్తుంది.
0: ఆహా, అర్థమైంది జగన్నాథ.
1: అర్థమైన దాన్ని మళ్లీ చెప్పించటం ముచ్చట.
0: ఇచ్చట కాదు ప్రభు, అచ్చట. అనగా అదితిమాత దగ్గర సెలవు.
1: స్వస్తి.
0: నారాయణ నారాయణ.

సాధు బలీంద్ర సాధు. నీ ఔన్నత్యానికి త్రిలోకాధిపత్యం చాలదయ్యా. ఇంతకన్నా ఉదాత్తమైన పదవి నీకు లభించాలి. నీ పూర్వులెవ్వరూ త్రొక్కని క్రొత్త బాట త్రొక్కుతున్నావు. ఇది నెయ్యమూ కాదు, కయ్యమూ కాదు. నేను నీకోసం ఎప్పుడూ వెయ్యని కొత్త వేషం వెయ్యాలి.

0: ప్రణామాలు మహర్షి. మీ తపోదీక్షకు భంగం కలిగిస్తున్నానేమో, మన్నించండి.
1: పుత్రవతీ భవ. అదితి, ఇవాళ ఏదో కొత్తగా సంబోధిస్తున్నావు. నేను నీకు కూడా మహర్షినేనా?
0: కాదా స్వామి, నిరంతర తపోధ్యానమగ్నులై సర్వస్వాన్ని విస్మరించిన మీరు మహర్షులే.

0: జ్ఞానమూర్తులే. ఏటొచ్చి నాకే కన్నీళ్ళు కడగళ్ళును.
1: అదితి, అదేంటి, ఎందుకలా విలపిస్తావు? నీకేం కష్టం వచ్చింది చెప్పు దేవి, నేను నీ కన్నీటిని చూడలేను.
0: నా కన్నీటిని చూడలేరు, నా కష్టాల్ని వినలేరు, కానీ నా బిడ్డల కన్నీళ్లు కష్టాలు మాత్రం పట్టించుకోరు.
1: బిడ్డల కష్టాలా? ఏమైంది అదితి, సూటిపూటి మాటలు విడిచి అసలు విషయం చెప్పు.
0: త్రికాలజ్ఞులు తపస్వరూపులు మీకు తెలియందే ఉంది స్వామి, అయినా నా నోటినే వినటం మీకు కుతూహలమా స్వామి?
1: అసలు విషయం చెప్పు దేవి.
0: అవతరించండి, మీ వరప్రసాదం వల్ల నా గర్భాన అసంఖ్యాక దేవతామూర్తులు ఉద్భవించారు. నలుగురిలో మిన్నగా త్రిలోకాధిపత్యం చేస్తూ లోకధర్మస్థితి భాజనులయ్యారు. కానీ
1: దుఃఖించకు దేవి, నీ కష్టం ఎలాంటిదైనా నివారిస్తాను.
0: ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను స్వామి. దైతేయుడు బలి విజృంభించి త్రిలోకాధిపత్యం చేపట్టి నా సంతానాన్ని కాంతిశీకులుగా చేశాడు. శచి పురంధరులు జయంతాదులు దిక్కులేని వారిలాగా పరపంచలలో ఊడిగాలు చేస్తూ జీవిస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువుల ఆవిర్భాగం కోల్పోయి దేవతలంతా అనాథల్లాగా అల్లాడుతున్నారు. ఆ బలి విజృంభడకు ముల్లోకాలు తల్లడిల్లుతున్నవి స్వామి. లోక వ్యవస్థ తారుమారైపోయింది.
1: సహజమే అదితి, కాలగతి చక్రనేమి క్రమంగా పరివర్తన చెందుతుంది.
0: అవును స్వామి, మీరే ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించాలి.
1: నేనా? ఓ, అంత భగవదిచ్చా.

0: మా చిరంజీవి ఉపనయనానికి విచ్చేసిన దేవముని బృందాలకు ఈ కశ్యప ప్రజాపతి స్వాగతం పలుకుతున్నాను. మహనీయులారా, మా అతిథి దీక్షా దక్షత ఫలంగా ఉదయించిన చిరంజీవి ఉపనయనం లోక కళ్యాణాన్ని ఉద్దేశించి మహావైభవంగా జరగాలి. ఆచార్య బృహస్పతి ఆరంభించండి.
1: ధన్యుండి ప్రజాపతి. సవిత, సావిత్రిని ఉపదేశించు.

0: చిరంజీవి, ఈ యజ్ఞోపవీతాన్ని ధరించు.
1: ఆచార్య బృహస్పతులు స్వయంగా విచ్చేశారు. ఇంతకు మీ యజ్ఞోపవీతం భద్రంగా ఉందా? దాన్ని కూడా ఆచార్య శుక్రులు అపహరించారా? మీకు ఉండ చూసుకుని మరీ ఇవ్వండి.
0: కశ్యప ప్రజాపతి, తాము చిరంజీవికి మౌంజిని ప్రసాదించండి.
2: చిత్తం.
1: పితృదేవులకు నమస్కారం.
0: అదితి మాత, ఇన్నాళ్లకు నీ ఆశలు ఫలించాయి. చిరంజీవికి కౌపీనాన్ని కట్టబెట్టు.
3: ఇలారా బాబు, ఇలారా, వెలుగు ముద్దలాగా నా ముంగిట పుట్టిందెప్పుడు, పెరిగిందెప్పుడు, అప్పుడే వడుగు చేసుకుని దేవకార్యం నిమిత్తం వెళుతున్నావు. నీకు లాల పోసి పాలిచ్చి లాలించి లాలిపాడి పెంచిన ముచ్చట తీరనే లేదు. అప్పుడే వెళ్ళిపోతున్నావురా. మళ్ళా ఎప్పుడు వస్తావు తండ్రి? ఎప్పుడు నేను నిన్ను మనసారా మాతృమూర్తినై పెంచుకుంటానురా నాన్న?
1: బాధపడకమ్మా, దేవమాతవు, నీవే మమకారాన్ని గెలవలేకపోతే ఎలా? ఏమో

0: ఎవరు చూశారు? ముందు ముందు జన్మల్లో లీలా బాలుడనై నీ ఇంట్లోనే పెద్దవాడినవుతానేమో. అప్పుడైనా దైవ కార్యాలు వియోగ సంయోగాలు తప్పవు కదా. జన్మ పరంపరలో ఎప్పటి అనుభూతి అప్పుడే. సుఖ దుఃఖాలకు అతీతమైన నీ మాతృత్వం లోకాన్ని రక్షించాలమ్మా. త్వరగా కౌపీనం ప్రసాదించు.
1: అలాగే బాబు, అలాగే.
2: అమ్మా భూదేవి, బాలుడికి కృష్ణాజనం.
0: ఓహో భూదేవి, ఎన్నాళ్లకు శ్రీదేవి ఎలాగూ దూరమైంది. ప్రస్తుతం నువ్వే గతి, బ్రహ్మచారికి కృష్ణాజనం చాపే గతి.
1: చాలు ఇండియా, కన్నుగీటులు కుంటి చూపులు సరసాలు, ఎవరైనా నవ్వుతారు.
0: నవ్వకేం చేస్తారు, నువ్వేమో ఎప్పటికప్పుడు పరాధీనం కావటం, నేనేమో నిన్ను విడిపించడానికి నానా కష్టాలు పడటం.
2: సూర్యదేవ, తాము ఛత్రాన్ని సమర్పించండి. బ్రహ్మదేవ, తాము కమండలవును.
0: అబ్బి బ్రహ్మయ్య, సృష్టించక సృష్టించక పిడుగులాటి కొత్త ఇంద్రుని సృష్టించావు, నా చేత కొత్త వేషం కట్టించావు.
2: అంతా తమ దయ. సరస్వతీదేవి, నీవు స్ఫటికాక్షమాలను సప్తర్షులు దర్భలను సమర్పించుకోండి. కుబేర, భిక్షాపాత్ర అందివు.
0: చూడండి ఆచార్య, కాసులు కానుకలు లేని భిక్షాపాత్ర ఇస్తున్నాడు. ఏం కుబేరుడవయ్యా, పేరు గొప్ప. ఓహో ముల్లే అంతా కొత్త ఇంద్రుని అధీనమైంది కాబోలు.
2: అమ్మా జగన్మాత పార్వతి, తొలి భిక్ష ప్రసాదించు తల్లి.
0: భవతీ భిక్షాందేహి. సోదరి, బావగారి వృత్తినే ఇప్పుడు నేను అవలంబిస్తున్నాను, కాని తప్పేదే ఉంది?
3: నారాయణ నారాయణ.
0: ఏం మనవడా, ఎలా ఉంది వేషం? ఎవరి జుట్లు ముడి పెడతావో, ఏం జగడాలు కల్పిస్తావో, పసిపిల్లవాణ్ణి కాస్త తేలిగ్గా పోని.
3: నారాయణ నారాయణ. అయితే స్వామి, తామిప్పుడు ఎకాయకి
0: బలిచక్రవర్తి యజ్ఞవేదికకు.
3: ఓహో,
0: భవాన్ భిక్షాందేహి.
4: సమస్త దైత్యేయ పరిషత్తును సాదరంగా ఆహ్వానిస్తూ ఈ శుక్రుడు స్వాగతం పలుకుతున్నాడు. త్రిభువనాధిపత్యం శాశ్వతీకరించడానికి ఈయన శిష్యుడు త్రిలోకాధిపతి బలీంద్రుడు తలపెట్టిన మహాయజ్ఞం నేటితో పరిసమాప్తి కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఆచార్యుని అభిప్రాయాలు మీరు సావధానంగా అవతరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని మన్వంతరాల అనంతరం విశ్వంలో దైత్య సామ్రాజ్యం శాశ్వతం కానున్నది. ఇది చూడలేక దేవతలు మనకు అరిగాపులైనట్టు నటిస్తూనే లోపల కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలకి కుచితాలకి అధినేత నారాయణుడు. వాని ఆటలు సాగకుండా మనం జాగ్రత్త పడాలి. అతడు ఏ రూపంలో ఎక్కడైనా ఎప్పుడైనా అవతరించవచ్చు, ఎంత నీచానికైనా దిగజారవచ్చు. మీరందరూ అప్రమత్తులై దేవతల ఉద్యమాన్ని ప్రతిఘటించి విధ్యుక్త ధర్మబద్ధ కంకణులై బలిచక్రవర్తి రుణం తీర్చుకోవాలి. మీరంతా సహకరిస్తే ఏ దేవమాయ ఏ విష్ణుమాయ మన జోలికి రాలేదు. జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ, జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ. ఋత్విక్కులు శేషయజ్ఞాన్ని నిర్వహించారు.
5: స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదాహరణ.

0: స్వస్తి బలీంద్ర, స్వస్తి.
1: బాలక, స్వాగతం. నీ రాకతో యజ్ఞవాటిక యావత్తు చిత్రార్పితమూర్తి వలె స్తంభించింది. సర్వ సంచలనాలు మూగబోయాయి. నాకే నిన్ను చూడగానే ఏదో ఆకర్షణ, ఉద్వేగం, తెలియని ఆనందం కలుగుతున్నాయి. ఇలారా, దగ్గరగా రా. ఎవరవయ్యా నీవు? దేవి వింధ్య ముద్దుస్తున్నాడు కదూ.
2: అవును ప్రభు, గుండె లోతుల్ని త్రవ్వేస్తున్నాడు బాబు. ఇలారా, నీ పేరు?
0: పుట్టిగా ఉంటానని అందరూ వామనుడు అంటారు. నిజానికి అన్ని పేర్లు నావే.
2: పోనీలే, పేరు దేవుంది, ఊరు?
0: అన్ని ఊళ్ళు నావే. మునుపు లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు. మా అన్న ఒకడు నన్ను వెళ్ళగొట్టి సర్వస్వం హరించాడు. అప్పటి నుండి వాడవాడలా తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాను.
2: అయ్యో పాపా, పసితనంలోని ఎన్ని కష్టాలు.
1: బాలక, నీ రూపంలాగే నీ వాక్కు కూడా అమృతమయ్యా. నేను వివసుణ్ణి అవుతున్నాను. జన్మ జన్మాంతర సౌహృదాలు ఒక్కసారిగా పొంగి వచ్చి ఫలోన్ముఖం అవుతున్నట్టు భావిస్తున్నాను. ఏదో నాకు తెలియని ఆనంద కక్షలో విహరిస్తున్నట్లు అనిపిస్తున్నది. అబ్బా, ఏమి అనుభూతి! ఇంకా ఇంకా చెప్పు.
0: ఏం చెప్పను రాజా, మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ నేనుంటాను. సుజనులు, దాతలు, ధర్మోత్తర పరిపాలన చేసే నీ వంటి చక్రవర్తులంటే చాలా ఇష్టం. అసలు మీది పరాక్రమవంతుల వంశం. మాకు మీ తాత ప్రహ్లాదులంటే చాలా ఇష్టం.
3: వటు, ఇక్కడ యజ్ఞ కార్యక్రమానికి నీ అధిక ప్రసంగం వల్ల అభ్యంతరం కలుగుతోంది. అనవసర జల్పనం మాని నీవెవరవో, నీకేం కావాలో విన్నవించుకో.
1: అవును బాలక, నేడు యజ్ఞ పరిసమాప్తి. ఈనాడు ఈ బలిచక్రవర్తి యాచకులు ఏది కోరినా ఇస్తాడు.
2: బ్రహ్మతేజం ఉట్టిపడుతున్న పిల్లాన్ని పట్టుకుని యాచకుడంటారేం ప్రభు?
1: నిజమే వింధ్య.
2: బాబు, ఏం కావాలో చెప్పు.
1: బాబు, కోరుకో, నీకు కావలసింది ఇస్తాను.
3: బలీంద్ర, తొందర పడకండి. ఆగంతుకులు ఆనుపానులు తెలియకుండా వాగ్దానాలు చేయవద్దు.
1: అభ్యంతరమా ఆచార్య? ఆగండి.

0: కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ.
1: వటు కోరుకో.
2: అవన్నీ ఎందుకు రాజా?

0: ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది వైష్ణవమాయ బలీంద్ర. నీ సర్వస్వాన్ని హరించడానికి నారాయణుడే ఈ వేషంలో వచ్చాడు. బాలక, నీకు దానం కాదు, నిన్ను తక్షణం ఇక్కడ నుండి బహిష్కరించి వీరులారా.
1: ఆగండి గురుదేవ, ఆనంద సామ్రాజ్యంలో విహరిస్తున్న నన్ను కిందకు లాగకండి. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైనా ఆ

0: బాలక, కోరేటప్పుడు దాత స్థాయిని బట్టి కోరాలి. నీవేదో కోరుతున్నావు కదా అని అల్పమైన దానాన్ని ఈ దైతే చక్రవర్తి చేయగలడు సుమా.
1: కరులు కన్యామణులు నేనేం చేసుకుంటాను? కాస్తంత ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవటానికి 3 అడుగుల నేల ఇస్తే చాలు. అదే నా పాలి బ్రహ్మాండం. పోనీండి, నాకు కావలసిన దానం మీరు చేయలేకపోతే వెళ్ళి వస్తాను. సెలవు.
2: నీదే ఆలస్యం, తక్షణం వెళ్ళు.
3: ఆగండి ఆచార్య. బాబు, నువ్వు నిరాశతో వెళ్ళటం నేను చూడలేనయ్యా. పోనీ, ప్రభువులు చెప్పినట్టు ఉదాత్తమైన దానమే కోరరాదు?
1: నాకెందుకమ్మా, ఇచ్చేవారు ఉన్నారు కదా అని హెచ్చు కోరికలు కోరితే భరించవద్దు.

0: ఆచార్య, ఈ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నాను, కానివ్వండి, దానం చేస్తాను, మనోవాక్కాయ కర్మల ఇతని మక్కువ తీరుస్తాను.
1: బలీంద్ర, వద్దు వద్దు, మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఈ దానం నీకే కాక సర్వ దైత్య సామ్రాజ్యానికి పతనహేతు.
0: ఆచార్య క్షమించండి, అన్నమాట తప్పలేను.

0: నా ఆజ్ఞ
1: పాటించలేను.
0: గౌరాబలి, నీవు ఇంత విశ్వాసఘాతకుడు అనుకోలేదు. క్షీరసాగర తీరాన క్షతగాత్రులవైపడి ఉన్న నిన్ను చేరదీసి నా తపశ్శక్తి ధారవోసి త్రిజగన్యేతను చేసిన మేలును మరచి ద్రోహం చేస్తున్నావు. నీవు అనతి కాలంలోనే రాజ్యభ్రష్టుడవుతావు. ఇదే నా శాపం.
1: కానిండు గురుదేవ, మీ దయ. వింధ్య, సమయం మించకుండా దేశకాల పాత్రలు తెలిసి చేసిన దానం ఫలిస్తుంది. బాలక, రావయ్య, కాళ్ళు కడిగి పాదోదకం నెత్తిన చల్లుకొని దానం చేస్తాను.

0: ఇది ఏది? కమండలం నుండి నీళ్లు పడటం లేదే, ఏమైంది ఏమైంది?
1: ఎలా పడతాయి రాజా? మీ గురువు గారు సూక్ష్మ రూపంతో పాత్ర ద్వారం దగ్గర పొంచి ఉన్నారు. మీరున్నండి బలీంద్ర, ఈ దర్భపుల్లతో వాని పరి సరి.
2: అమ్మా
1: శుక్రాచార్య, బయటకురా, ఇక నుండి నీవు ఏకనేత్రుడవు, అదే మంచిది. నీ సంపూర్ణ నేత్ర దృష్టికి నరనారీ సందోహం తట్టుకోలేదు.
0: సంతృష్టి పొందావా మహాత్మా?
1: సాధు బలీంద్ర సాధు. గురువాజ్ఞను సైతం ధిక్కరించి నాకు 3 అడుగుల నేల దానం చేశావు. నీవు మహాదాతవు, మరి నా స్థలం నాకు చూపించి.

0: బలీంద్ర, ఈ భూమిస్థలి ఒక పాదానికి సరిపోయింది, గగనస్థలం రెండవ పాదం. మరి నీవు దానమిచ్చిన ఆ మూడవ అడుగు?
1: అహో ఆదినారాయణ, దానం చేసిన వాడను తావు చూపించలేకపోతానా? ఇదిగో నా శిరస్సు, ఇక్కడ మూడవ పాదం మోపు.
2: అన్యాయం, అధర్మం. దానం పరిగ్రహించింది గాక మా ప్రభు శిరస్సుపై కాలుంచుతావా? రాక్షస వీరులారా, విజృంభించండి. యజ్ఞవేదికను రణరంగంగా మార్చి ఈ కపట నాటక సూత్రధారిని పట్టి వధించి వీరి రక్త తర్పణంతో యజ్ఞ పరిసమాప్తి చేయండి.
1: ఆచార్య, మీ నిర్ణయం సముచితం కాదు. రాక్షస వీరులారా, ఆగండి. కాలాకాలాలు యోగాయోగాలు తెలిసి వర్తించాలి. ఆనాడు మనం విజృంభిస్తే దేవేంద్రుడు ఏమయ్యాడు? ఇప్పుడు మనము అంతే. ఇది యుగ సంధ్య. వింధ్య, నీవు మనసులో బాధపడుతున్నావు కదూ?
3: లేదు ప్రభు, దానం ఇచ్చినందుకు బాధపడటం లేదు. స్వామి, ఆదినారాయణ, ఇదేం ధర్మమయ్యా? ముగ్ధ మనోహర బాలరూపంతో ఆకర్షించావు, ముద్దు ముద్దుగా మాట్లాడావు, అడిగింది పొందావు. నీ కళ్ళ ముందే మహాదాత సత్యవంతుడు అజేయ పరాక్రముడైన బలీంద్రుల రాజ్యం గురుశక్తమై నశించింది. ఇంకా ఇంకా ఏం చెయ్యాలని, ఏ సాధించాలని నెత్తిపై కాలు మోపుతున్నావయ్యా.
0: చెబుతాను సుపర్ణ. బలీంద్రుణ్ణి వరుణపాశబద్ధుణ్ణి చెయ్యి.
4: ఆదిదేవ, ఈ బ్రహ్మదేవుని అభ్యర్థన మన్నించు. మళ్లీ వాళ్ళని ఎక్కడో బ్రతికి బట్టకటని
1: విరించి వరుణపాశబద్ధుడనై మీకు నమస్కరించలే నా దైన్యాన్ని మన్నించండి. చూచారుగా మీ ఆశ్రిత వత్సలుడు ఆడిన నాటకం.
4: స్వామి, ఆదినారాయణ ఆర్తత్రాణ పరాయణ ఏమిటయ్యా నీ లీల?
0: విరించి వింధ్యావళి, అందరూ వినండి. నేను ఎవరిని ఉద్ధరించదలుస్తాను, వాళ్ల సర్వస్వాన్ని అపహరిస్తాను. బలిచక్రవర్తి తన దాన సత్యవ్రతాల ఫలితంగా నాకే దానం చేసే అర్హత పొందాడు. ఇక జరగవలసినది అతని సుతల గమనం.
3: ప్రభు, రక్షమాం పాహిమాం పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే. ప్రభు పాహిమాం.
0: అమ్మా వింధ్యావళి, నీవు మహాపతివ్రతవు. నేను యజ్ఞవాటికలో కాలు మోపింది మొదలు నీ భర్త శిరస్సుపై కాలు మోపే వరకు మంచి గంధం లాంటి మంచిదనంతో, మల్లెపూల వంటి మమకారంతో నన్ను మెప్పించు. నీవు బహుసంతానవతివై మహారాజ్ఞివై మన్వంతర పర్యంతం వర్ధిల్లుతావు. నీ పుత్రులలో బాణాసురుడు ప్రసిద్ధుడై విశిష్ట నాట్య మార్గ నిర్ణేత అవుతాడు.
3: ధన్యాస్మి. మరి నా స్వామి?
0: ఆయనకేమమ్మా, ఇప్పటి నుండి సావర్ణి మన్వంతరం వరకు సుతలేంద్రుడై ధర్మోత్తర విఖ్యాతి పొందుతాడు. నేను మీ దగ్గర దానం పట్టిన రుణం తీర్చడానికి గదాధరుణ్ణి మీ భవనానికి కాపుంటాను. ప్రతి సంక్రాంతికి మహాదాత బలీంద్రుడు భూలోకం వచ్చి అర్థులను కటాక్షిస్తాడు. పాప దేవేంద్రుడు తాను కోరిన అమరావతిని మాత్రమే మళ్లీ పొందుతాడు. నీ భర్త విశ్వవిఖ్యాతుడై సుతల సమ్రాట్టుగా భావి దేవేంద్రునిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రాచార్య, శేషయజ్ఞం నిర్వహించండి.
2: స్వామి, ఇదొక పరిహాసమా? యజ్ఞకర్తవు, భర్తవు, భోక్తవు సాక్షాత్తు సన్నిధి చేశావు, యజ్ఞం పూర్తి అయినట్లే. ఇంకేం కావాలి?

0: మహాదాత పౌరాణిక నాటకం విన్నారు. రచన శ్రీ ధారా రామనాథ శాస్త్రి. ఇందులో బలిచక్రవర్తి శ్రీ ఆచంత భవానీ శంకర్, వామనుడు మాస్టర్ చివుకుల రవిశంకర్, శుక్రాచార్యుడు శ్రీ కందుకూరి చిరంజీవిరావు, దేవేంద్రుడు శ్రీ ఈఆర్డి రాముడు, విష్ణువు శ్రీ మందపాటి వెంకట లక్ష్మీ నరసింహారావు, నారదుడు శ్రీ చుండూరి మధుసూదన్ రావు, కశ్యప ప్రజాపతి శ్రీ సి రామ్మోహన్ రావు, బృహస్పతి శ్రీ లొల్లా శ్రీరామ్మూర్తి, బ్రహ్మ శ్రీ దంజాల వెంకట సీతారామ శాస్త్రి, ప్రతీహారి శ్రీ బోయ ప్రభాకర్ రెడ్డి, అదితి శ్రీమతి పద్మజా నిర్మల, వింజావళి శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, నిర్వహణ పాండురంగ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వైజాగ్ 102 FM రెయిన్బో సాగరిక, ఇది అలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మనం ఎంటరైపోయిన ప్రోగ్రాం సరదాగా కాసేపు. సరదాగా కాసేపులో ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే, ఈరోజు మీకు తెలుసా ఫైట్ ప్రొక్రాస్టినేషన్ డే అంట. అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటంటే, మనము ఎప్పటి నుంచో పనులన్నీ వాయిదా వేస్తూ ఉంటాం కదా. వాయిదా వేస్తూ ఉండిపోయిన పనిని మనం ఈరోజు ఎలాగైనా పూర్తి చేసేయాలి అని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం కదా. అలా మోటివేట్ చేసుకోవడానికి ఒక రోజును డిజైన్ చేశారు. అయితే ఈ రోజును మనం ఎప్పటినుంచో ఉండిపోయిన పనులు చేయడానికి కావాల్సిన మోటివేషన్ తీసుకోవడం కోసం ఒక స్పెషల్ డే అన్నమాట. అంటే ఈరోజు మనం ప్రేరేపించుకొని, ఈరోజు ఎలాగైనా పెండింగ్ పని ఉండిపోయింది కదా ఎప్పటి నుంచో, అది చేసేయాలి అనుకోవాలట. అయితే ఈ టాపిక్ చూడగానే నాకేం గుర్తొచ్చిందంటే, సాధారణంగా మనందరికీ ఒక పర్టికులర్ డే కాకుండా ఒక పర్టికులర్ టైం వస్తుంది, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తుంది మోటివేట్ అవ్వడానికి. నాకు బాగా ఎక్కువ ఏమి ఇష్టం అంటే, ఇప్పుడు ఇంట్లో మా వైఫ్ తనకు ఏదైనా పని చాలా కష్టంగా ఉంది, నాకు ఈ పని రావట్లేదు ఎలా చేయాలి అని నన్ను అడిగితే చాలు, ఇక నేను తెగ మోటివేట్ అయిపోయి పక్క జరుగు, నీకే పని రాదు అసలు, నేనే చేయాలన్నీ అని చెప్పేసి ఆ పని చేసేస్తాను. ఇదే అలుసుగా తీసుకొని తను ఏదైతే పని బాగా కష్టంగా ఉంటుందో ఆ కష్టమైన పనులన్నీ, అబ్బా ఈ పని ఎలా చేయాలో నాకు తెలియదే అంటూ ఉంటుంది కావాలనే, నేను రెచ్చిపోయి ఆ పనులన్నీ చేస్తూ ఉంటాను. అదంతా ఒక స్ట్రాటజీ. సో మీరు కూడా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఒక మోటివేషన్ కావాలి కదా. జనరల్గా ఎలాంటి మోటివేషన్ మీరు తీసుకుంటారు, ఎలాంటి విషయాలకు బాగా మీరు మోటివేట్ అవుతారు సరదాగా చెప్పాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మా నెంబర్స్ 0891272724, 0891272728. అర్థమైంది కదా? మీరు ఏదైనా ఒక పని, ఉండిపోయిన పని, మీరు సంకల్పించిన పని జరగట్లేదు కానీ ఆ పని చేయడానికి మీరు సరిగా సంకల్పించుకోవట్లేదు, కానీ సంకల్పించుకొని ముందుకు వెళ్ళాలంటే, కొంతమందికి బాగా ఎవరైనా అవమానం చేశారనుకోండి, నీకు ఈ పని చేత కాదు నువ్వు చేయలేవు అని, మనం వెంటనే రెచ్చిపోయి ఆ పని చేసేస్తాం. కొంతమంది నువ్వు పాస్ అవ్వలేవు, నువ్వు చదవలేవు అంటే చాలు, రెచ్చిపోయి చేసేస్తారు. ఇంకొంతమంది అవతల వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చేస్తారు. సో ఇలా మీకు ఏది ఇష్టం, ఏ దేన్ని చూసి మీరు బాగా మోటివేట్ అవుతారు చెప్పాలి అనుకుంటే మనకు కాల్ చేయండి. ఇంకా చాలామందితో మనం మాట్లాడదాం, అయితే ఇప్పుడే కాల్ చేసేయకుండా బాగా ఆలోచించుకొని కాల్ చేయండి. ఏ విషయానికి మోటివేట్ అవుతారు సరదాగా ఉండేటట్టుగా చెప్పండి వీలైనంతవరకు. అందరం హ్యాపీగా ఉండాలి కదా. మన ప్రోగ్రాం పేరే సరదాగా కాసేపు, అందరం సరదాగా ఉందాం. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, పాట తర్వాత మనం కాల్స్ తీసుకుందాం.

0: వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. సరదాగా కాసేపు మనతో సరదాగా మాట్లాడేయడానికి ఫస్ట్ లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో
1: శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. అయ్యా
0: నమస్కారం అండి.
1: ఎలా ఉన్నారు సార్?
0: మేము బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం సార్.
0: ఓకే, మీ నామధేయం?
1: కొండ సత్యనారాయణ సార్. కొండా సత్యనారాయణ మాట్లాడుతున్నాను సార్.
0: కొండా సత్యనారాయణ గారు చెప్పండి.
1: ఇంతకుముందు నేను ఒక మాట ఆలోచించేవాడినండి, ఎప్పుడైనా మా భార్య నాకు పనులు చెప్తుందేమో నేను ఎప్పుడు అనుకునేవాడిని అండి.
0: ఈ రోజుతో తేట తెల్లం అయిపోయిందా ఊరందరికి? ఇదే బాధ.
1: నాకు తోడు ఉండరా ఇప్పుడు?
0: అది యూనివర్సల్ అండి, మనమేం మార్చలేము దాన్ని. చెప్పండి మరి.
1: అంతే అండి, ఇంకేవాళ్ళ వరకు అంతే,
0: ఈ రోజుకి అంతేనా? ఓకేనండి, థ్యాంక్ యూ.
1: సార్,
0: ఓకే. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరండి? ఓకే. ఓకేనండి, మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
2: నమస్తే అండి, బాగున్నారండి?
0: నమస్తే అండి, చాలా బాగున్నాం, మీరు బాగున్నారా? చెప్పండి.
2: పసలగూడి సత్యారెడ్డి.
0: సత్యారెడ్డి గారు చెప్పండి. కరెక్టేనండి, మీ సదా మీ అందరూ ప్రేమించే స్మైలింగ్ శ్రీనివాస్. ఓకే,
2: మీకు మీకు అడ్వాన్స్ అనే September 14 సోమవారం ఇన్నర సవితి శుభాకాంక్షలు.
0: అబ్బా, చాలా అడ్వాన్స్ కొన్నారండి మీరు. ఓకే, సో మీరు ఏదైనా పని చేయాలంటే ఏ విధంగా మోటివేట్ అవుతారు అంటే?
2: అదే చెప్తున్నానే, ఇప్పుడు సపోజ్ పని రానప్పుడు కూడా చేసామనుకోండి,

0: నెక్స్ట్ లక్కీ కాలర్, హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే. నేను తుమ్మపాల్ నుంచి సత్యారావు మాట్లాడుతున్నాను.
0: ఆయన సత్యరెడ్డి గారు, మీరు సత్యరావు గారు. ఓకే,
1: సార్, మీ పేరు?
0: శ్రీనివాస్ అండి.
1: ఓకే, శ్రీనివాస్ గారు, బాగున్నారా?
0: ఫైన్ అండి, ఫైన్.
1: గుడ్
0: చెప్పండి.
1: ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: అదే అమ్మా, అదే ఈ రోజు టాపిక్ ఏంటండి? నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను.
0: ఓకే, టాపిక్ మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం చెప్తాను, ఒకసారి వినండి.
1: ఓకే.
0: ఈరోజు మనకి ఏదైనా బద్ధకంగా ఉండి ఎప్పటి నుంచో పెండింగ్ పనులు పెట్టేస్తూ వాయిదా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటాం కదా పనులు,
1: అవునండి,
0: ఆ
1: అవునండి.
0: పనుల్ని బయటికి తీసి ఈరోజు పూర్తి చేయడానికి మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కోసమని ఒక స్పెషల్ డే అనమాట ఈరోజు.
1: ఓకే ఓకే.
0: అయితే మన టాపిక్ ఏంటి అంటే, ఇలా స్పెషల్ డే గుర్తు చేసుకొని మోటివేట్ అవుతామా, లేదంటే అవతలి వాళ్ళు నీకు ఈ పని చేతగాదు అని చెప్పేసి మనల్ని మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మోటివేట్ అవుతామా, ఇదేంటి
1: లేదండి,
0: నువ్వు?
1: అలాంటి ఏం లేదు.
0: ఇదే
1: ఓకే ఓకే.
0: అదే టాపిక్ అందరి కోసం. ఇదేంటి నువ్వు
1: ఓకే.
0: ఇలాగా ఉన్నావు, అవతలి వాళ్ళు చూడు నీకంటే చిన్నోడు ఎంత బాగా చేస్తాడు ఆ పని, నీకు చేత కావట్లేదు అని మనల్ని ఎవరైనా కంపేర్ చేసినప్పుడు ఫీల్ అవుతామా?
1: అంతవరకు ఆగకూడదు, అంతవరకు ఆగకూడదు.
0: సో దేనికి మోటివేట్ అవుతారు?
1: నేనైతే నేను దాంట్లో నేనే మోటివేట్ అవుతాను. యాక్చువల్ ఏంటంటే, నాకు ఏదైనా పని ఉంది అనుకోండి, రేపు ఏదైనా చెయ్యాలంటే రాత్రి అంత రాత్రి ఆలోచించేస్తాను రేపు ఈ పని చెయ్యాలనేసి.
0: ఓకే,
1: పెండింగ్ పెట్టి బదులు మనం ఏంటంటే, పెండింగ్ ఉంటుంది, ఒకసారి వీలు కాకపోతే పెండింగ్ ఉంటుంది, కానీ మనందరం మనం మోటివేట్ చేసుకోవాలి. ఏ పని అయినా సరే ఎక్కువ పెండింగ్ ఉంచకూడదు, ఉంచారంటే ఇంకా అలాగే ఉండిపోద్ది. నేనేం చేస్తానంటే, రేపు ఈ పని అయినా ఎలాగైనా పూర్తి చేశారని ముందు నుంచి నేను ప్లాన్ వేసుకుంటాను
0: ఓకే.
1: మనసులోనే.
0: సో
1: మీరు
0: మీరైతే అలా ప్లాన్
1: చెప్పండి.
0: వేసుకుంటారు, ఇంకొంతమంది
1: నేను
0: అయితే ఇంట్లో శ్రీమతి గారు తిట్టినప్పుడు ఆ పని మోటివేట్ అవుతారు.
1: మీరు నవ్వు చాలా బాగుంది వినడానికి. కొంతమంది మీ ఆర్జెస్ చాలా అంటే హ్యాపీగా సంతోషం, మీతో మీ నవ్విని మేము మోటివేట్ అవుతామండి. చాలా మంది మీతో మాట్లాడాలంటేనే మాకు సంతోషం. నిజంగా
0: ఓకే, బాగుంది.
1: చాలా మంది ఆర్జెస్ తో మేము మాట్లాడితే మాకు చాలా సంతోషం ఉంటుంది. అంటే రోజంతా మాకు టానిక్ దొరికిపోతే.
0: బాగుందండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: నెక్స్ట్ లక్కీ కాలర్, హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
2: అది మునగపాక అండి, మునగపాక మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే, ఏ నాగేశ్వరరావు గారు చెప్పండి.
2: ఏ నాగేశ్వరరావు ఏనండి,
0: అప్పలప్పారావు సినిమాలో ఉంటుంది ఇదే డైలాగ్.
2: నాగేశ్వరరావు, ఈ నాగేశ్వరరావు అండి. ఏ నాగేశ్వరరావు అండి.
0: ఓకే
2: ఓకే అండి. అయితే మా ఇంట్లో కూరగాయల బేరం నా మీద పడుతుందండి. అయితే చాలా బాగా తెస్తాడు అంటున్నారనుకోండి, నేను తెచ్చేస్తానండి.
0: ఓకే,
2: అయితే వాళ్ళు ఎందుకు అంటారంటే, 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలండి. నేను బాగా తెస్తానని కాదు, నడిచి వెళ్ళలేక నేనైతే బండి మీద తెచ్చేస్తాను కదా,
0: ఓకే,
2: వాళ్ళైతే నడిచి వెళ్ళాలి కదా.
0: అవును,
2: అందుకు ఏం చెప్తారంటే, అబ్బా మీరు బలి తెస్తున్నారు, పుచ్చిడాయి లేవు, మంచి కాయలు తెస్తున్నారు, అలా ఎలా అని చెప్పేసి అంతే. ఆ తర్వాత మళ్ళీ ఆ మరొక రోజున మళ్ళీ వెళ్ళినప్పుడు నేను డబ్బు ఉబ్బు అయిపోయి ఏదో బండి మీద తెచ్చి పడిచేస్తానండి.
0: ఓకే, అంటే మీరైతే ఒక రేంజ్ గానీ, ఇంకొంతమంది బయటకి బండి మీద తీసుకెళ్ళమని చెప్పలేక డైరెక్ట్ గా మీకు కొండను రాదు ఏం రాదు అన్ని పుచ్చులేదు వేస్తారు, పదండి నేను వస్తాను నన్ను తీసుకెళ్ళండి అని చెప్తారు అప్పుడు.
2: ఓకే అండి,
0: ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా చాలా మందితో మనం మాట్లాడదాం ఒక మంచి పాట తర్వాత. మీ అందరి కోసం బొమ్మరీలు సినిమా నుంచి ఓ మంచి పాట వస్తుంది, హమ్ చేస్తూ వినండి.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం, మాట్లాడేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నాయుడుతోట శిరీష గారు బాగున్నారా? ఓకే చెప్పండి.
5: అంటే కొన్ని విషయాలు అవతల వాళ్ళు చెప్పింది నాకు, వాళ్ళు చెప్పారు కాబట్టి అలా పనిచేస్తాను. అంటే ఈయన వల్ల చేత కాలేదు, ఏంటంటే ఇంత అంటే నీకన్నా పెద్ద అయి నీకన్నా చిన్నదయ్యి చూడు ఎలా చేస్తున్నారో చకచక నవ్వింది. అలా మోటివేషన్ బయట వాళ్ళు చేసినప్పుడు నేను ఆ పని చేస్తాను.
4: చేసి వాళ్ళ ముందు ఇలా కాలర్ ఎగరేస్తారే, దట్ ఈస్ శిరీష అని.
5: వాళ్ళ ముందు నేను ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేసినా చూసారా ఎలా చేశానో, లేట్ గానే లేటెస్ట్ చేశానని చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని విషయాల్లోనే నాకు అంటే నాకు నేను మోటివేషన్ చేసుకుంటాను. ఎలా అంటే నేను చేయలేనా, ఎందుకు చేయలేను, ఒకసారి ట్రై చేస్తే కదా అది సక్సెస్ అవుతుందో లేదో అనని నాకు నేను మోటివేషన్ చేసుకుంటాను సార్.
4: ఓకే సూపర్ అండి, సెల్ఫ్ మోటివేటర్ మీరు. ఓకే బాగుందండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో,
6: గుడ్ ఈవినింగ్. సార్
4: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు?
6: నేను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి.
4: ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారండి. చెప్పకపోతే నీకు ఉంటది అన్నారా?
6: అందులో మన పురాతన చాలా మంది అలాగే చెప్తున్నారు సార్, వాళ్ళని బట్టి మేము కూడా తప్పనిసరి అయిపోతుంది.
4: ఓకే,
6: ఏదన్నా పని చేసేటప్పుడు సార్, మా ఇంటి ఎదుర్కొంటున్న ఆయన చూడండి ఎంత బాగా చేస్తున్నాడు, అలా ఆవిడకి తడిగొట్టు పెట్టి శుభ్రంగా ఇల్లు అది సాయం చేస్తున్నాడు, మీకు చేయడం కుదరదు అది ఇది అంటుంటారు.
4: ఇదంతా ట్రాప్ అండి, మీరు పడకండి, చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, అర్థం చేసుకోండి.
6: సరే ట్రై చేస్తానని చెప్పి ఒకసారి చేయడం మొదలెట్టేయండి,
4: అయిపోయింది మొత్తం.
6: అప్పటి నుంచి అబ్బా మీరు నా మీద బాగా పెడుతున్నారని చెప్పి ప్రతి వారం నాకే పడుతుంది.
4: ఆహా, ఎలా ఇరుక్కున్నారు చూసారా, ఇంత చెప్తూనే ఉన్నాను, వారం వారం డ్యూటీకి వచ్చి మరి చెప్తున్నాను, అయినా వినరు మీరు.
6: అయితే బిస్కెట్లు ఎలా ఉంటుంది?
4: ఓకేనండి, బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్, హలో,
7: నమస్తే సార్. మాకు చిన్న హెల్ప్ చేయాలండి మీరు.
4: ఏంటో?
7: మాకు పదం చెప్పలేదండి.
4: ఓహో, పదం పదం ఫోన్లేండి, గుర్తు చేశారు. పదం ఏంటంటే హంస.
7: హంస?
4: అవునండి.
7: ఓకే అండి సార్.
4: ఓకే అండి, థ్యాంక్ యూ.
7: థ్యాంక్ యూ.
4: మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో,
8: నమస్తే సార్.
4: నమస్తే అండి. చెప్పండి
8: సార్. ఇంట్లో నేను ఎలానే అన్ని పనులు నేనే చేసుకోవాలి, వీక్లీ ఒక టైం పెట్టేసుకుంటాను, ఆ వీక్లీలోనే అన్ని పనులు చేసుకుంటాను సార్.
4: ఓకే,
8: నో వైఫ్ నో చిల్డ్రన్, ఎలోన్, రిటైర్డ్ ఎంప్లాయీ.
4: ఓకే, యాక్చువల్ గా మన దేశం మొత్తంలో బాగా బాగా సాధించిన వాళ్ళందరూ కూడా ఎలోనేనండి.
8: బాగా అనిపిస్తారు, అందరు గ్యాప్ వస్తే.
4: ఓకే,
8: థ్యాంక్ యూ సార్.
4: ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకో కలర్తో మనం మాట్లాడదాం. హలో, ఓ లైన్ కట్ అయిపోయిందా, మరో కలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం, ఏమంటారో విందాం. హలో, చెప్పండి, ఏదో చెప్తున్నారు.
9: గుడ్ ఈవినింగ్ సార్.
4: గుడ్ ఈవినింగ్ అండి.
9: నా పేరు కొండబాబు అండి, టైలరింగ్ చేస్తుంటాను గొల్లపాలెం అండి.
4: ఓకే, మీకోసం మీ శ్రీమతి గారు హెల్ప్ చేస్తున్నా.
9: నేను ఏదన్నా నాకు రాదు అని చెప్పి ఎవరైనా నలుగురు అన్నారనుకోండి, ఆ పని నేర్చుకోవడానికి నేను ఎక్కువ ఎడిక్ట్ అవుతుంటానండి. అయితే అందులో మళ్ళీ కూడా ఏంటంటే అది అవసరం అయితే పర్లేదురా ఇది నేర్చుకున్న వాళ్ళు మంచిదే అని అనుకున్నాను అనుకోండి, దాన్ని మరింతగా ఎడిక్ట్ అయ్యేది ఎలాగోలాగా నేర్చుకోవడం చూస్తానండి.
4: అంతే మరి మనకు అవసరం లేదు ఎందుకు నేర్చుకుంటాం.
9: అది ఒక నలుగురు అన్నారు అనుకోని అందులో మంచి చూస్తాను, ఇది మనకు ఉపయోగకరమే కదా లేదా ఎత్తగొట్టమని చేసేదని ఆలోచన చేసి అందులో మంచి ఉన్నది అనుకోండి దానికోసం ఎక్కువ ఎడిక్ట్ అయ్యి ఆ పని నేర్చుకోవడం చూస్తుంటానండి.
4: అలా రీసెంట్ గా ఏం నేర్చుకున్నారు?
9: అలా రీసెంట్ గా ఏం నేర్చుకుంటాం అంటే అండి, నా వర్క్ లోనే నా టైలరింగ్ వర్క్ లోనే ఇది రాదని చెప్పి ఒకరు చేస్తే అది నేను పొట్టిలాగా చేసండి, రెండు రోజులు టైం ఇచ్చండి, చేసి అతను సక్సెస్ చేశానండి.
4: ఓకే బాగుందండి, సూపర్ మీరు, థ్యాంక్ యూ. ఓకే ఇంకా చాలా మందితో మనం మాట్లాడదాం ఒక మంచి పాట తర్వాత. చందమామ సినిమా నుంచి బుగ్గే బంగారమా అంటూ మంచి పాట వస్తుంది, వింటూ హాయిగా ఆనందించండి. పంచుకు

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: సరదాగా కాసేపులో మనతో సరదాగా మాట్లాడడానికి నెక్స్ట్ లక్కీ కాలర్ లైన్ లో ఉన్నారు, పలకరించేద్దాం. హలో,
4: పలకరించేద్దాం అండి. సరదాగా మాట్లాడదాం. స్మైలింగ్ శ్రీనివాస్.

0: చెప్పారు కానీ
1: ఓకే.
0: ఏంటి నేను నవ్వుకన్నా మాటే బాగుంటదండి. నవ్వు బాగుంటదండి.
1: పోన్లేండి, ఏదో ఒకటి బాగుంది కదా, సంతోషమే.
0: మీరేంటంటే పదం ఎలాగిచ్చారంటే హాయిగా అంతలాగా నవ్వుకుంటూ ఎగిరిపోవని పదం ఇచ్చారండి.
1: అబ్బా
0: హాయిగా అంతలాగా ఎగిరిపోమంటున్నారా? అందనే
1: బాగుంది పదం, మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు ఇంతకీ.
0: తప్పకుండా మీ పోగరాలు వింటుంటే మేము అలాగే ఉన్నామండి ఇప్పుడు.
1: ఓకే, సో చెప్పండి, ఏదైనా పని చేయాలంటే మీకు మోటివేషన్ ఏంటి?
0: నాకు మోటివేషన్ అంటే ఎప్పుడు అని కాదు, మంచి ఎవరికైనా తీసుకుంటాను నేను, నాకు రాకపోతే.
1: ఓకే,
0: ఇంకా రాకపోతే మాత్రం నేను చెయ్యలేను.
1: తప్పదు కదా,
0: తప్పదు. మూడు అంటే తీసుకునేవాడిని అండి. నా పేరు అగ్రాల శ్రీనాథ్ అండి, నేను బ్లైండ్ అండి, చిన్నంబారు మీదండి.
1: ఓకే శ్రీనాథ్ గారు,
0: అయితే హెల్ప్ తప్పనిసరి తీసుకుంటానండి.
1: తీసుకోవాలి,
0: తీసుకోకుండా మనం ఏ పని చేయలేము.
1: మానవుడు పరాన్న జీవి అండి, మనం ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, తప్పదు.
0: అలా కాదండి, ఇప్పుడు మనం నాకు వచ్చి వచ్చి వచ్చి ప్రతి పనిలో బయలుదేరిపోతే ఎలా చేయగలండి?
1: అవును, హెల్ప్ ఉండాలి కంపల్సరీ.
0: అది ఎప్పుడు కూడా చాలా ఇదిగా ఉండాలి.
1: అవునండి,
0: పని పనితనం అంటే ఎప్పుడు ఉన్నా చూస్తాను నేను, అన్ని పని ఉందా అలాగే తీసుకుంటాను.
1: గ్రేట్.
0: వర్క్ విషయంలో కానివ్వండి, ఒక ఏదైనా ఇప్పుడు ఒక పని చేయడం, భోజనం చేసినప్పుడు నాకు ఏదైనా ఇవ్వకపోతే వాళ్ళు సహాయం తీసుకునే నేను చేస్తానండి. నిజంగా ఆరు వచ్చేసరికి మమ్మల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారండి మీరు.
1: ఓకే బాగుందండి, థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు.
0: నవ్వే బాగుందండి మాట కన్నాను.
1: ఓకే, నవ్వుతూ కూర్చుంటాను. ఓకేనా? నెక్స్ట్ లక్కీ కాలర్ మన కోసం సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో, ఓ మై గాడ్, లైన్ కట్ అయిపోయింది. నెక్స్ట్ లక్కీ కాలర్ మీరే అవ్వచ్చు, వెంటనే కాల్ చేయండి. మా నెంబర్స్ 08912727272442727288. హలో,
2: నమస్కారం అండి. శ్రీనివాస్ గారు
1: నమస్కారం అండి.
2: సుమలత అండి.
1: ఓకే సుమలత గారు చెప్పండి.
2: నేను తినాలని రవ్వలడ్డు తయారు చేశానండి.
1: మీరు చెప్తారంతే, రవ్వలడ్డు కావాలి ఈ రోజు నాకు అని చెప్తారు, ఆయన చేసేస్తారు అంతే కదా.
2: అంటే నాకు వంట రాదు కదా, ప్రత్యేకం కూడా ఆ రోజు తయారు చేశాను అన్నమాట. ఎలాగైనా మోటివేషన్ చేసుకున్నాను ఇవాళ, ఎలాగైనా రవ్వలడ్డు.
1: అదేదో ఒక సినిమా ఉంటుందండి, అందులో మావిడ వంట చేసింది ఈ రోజు, మావిడ వంట చేసింది ఈ రోజు ఆయన పాపం ఊరంతా చెప్తూ ఉంటారు.
2: అప్పటి నుంచి వారు ఇక్కడ నుంచి రవ్వలడ్డు నువ్వే తయారు చేయమని ఇంకా అప్పటి నుంచి ఆ వంట మాత్రం నాకు వదిలేశారండి.
1: రవ్వలడ్లు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అని చేస్తారో లేదో డౌట్, కానీ అప్పటి నుంచి మీరే చేస్తున్నారనమాట.
2: నాకు ఆనందంగా ఉందండి ఈ విధంగా నేర్చుకున్నది. చాలా గొప్ప పడుతున్నానండి.
1: బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్ హలో.
3: హలో, హాయ్ సార్.
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఓ మై గాడ్, చూసారా ఎంత అన్యాయం జరిగిపోయిందో. నా గుడ్ ఈవినింగ్ నాకే వినిపించింది, లైన్ కట్ అయిపోయింది. సో కాస్త రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడితే మన మాటలు అందరూ వింటారు, ఆనందంగా సరదాగా కాసేపు వింటారు. హలో,
4: నమస్తే సార్.
1: నమస్తే అండి.
4: ఓడైతే జంక్షన్, ఓడైతే జంక్షన్ సాయి కిరణ్ సార్.
1: ఓకే సాయి కిరణ్ గారు చెప్పండి.
4: సార్, ఏ ఒక్క పని నేను తలదడిచినా అది నేను 99% నేను చేసేస్తాన ఒక నమ్మకంతో నేను పట్టుదలతో చేయటానికి ప్రయత్నం చేస్తాను సార్.
1: ఓకే,
4: ఆ తరువాత ఇంకా నాకు సరే ఎలాగే నా శక్తి చాలు అనేటప్పుడు ఎవరినన్నా సహాయం కోరటానికి ప్రయత్నం చేస్తాను, ఈ లోపల భగవంతుడు దయవల్ల పని అయిపోతూ ఉంటుంది.
1: అవును, మన సంకల్పమే బలం.
4: మా నాన్నగారు మొదట్లో చెప్పారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశపడి మోసపోకమ్మా అనేసి అది నాన్నగారు చెప్పారు, ఒకరు వస్తారని ఎప్పుడు ఆశించుకో, నీ సాయి శక్తిలో నువ్వు చెయ్యి, నీకు శక్తి తగ్గినాడు భగవంతుని ప్రార్థించి ఎవరినో సహాయం కోరు అని నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్తే ఉండేవారు.
1: ఓకే,
4: అది నేను ఇదిగా తీసుకొని నా సకలు నేనే ట్రై చేస్తూ ఉంటాను, నా శక్తి కాకపోతే ఇంకొక ఎవరైనా సహాయం కోరటానికి ప్రయత్నం చేస్తాను.
1: గ్రేట్ సార్, బాగుందండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఇది సంగతి అనమాట. ఇంకా చాలా మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కదా, పలకరించేద్దాం. మరి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
5: హలో,
1: నమస్తే అండి. గుడ్ ఈవినింగ్
5: సార్.
1: గుడ్ ఈవినింగ్ అండి.
5: నమస్తే, ఎలా ఉన్నారు సార్?
1: చాలా బాగున్నాం అండి. ఎవరు?
5: ప్రభావతి ఫ్రమ్ పోలాకి విలేజ్, శ్రీకాకుళం జిల్లా.
1: మంచి రిథమిక్ గా చెప్పారండి.
5: చెప్పండి.
1: పోలాకి మా సొంత, పోలాకి మా సొంత ఊర్లాగే అండి. పోలాకి
5: రండి సార్, ఈసారి వచ్చేటప్పుడు. చాలా సంతోషంగా ఉంది.
1: ఓకే,
5: మీకు ఎవరో ఉండు ఉంటారు రిలేషన్స్.
1: పోలాకి జగ్గునాయుడు అని మా ఫ్రెండేనండి.
5: పాపం,
1: వాళ్ళ ఊరి పేరు కూడా పోలాకి, వాళ్ళ ఇంటి పేరు కూడా పోలాకి.
5: అవును సార్, అవును సార్, జగ్గునాయుడు ఉన్నారు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు ఉంటది. ఈసారి వచ్చేటప్పుడు రండి.
1: ఓకే ఓకే, చెప్పండి టాపిక్ గురించి చెప్పండి.
5: అయితే టాపిక్ విషయానికి వస్తే అండి, వెరైటీగా ఉంది, చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఎవరైనా ఏదో ఒక చురక తగిలిస్తేనే మనకి ఆ ఇంట్రెస్ట్ పుడుతుంది ఆ పని చెయ్యాలని.
1: అవునండి.
5: కొంచెం ఉండాలి ఏంటంటే, ఏమంటారు, ఏదో ఒక మాట కాస్తేనే మనకి అంటేనే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుందా ఈ పని చేసి తీరాలి.
1: పొగిడే వాళ్ళకంటే కూడా కాస్త అవమానించే వాళ్ళు ఉన్నప్పుడు మనకు కసి పెరుగుతుంది.
5: నాకు ఎడ్యుకేషన్ విషయంలో అండి, ఎగ్జాంపుల్ కి ఒక టీచర్, ఆయన బీఎడ్ టీచర్, టీచర్ గా చేస్తున్నారు ఎర్రనాడు ఎంఎస్ఆర్ అని.
1: ఓకే,
5: ఆయన అన్నారు, ప్రభావతి మా మిస్సెస్ బీకామ్ బీఎడ్ చేసిందే జాబ్ రాలేదు, మరి నువ్వు ఇప్పుడు చదివి అన్నారు. అప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత నేను డిగ్రీ చేశాను, లైబ్రరీ అండ్ సైన్స్ చేశాను, 1 ఇయర్ జాబ్ కూడా చేశాను. ఆశ్చర్యపోయాడు తర్వాత ఆయన. అంటే ఒకరు అన్నారని కాదు, మనకు మనం ఇంట్రెస్ట్ గా తీసుకోవాలి, ఛాలెంజ్ గా తీసుకుంటేనే బాగుంటది. ఒకరు అంటే మనం చేస్తామా చెప్పండి?
1: అది నిజమేలండి.
5: మనకు మనం మోటివేట్ చేసుకోవాలి. గుర్తొచ్చింది కాబట్టి ఆ సన్నివేశం చెప్పాను.
1: బాగుందండి, థ్యాంక్ యూ. ప్రభావతి గారు,
5: ఏ పని ఉండిపోయినా నాకు నేనుగా చేసుకుంటానండి, ఎవరు చెప్పక ముందేని.
1: ఓకే, ఓకేనండి, బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి,
5: బాయ్ అండి.
1: ఇంకా చాలా మందితో మాట్లాడదాం ఒక మంచి పాట తర్వాత. చిరుత సినిమా నుంచి లవ్ యూరా అంటూ సాగుతున్న పాట మీ అందరి కోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: సరదాగా కాసేపులో సరదాగా మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు నెక్స్ట్ లక్కీ కాలర్. హలో, నమస్తే అండి. చెప్పండి. వినిపిస్తుందండి. కాస్త ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉన్నట్టుంది. మరో కాలర్ మాట్లాడతారు. హలో, నమస్తే అండి. మల్లీశ్వరి గారు ఒకసారి నవ్వండి. ఓకే, బాగున్నామండి. మీరు బాగున్నారా? అంటే మల్లీశ్వరి అనగానే నీ నవ్వు లేవేన్నెల అదే పాట గుర్తొస్తుంది కదండి, అందుకే అన్నాను. ఓకే చెప్పండి.
3: అదే, నేను పొడవులో ఉంటానండి. అన్ని పైన తట్టమంటారు, దించమంటారు అండి నన్ను.
2: అయ్యో, ఎందుకు పొడవు పెరిగాను అనుకున్నారు అప్పుడప్పుడు? ఇప్పుడైనా లేదులేండి, యాక్చువల్గా పొడవుగా ఉండడం అనేది పాజిటివ్ యాక్చువల్గా కదా. పొడగరి ఎంత పొడవు ఉన్నారండి?
3: 6 అండి.
2: అబ్బా, లేడీ 6 ఫీట్ అంటే మామూలు విషయం కదండి. ఓకే, బాగుందండి, అంత పొడవుగా ఉన్నారన్నమాట. ఓకే, ఇంకా
3: మాట్లాడదాం.
2: ఓకేనండి, బాగుంది. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ.

0: నెక్స్ట్ లక్కీ కాలర్. హలో.
1: శుభ సాయంత్రం అమ్మా. కనిసూరు డాబగంజ్ ఫ్యామిలీ మాట్లాడుతున్నామ్మా.
0: ఓకే, సూర్యబాబు గారు చెప్పండి.
1: మక్క గోతులు వేయడానికి ట్రై చేస్తాను కానీ వేయలే పోయినా. మొన్న మక్క గోతు తీసి వేసానండి తెలుగులాగా.
0: సూపర్ అండి, మీరు ఒక ప్రాణం పోశారు.
1: అవునమ్మా,
0: సూపర్, గ్రేట్,
1: మంచి పాట.
0: ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: హ్యాపీ సండే.
0: హ్యాపీ సండే. ఓకే, బాగుందండి, థ్యాంక్ యూ. మీకు కూడా.
2: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్తూరు.
0: మొగల్తూరు సుబ్రహ్మణ్యం గారు,
2: ఆనందంతో మీతో మాట్లాడినాను. చెప్తున్నానండి, అది నా వల్ల అయ్యింది చేస్తాను సార్. అంతగా కష్టమైతే మా మిస్సెస్ ని కొంచెం పొగుడతాను, ఆవిడ పడిపోయి ఆ పని చేస్తాను.
0: ఓహో, లైన్ కట్ చేస్తారు. ఇంకా బాగు వాళ్ళు డౌట్లు ఉన్నాయండి, అప్పుడే కట్ చేస్తే ఎలాగ మీరు? ఎలా పొగుడతారు అసలు? ఎలాగా ఏంటి అసలు? లేడీస్తో పని చేయించడం అంటే మామూలు విషయం కాదు, ఎలా చేయించగలుగుతున్నారో కనుక్కుందాం అనుకున్నాను ఇంకా. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. చెప్పండి. ఓకే, పాపం మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు కానీ అదే మీ వాయిస్ మాకు వినపడకపోవడము, అర్థం కాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఓకే, మీరు వింటూ ఆస్వాదిస్తూ ఉండండి. ఓకేనండి, థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు థ్యాంక్ యూ, బట్ వినిపించట్లేదు వాయిస్. ఓకే, థ్యాంక్ యూ. సో మనతో మాట్లాడాలని, ఈ టాపిక్ గురించి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కమ్యూనికేషన్ సరిగ్గా జరగట్లేదు. నెక్స్ట్ లక్కీ కాలర్ ఏమంటావో చూద్దాం. హలో.
3: హలో,
0: నమస్తే అండి.
3: శ్రీనివాస్ గారు, ఆయనకి మాటలు రావండి సార్కి, అందుకు మాట్లాడలేకపోతున్నారు.
0: ఓకేనండి,
3: అందుకు మాటలు రావు ఆయన.
0: అందుకే అంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు అవకాశం ఇస్తూ మనము వింటూ ఆస్వాదిస్తే బాగుంటుంది.
3: అది అందుకనమాట.
0: ఓకేనండి, థ్యాంక్ యూ. మరో కాలర్ ఏమంటారో చూద్దాం. హలో.
4: హలో,
0: నమస్తే అండి.
4: నమస్తే, చెప్పండి సార్. అదే టైలరింగ్ షాప్ అండి, అనుపత్తి నుంచి.
0: ఓకే అండి.
4: అదే బట్టలు కొడదాం అనుకుంటాం కానీ అలా డిలే చేస్తూ ఉంటామండి. ఇప్పుడు కొడదాం అనుకున్నది సాయంత్రం కొడదాంలే అనుకుంటాం సార్.
0: సో ఎప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం ఇచ్చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది మీకు?
4: వాళ్ళు గట్టిగా వచ్చి అడిగిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది సార్.
0: గట్టిగా అంటే వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలి వాళ్ళు ఆయుధాలు లాంటివి?
4: ఓకే సార్, అదే అడుగుతారు కదంటే ఏమయ్యా ఇంకెప్పుడు ఎన్నిసార్లు ఇప్పించుకుంటాడు.
0: సాధారణంగా ఇది టైలరింగ్ ప్రతి చోట ఉన్నదేనో ఏమోనండి, చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు.
4: ఓకే సార్.
0: ఓకే, థ్యాంక్ యూ.

ఇలా మోటివేట్ అవుతూ ఉంటాం కదా, పనులు ఏవైతే ఉండిపోయాయో వాటి గురించి చేయడానికి రకరకాల మార్గాలన్నమాట. ఒకరు బాగా గొప్పగా సాధించడం గురించి చెప్తే మోటివేట్ అవుతారు, లేదంటే మనకు బాగా దగ్గరగా తిరిగిన

0: వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో అంటే పాపము ఇబ్బంది పడుతున్నప్పుడు మనకంటే పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో మంచి ఉద్యోగం సాధించడమో మంచి వ్యాపారంలో సక్సెస్ అయిపోవడమో రిచ్గా కనిపిస్తున్నారు అనుకోండి మనకి విపరీతమైన మోటివేషన్ వచ్చేస్తుంది. అయ్యో ఇదేంటి మనం ఇలాగే ఉండిపోయాం, తను బాగా సాధించేశాడు మనం కూడా సాధించాలి పదా అని చెప్పేసి. సో అలాగా ఏదైనా మీకు కూడా మోటివేట్ అవుతూ ఉంటారా అని చెప్పడానికి నెక్స్ట్ లక్కీ కాలర్ సిద్ధంగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో హలో,
1: హలో,
0: మళ్ళీ చేశారా? ఓకే చెప్పండి.
1: బాబా
0: ఓకేండి, అలాగే ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, మరి ఎలాగండి, మాకు వినిపించట్లేదు, అర్థమవ్వట్లేదు. మీ తపన మాకు అర్థమైంది, మనకు ఫోన్ చేయాలని మాట్లాడాలని తపన ఉంది, మాకు కావాల్సింది కూడా అదే, కానీ అందరికీ వినపడాలి కదా, అందుకని మీరు వింటూ ఆస్వాదిస్తూ ఉండండి దయచేసి. సో ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తాను, వింటూ ఆనందించండి.

0: హెవీ ట్యాంకర్లు భారీ వాహనాల పక్కన డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆందోళనకు గురి కావడం సహజం. డ్రైవింగ్పై పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా అలాంటి భారీ వాహనాలకు పక్కగా వేగంగా ప్రయాణించకండి. మీ వాహనాన్ని స్లో చేసి హెవీ వెహికల్స్కి దారి వదలండి. వాటికి ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేయకండి.
1: రోడ్డు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ రోడ్ టర్నింగ్ తీసుకునేటప్పుడు రోడ్డుకి ఎడమ భాగంలోనే ప్రవేశించాలి. అదే కుడివైపు ఉన్న రోడ్లో తిరిగేటప్పుడు ట్రాఫిక్ పరిస్థితిని బట్టి లెఫ్ట్ నుంచి కానీ రోడ్డు సెంటర్ భాగం మీదుగా కానీ టర్న్ అవ్వండి. ఎదురుగా వచ్చేవారిని ఇబ్బంది పెట్టకండి.
2: ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ వాటికి కేటాయించబడిన స్లాట్స్లోనే పార్క్ చేయాలి. ఇలా పార్క్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ నొక్కి ఉంచాలి. అలాగే గేర్లో ఉంచి బండిని పార్క్ చేసినట్లయితే బండి జరగకుండా ఉంటుంది. పర్టికులర్గా కొండ ప్రదేశాల్లో పార్క్ చేసినప్పుడు గేర్లో ఉంచే పార్క్ చేయాలి, లేదంటే వెనక్కి జారిపోతుంది.

మీరంతా సరదాగా కాసేపు కార్యక్రమంలో సరదాగా పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం సరదాగా మాట్లాడుకున్నప్పటికీ టాపిక్ ఈజ్ వెరీ సీరియస్. సీరియస్ టాపిక్ నవ్వకండి. ఈ సీరియస్ టాపిక్ ఏంటి అంటే, మనం అందరం ఏదైతే పనులు వాయిదా వేస్తూ ఉంటామో ఆ పనుల్ని వాయిదా వేయడానికి ఎప్పటికప్పుడు మోటివేట్ అవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న రోజు ఈరోజు. మనం మోటివేట్ అయిపోయి పనులు ముందుకు వెళ్తూ ఉంటే మన జీవితాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. మనం చేసే పనులే మన జీవితాలు. సో ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

స్వామి వివేకానంద ఏమన్నారంటే, ఎవరో ఏదో అనుకుంటారనో, భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కలు పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు అని చెప్పారు. దీనికి సంబంధించి మనం ఒక వ్యాసం చెప్పుకుందాం.

అందరూ నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేని స్థాయికి ఎదుగు. నిన్ను అందరూ అర్థం చేసుకోవాలి అనే అవసరం ఆగిపోయిన రోజే నీ అసలైన ఎదుగుదల మొదలవుతుంది. మన జీవితంలో మనం చేసే ప్రతి పని గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ చాలా సమయం గడుపుతూ ఉంటాం. వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు గుర్తించడం లేదు, నేను ఇంత చేస్తున్నాను నన్ను ఎందుకు మెచ్చుకోవడం లేదు, అందరూ నన్ను ఇష్టపడాలి, నేను ఎవరో అందరికీ తెలియాలి, ఇలాంటి ఆలోచనలు మన మనస్సుకు కనిపించని సంఖ్యలుగా మారతాయి. కానీ ఒక దశలో మనిషి ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. అందరూ నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అందరూ నిన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు, అందరూ నిన్ను గమనించాల్సిన అవసరం అస్సలే లేదు, అందరికీ నీ జీవితంలోకి ప్రవేశం ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిజాన్ని అర్థం చేసుకున్న క్షణం నుంచి మనిషిలో ఒక కొత్త శక్తి పుడుతుంది. అందులో మొదటి పాయింట్, అందరూ నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, నీ బాధలను నువ్వే అనుభవిస్తున్నావు, నీ కలలను నువ్వే మోస్తున్నావు, నీ పోరాటాలను నువ్వే ఎదుర్కొంటున్నావు. అయితే నీ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ ఎందుకు అర్థం చేసుకోవాలి? నువ్వు ఒక పెద్ద లక్ష్యాన్ని ఎంచుకుంటే కొందరు నిన్ను పిచ్చివాడని అనవచ్చు. నువ్వు ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభిస్తే కొందరు నవ్వవచ్చు. నువ్వు ఖర్చులు తగ్గించి డబ్బు పొదుపు చేస్తే కొందరు నిన్ను పిసినారి అనుకోవచ్చు. నువ్వు సామాజిక కార్యక్రమాలకి దూరంగా ఉండి నీ భవిష్యత్తుపై దృష్టి పెడితే కొందరు మారిపోయాడు, స్వార్థం ఎక్కువైపోయింది అనవచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది నీ జీవితానికి ప్రమాణం కాదు. నీ లక్ష్యం నీకు స్పష్టంగా ఉంటే చాలు, ప్రతి నిర్ణయానికి ప్రపంచానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

అందరూ నిన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు. మనిషికి సహజంగా అందరి ఆమోదం కావాలి అనిపిస్తుంది, కానీ అది సాధ్యం కాదు. నువ్వు మంచిగా మాట్లాడినా ఒకరు విమర్శిస్తారు, నువ్వు సహాయం చేసినా మరొకరు దానిలో స్వార్థాన్ని చూస్తారు. నువ్వు నిజం చెప్పినా ఇంకొకరు నిన్ను అహంకారిగా భావించవచ్చు. అందరినీ సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తే చివరికి నువ్వు ఎవరో నువ్వే మర్చిపోతావు. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అందరికీ నచ్చే వ్యక్తిగా మారడం కంటే నీ విలువలకు నువ్వు నిజాయితీగా ఉండే వ్యక్తిగా మారడం ముఖ్యం. నీ మంచితనాన్ని కొనసాగించు, కానీ అందరి ఆమోదం కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. అందరూ నిన్ను గమనించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనిషి చేసే ప్రతి పని ప్రపంచానికి తెలియాలి అన్న భావన పెరిగిపోయింది. మనం ఏదైనా తింటే అది సోషల్ మీడియాలో కనిపించాలి, మనం సినిమా చూస్తే సోషల్ మీడియాలో కనిపించాలి, మనం ఎక్కడికి వెళ్తున్నామో లైవ్ పెట్టేయాలి, కొత్త వ్యాపారం ప్రారంభిస్తే వెంటనే ప్రకటించాలి, కొత్త ప్రణాళిక ఉంటే అందరికీ చెప్పాలి, కొత్త లక్ష్యం పెట్టుకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టేయాలి, వ్యాయామం మొదలు పెడితే ఫోటో పెట్టాలి, డబ్బు సంపాదిస్తే చూపించాలి. కానీ నిజమైన ఎదుగుదల ఎప్పుడూ ప్రకటనలతో ప్రారంభం కాదు, కొన్ని గొప్ప మార్పులు నిశ్శబ్దంలోనే జరుగుతాయి. విత్తనం నేలలో ఉన్నప్పుడు అది ఎవరికీ కనిపించదు, కానీ అదే విత్తనం ఒక రోజు మహావృక్షంగా మారుతుంది. అలాగే నీ జీవితం కూడా కొంతకాలం కనిపించకుండా పనిచేయడం అవసరం. కొంతకాలం అదృశ్యమైపోవడం కూడా ఒక వ్యూహమే. అదృశ్యమవడం అంటే సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం కాదు, అది ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేయడం కాదు, అది నీపై నువ్వు దృష్టి పెట్టడం. కొంతకాలం తక్కువ మాట్లాడి ఎక్కువ చదువు, తక్కువ చూపించి ఎక్కువ సాధించు, తక్కువ ప్రకటించి ఎక్కువ పనిచేయి, తక్కువ ఫిర్యాదు చేసి ఎక్కువ నేర్చుకో, తక్కువ పోల్చుకొని ఎక్కువ అభివృద్ధి చెందు. ప్రపంచ

మరింత చదువు నీ ఆలోచనల పరిమాణం నీ జీవిత పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. చదవడం వల్ల కేవలం జ్ఞానం పెరగదు, నీ ఆలోచన విధానం మారుతుంది, నీ నిర్ణయాలు మెరుగుపడతాయి, నీ దృష్టికోణం విస్తరిస్తుంది. ప్రతిరోజు కొంత సమయం చదవడానికి కేటాయించు. వ్యాపారం గురించి చదువు, ఆర్థిక నిర్వహణ గురించి చదువు, మానవ మనస్తత్వం గురించి చదువు, చరిత్ర చదువు, విజయవంతుల జీవిత చరిత్రలు చదువు, విఫలమైన వారి కథలు కూడా చదువు.

పుస్తకం నీకు అనుభవం నిజంగా సాధించిన వాళ్లకు వచ్చినంత అనుభవాన్ని అందిస్తుంది. మరింత కష్టపడి శిక్షణ పొందు. కలలు కనడం సులభం, వాటిని నిజం చేయడానికి శ్రమించడం కష్టం. ప్రతిభ కంటే క్రమశిక్షణ గొప్పది, ప్రేరణ కంటే అలవాటు గొప్పది, ప్రారంభించడం కంటే కొనసాగించడం గొప్పది. నువ్వు ఏ రంగంలో ఉన్నా నీ సామర్థ్యాన్ని పెంచుకో. వ్యాపారవేత్త అయితే వ్యాపార జ్ఞానం పెంచుకో, ఉద్యోగి అయితే నీ నైపుణ్యాలను పెంచుకో, విద్యార్థి అయితే నీ జ్ఞానాన్ని పెంచుకో, నాయకుడు అయితే నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకో. ప్రతిరోజు నిన్నటి నీకంటే కొంచెం మెరుగైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నించు. ఎక్కువ సంపాదించు, డబ్బే సర్వస్వం కాదు కదా అని కబుర్లు చెప్పకు. ఆ డబ్బే సర్వస్వం కాకపోవచ్చు, కానీ ఆర్థిక స్వాతంత్రం మనిషికి ఎన్నో నిర్ణయాల్లో స్వేచ్ఛనిస్తుంది. అందుకే సంపాదనని తక్కువగా చూడవద్దు. నీ ఆదాయాన్ని పెంచుకో, కొత్త నైపుణ్యాలు నేర్చుకో, కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకో, పెట్టుబడులు నేర్చుకో, ఖర్చులను కంట్రోల్ చేసుకో, ఆస్తులను సృష్టించు, అప్పులను జాగ్రత్తగా నిర్వహించు. డబ్బు కోసం జీవించవద్దు, కానీ డబ్బు విషయంలో అజ్ఞానంగా కూడా ఉండవద్దు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వ్యక్తిగత క్రమశిక్షణలో ఒక భాగమే. నీ బలహీనతలని సరిచేసుకో. మనలోని బలాలను గుర్తించడం సులభం, మన బలహీనతలను అంగీకరించడం కష్టం. కానీ ఎదగాలంటే ముందుగా మన లోపాలను మనమే చూడాలి. కోపం ఎక్కువ, దానిపై ఒక చేయుంచు. ఆలస్యం ఎక్కువ, దాన్ని తగ్గించు. ఏకాగ్రత తక్కువ, దాన్ని పెంచుకో. డబ్బు నిర్వహణ తెలీదా, నేర్చుకో. మాట్లాడే నైపుణ్యం తక్కువగా ఉందా, శిక్షణ తీసుకో. నిర్ణయాలు తీసుకోవడంలో భయంగా ఉందా, చిన్న నిర్ణయాల నుంచి ప్రారంభించు. నీ బలహీనతను దాచడం కన్నా దాన్ని బలంగా మార్చుకోవడం గొప్ప విషయం. ఇంకా చాలా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

యువవాణిలో మనం మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకుని దానిని తక్షణమే ఆచరించు అని స్వామి వివేకానంద చెప్పారు కదా. నీ ప్రశాంతతను కాపాడుకో. ప్రతి వాదనలో పాల్గొనాల్సిన అవసరం లేదు. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తిని ఒప్పించాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను నీ మనసులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నియమాలకు మనం కట్టుబడి ఉండాలి. కొన్ని విషయాలకు ఉత్తమ సమాధానం నిశ్శబ్దం. అదే ప్రథమ నియమం. నీ మనశ్శాంతిని ఎవరి చేతుల్లోనూ పెట్టవద్దు. నీ గురించి ఎవరో మాట్లాడారని నీ రోజు చెడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరో నిన్ను తిరస్కరించారని నీ విలువ తగ్గిపోదు. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని నీ నిజం మారదు. నీ ప్రశాంతత నీ సంపద. దాన్ని కాపాడుకో. నువ్వు మారుతున్నావని నిరూపించాల్సిన అవసరం లేదు. ఇది జీవితంలో అత్యంత శక్తివంతమైన సూత్రాల్లో ఒకటి. నువ్వు నిజంగా మారుతున్నావంటే దాన్ని ప్రతిరోజు ప్రకటించాల్సిన అవసరం లేదు. నీ అలవాట్లు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ నిర్ణయాలు మారాలి, నీ ఫలితాలు మారాలి. అంతే. నేను మారిపోయాను అని చెప్పడం కంటే మారిపోయిన నీ జీవితాన్ని చూపించడం గొప్పది.

మాటల కంటే ఫలితాలు బలమైనవి. ఎవరైనా నీ సామర్థ్యాన్ని అనుమానిస్తున్నారా? వాదించవద్దు, పనిచేయి. ఎవరైనా నిన్ను తక్కువగా చూస్తున్నారా? కోప్పడవద్దు, పనిచేయి. ఎవరైనా నీ కలలను ఎగతాళి చేస్తున్నారా? వారితో పోరాడవద్దు, పనిచేయి. ఎవరైనా నువ్వు చేయలేవు అంటున్నారా? వారికి పెద్ద ప్రసంగం ఇవ్వవద్దు, నీ ఫలితాలతో సమాధానమివ్వు. ఎందుకంటే మాటలు కొంతకాలమే ప్రభావితం చూపిస్తాయి, ఫలితాలు చాలా కాలం మాట్లాడతాయి. అందరినీ ఆకట్టుకోవాలనే ప్రయత్నాన్ని ఆపేద్దాం. మనిషి జీవితంలో చాలా శక్తి ఇతరులను ఆకట్టుకోవడంలోనే ఖర్చవుతుంది. ఎవరైనా మనల్ని గొప్పవాడిగా చూడాలి, ఎవరైనా మనల్ని విజయవంతుడిగా భావించాలి, ఎవరైనా మనల్ని గుర్తించాలి, ఎవరైనా మనల్ని మెచ్చుకోవాలి. కానీ ప్రశ్న వేసుకో. ఒక ప్రశ్న ఏమిటంటే, వాళ్ళని ఆకట్టుకోవడం కోసం నేను ఎంత శక్తిని వృధా చేస్తున్నాను? ఆ శక్తినే నీ ఎదుగుదలపై ఉపయోగిస్తే నీ జీవితం ఎంత మారుతుంది? ఇదే అసలైన మలుపు. ఇతరులను ఆకట్టుకోవడం నుంచి నీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వైపు మనం ప్రయత్నించాలి. ఇది సంగతి, మనం ఇతరుల కోసం కాకుండా మన కోసం మనం పనిచేస్తూ ఉంటే మన జీవితం మారుతుంది. అప్పుడే మనం వాళ్ళకు ఒక రోల్ మోడల్గా మారిపోతాం. అందుకోసం మనల్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే అంత సవ్యంగానే సాగుతుంది. ఇప్పుడు ఒక పాటతో మన కార్యక్రమాన్ని ముగించేద్దాం.

మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మా పదం హంస. హంసపై మీ యొక్క భావం తెలియజేయాలి అనుకుంటే మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుందిగా. అయినా మరొకసారి మీకోసం చెప్తాను, వినండి. 6304767436 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకోసం హంసకి సంబంధించిన పాటలు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హంస స్వచ్ఛతకు ప్రతీక. పాలకడలిలో పయనించే పాల విల్లువ, కలువ పూల చెంత చేరే కమనీయ రూపం, పాలను నీటిని వేరుచేసే వివేకదైవత, తెల్లని ఈ కలతో ప్రశాంతమైన నీటిపై తేలియాడే హంస మనసంతా నింపేయాలి ఆ హంస శాంతి కవిత.

నీతి నిజాయితీలకు అదియే నడకల నైజత. నీటిలో మునిగిన నీటిని అంటని స్వచ్ఛత హంస. ప్రభావతి, శ్రీకాకుళం జిల్లా పోలాకి విలేజ్ నుంచి. గ్రేట్ అండి, సూపర్గా ఉంది. సో మీ అందరి కోసం ఓ మంచి పాట.

మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు నుంచి గారు రాస్తున్నారు. ఏమంట, హంస అంటే సరస్వతీదేవికి వాహనంగా ఉంటావు, పాలు నీళ్లు కలిపి ఉంచితే నీళ్లు వదిలి పాలు మాత్రమే తాగుతావు. సమాజంలో మంచి చెడు రెండూ కలిసి ఉంటాయి, కానీ మనం మంచిని మాత్రమే గ్రహించి చెడును వదిలిపెట్టాలి అనే సందేశాన్ని ఇస్తావు. ఓ హంస, నీకు మా హంసలాగా నడుస్తున్న మా ఆడవారి తరపున ఒక మంచి పాట అంకితం అంటూ రాశారు. సో ఇప్పుడు మీ అందరికోసం, వయ్యారి బామా నీ హంస నడక అంటూ ఓ మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: just love me.
1: మా పదం మీ భావం కార్యక్రమంలో మనం ఇచ్చిన పదం హంస. జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్, ఉమామహేశ్వర శివాలయం సుందరపల్లి నుంచి.

హనుమంతు, సూర్య, ప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని లహరి పంపిస్తున్నారు. పాలకడలిపై తేలేటి ఓ శ్వేతహంస, నీ నడకలో ఉంది ప్రకృతి లాలిత్యం, నీ ముక్కున ఉంది క్షీర నీర వివేకం, మంచినే గ్రహించి చెడును విడిచే సంకేతం. మానస సరోవరాన విహరించే ఓ రాజహంస, నా మనసున కూడా నింపు ఆ వివేక కాంతి అన్నారు. బాగుంది కదండి. ఓకే, ఇప్పుడు మీకోసం మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

హంస హంస నడక అందరికీ రాదుగా. బాతుని పోలి ఉండే రూపం దీని సొంతం. పురాణాల్లో దీని ప్రశస్తి వేరే. హంస 7 రకాల జాతులు. తెలుపు రంగులో మెరిసిపోతూ చూపరుల్ని ఆకట్టుకునే అందమైన పక్షి సంతతి అంటున్నారు మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి. ఇప్పుడు మీ అందరి కోసం ఏజెంట్ గోపి సినిమా నుంచి ఓ మంచి పాట.

హంస కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, అది పవిత్రతకు, వివేకానికి మరియు అందానికి ప్రతీక. స్వచ్ఛమైన మానస సరోవర తీరాన తెల్లని ముత్యాల హారమై మెరిసేవు, పాలనుంచి నీటిని వేరుచేసేవు హంస, నీ వివేకమే జగతికి ఆదర్శం. సరస్వతీదేవి వాహనమై నిలిచి జ్ఞానపు వెలుగులను పంచేవు, ప్రశాంతతకు నిలువెత్తు రూపమా, నీ నడకలలోనే ఉంది ఓ అందమైన కావ్యం, అంటున్నారు పొట్నూరు మహేష్ బాబు, ఆప్ స్ట్రీ రెసిడెన్సీ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి. గ్రేట్ అండి, చాలా బాగుంది. హంసలలో ఎవ్వరినీ ఎప్పుడూ ఎక్కడా హింస పెట్టకుండా ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తూ ఆహ్లాదాన్ని ఇస్తూ నిషాల్లో నిషా హంసల్లో రాజహంస సరిగమ పదనిస అన్నారు కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి. బాగుందండి. ఇంకా చాలామందితో మనం వారు పంపించిన కవితలన్నీ చదివేద్దాం. అంతకంటే ముందుగా పోస్ట్మ్యాన్ సినిమా నుంచి ఒక మంచి పాట మీ అందరి కోసం.

మానస సరోవరాన ఈదేటి రాజహంస, స్వచ్ఛమైన నీటిపై సాగేటి శ్వేత తపస్వి, పాలను నీటిని వేరుచేసే వివేక గుణాల గని, ప్రశాంతతకు అందానికి నిలువెత్తు రూపమిది. రెక్కలార్పుతూ అది నడిచే నడకల అందం, నిశ్శబ్ద తరంగాలపై ఓ మధుర కావ్యం. మాయాప్రపంచంలో మలినం అంటని నైజం, జ్ఞాన వివేకాలకు ఆ హంసే కదా నిదర్శనం అంటూ పంపించారు పొట్నూరు అనురాధ, బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి. గ్రేట్ అండి, చాలా బాగుంది. ఇంకా నీ నడకే ఒక కావ్యం, నీ అంచలంచెల నడకాల అందం, కవుల కళలకు దొరికిన అపురూప కావ్యం. పద్మరాగాల సరస్సులో నీవు ఈదుతుంటే ప్రకృతి కాంతే నీకు దిష్టి తీస్తుందేమో. తెల్లని నీ రెక్కల చాటున ప్రశాంతతకు రూపంలా మెరుస్తావు ఓ హంస అంటూ పంపించారు జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్. గ్రేట్ అండి, చాలా బాగుంది. అందరూ చక్కగా పంపించారు. మీరు పంపించినవన్నీ చదివేశానట్టే అని అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా ఒకటి రెండు మిస్ అయిపోతే కాస్త కనికరించండి. ఇప్పుడు మీ అందరి కోసం జోడీ సినిమా నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమే ఉంటుంది. చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

0: వీలైనంత తక్కువగా హార్న్ యూజ్ చేయండి. ఎక్కువ సౌండ్ వచ్చేవి తికమక పెట్టే వింత హార్న్స్ వాడకండి. ఒరిజినల్ కంపెనీ హార్న్ మాత్రమే వాడాలి. రోడ్డు దాటేవారిని అతిగా హార్న్ మ్రోగించి గాబరా పెట్టకండి. వారికి ముందుగా దారివ్వండి.
1: కారైనా టూ వీలర్ అయినా వాహనం ఏదైనా సరే కీసెట్ రిపేర్ వచ్చినప్పుడు తక్కువ ఖరీదులో దొరుకుతున్నాయి కదా అని డూప్లికేట్ కీసెట్ వాడకండి. కంపెనీ సెట్లను మాత్రమే యూజ్ చేయండి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ వాటర్, బ్యాటరీ వాటర్, కంపెనీ నిర్ణయించిన గడువు, మైలేజీ ప్రకారం మార్చండి. లెవెల్ ప్రకారం వాటిని ఉంచాలి.
2: ట్రాఫిక్ టిప్స్ విన్నారు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు, ఆ వెంటనే తెలుగులో ప్రాంతీయ వార్తలు, ఆ వెంటనే సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్బంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సీవి పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్లో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కుండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గామ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్బంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికి ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్ని ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డూ బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా
0: చేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6.50 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగుండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లికి చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల

0: లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూమ్ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతెనకు యల్లాప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం పరిస్థితులు 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఊనత్రింశదధికద్విసహస్రతమవర్షం యావత్ భారతం మాదకద్రవ్యం ముక్తం విధాతుం ఏకా త్రివార్షికీ మార్గదర్శిక ప్రస్తుత. ఆగామి త్రివర్షేషు షత్ అంతారాష్ట్రీయ తథా అంతారాజ్యీయ మాదక సంజాలాని ఖండయితుం కేంద్రీయ గృహమంత్రిణా అమిత షాహేన నిర్ధారితం లక్ష్యం. భారతస్య ఆర్థిక శక్తిః నీతి గతిశీలతా చ దేశం వికసిత భారతస్య లక్ష్యం ప్రతి నయతః. భారతీయ ప్రతిష్టానాని జాగతిక స్తరే నేతృత్వం కుర్యుః ఇతి ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఓజస్వయుతం ఆహ్వానం. సంయుక్త రాష్ట్ర సంసది సమాన క్షేత్రఫల మానచిత్ర ప్రస్తావస్య భారతేన కృతం సమర్థనం. సంప్రభుత ప్రాదేశిక అఖండతయోః అక్షుణ్ణతాం రేఖాంకయత్ భారతేన ప్రోక్తం యత్ జమ్మూ కశ్మీర లద్దాఖ సమేత్య సమస్త క్షేత్రస్య ప్రదర్శనం కేవలం ఆధికారిక మాన

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: మిక్స్డ్ మస్తీలో మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు ఎవరు అంటే మానుగర్ర మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి. గ్రేట్ అండి. కాజల్ అగర్వాల్ భూమి, సమంత హిందూ. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. ప్రభాస్ నటించిన బిల్లా అనే సినిమా ఉంది కదా, ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఆ సినిమా నుంచి ఓ మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: వద్దాం.
1: మిక్స్డ్ మస్తీలో ప్రభాస్ నటించిన బిల్లా సినిమాకి దర్శకులు మెహర్ రమేష్, రమణ, సీతమ్మ నాగులపల్లి నుంచి పంపించారు. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్ అండి. ఈ సినిమా 2029 విడుదలైంది అని కూడా పంపించారు. మునగపాక నుంచి ఆడాలి నాగేశ్వరరావు గారు. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. ఓకే, ఇలాగే రైట్ ఆన్సర్ పంపించారు వాస్వి శేఖర్, ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక పాట వినిపించాలి కదా. అంతకంటే ముందుగా క్వశ్చన్ నెంబర్ 3 ఏమిటి అంటే, బన్నీ సినిమా ఉంది కదా, అల్లు అర్జున్ నటించినటువంటి బన్నీ సినిమాలో ఒక మంచినీటి ప్రాజెక్టు కోసం ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటి చెప్పాలి అనుకుంటే వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఒక మంచి పాట మీ అందరి కోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

ఎస్, మిక్స్డ్ బస్తీలో మనకి సమాధానాలు పంపించేశారు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు మునగపాక నుంచి ఆడారి మంగరత్నం. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. అలాగే మానుగర్ర మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు వీరు రాక అన్నారు. రాక అంటే ఏంటో మరి ఒకసారి చూద్దాం. వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం ప్రాజెక్ట్ అని. అయితే పోలవరం ప్రాజెక్ట్కి ఒక అఫీషియల్ నేమ్ ఉంది. ఆ అఫీషియల్ నేమ్ ఇందిరాసాగర్

అప్పట్లో సినిమాలో కూడా మనకు ఒక పేరు కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరు రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పెట్టారు అప్పట్లో. ఆ తర్వాత ఇందిరాసాగర్ పోలవరం ఇరిగేషన్ డ్యామ్ ప్రాజెక్ట్ అని పెట్టారు. మనం సింపుల్గా పోలవరం ఆ ఏరియాలో ఉంది కాబట్టి, పోలవరంలో కడుతున్నాం కాబట్టి పోలవరం ప్రాజెక్టుగా మనం అందరం పిలుచుకుంటున్నాం. మనందరికీ జీవనాడి. మొన్న మొన్నే మనకి ఎడమ ప్రధాన కాలువ పూర్తయి, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసాయి, మనం అందరం ఆనందపడ్డాం. గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చక్రం సినిమాలో ఒక ఓల్డ్ యాక్టర్ కనిపిస్తారు ఆ సినిమాలో. యాక్చువల్గా ఆ సినిమా అంట ఒక పాట ఉంటుంది కదా, జగమంత కుటుంబం అని, ఆ పాట కోసమే సినిమా తీశారట. అయితే ఆ పాటలో కనిపించే పెద్ద యాక్టర్ పేరు ఏంటి చెప్పాలి అనుకుంటే మనకు వాట్సాప్ చేసేయండి.

మీరింతవరకు విన్న ఈ పాటలో కనిపిస్తున్నటువంటి పెద్ద ఆయన పేరు పద్మనాభం గారు, వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ నుంచి. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. మునగపాకు నుంచి నిరీష గారు కూడా పంపించారు, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. మానుగర్ర మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి, రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. శ్రీనివాసరావు గారు పంపించారు పద్మనాభం గారండి అని, గ్రేట్, రైట్ ఆన్సర్, అందరికీ కంగ్రాచులేషన్స్.

అయితే ఇంకొక క్వశ్చన్ అడగాలనే ఉంది కానీ, బట్ సమాధానం నేను మీకు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఒక మంచి పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది పార్టిసిపేషన్.

7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఫార్మ్ టు సిటీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సిటీ అవసరాలకు తగ్గట్టుగా పూల ఉత్పత్తి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ భారతి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందకుమారి. 7:45 మెలోడీ మ్యాచ్. 7:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు. 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ. గానం ఎన్ఆర్ ప్రసాద్. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, జయము జయము బృందగానం. రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాచారి. ఆరు 10 నిమిషాలకు భక్తిరంజని ఆంధ్ర శివక్షేత్ర గీతావళి. 7:00 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 6:35 పొలం పండ్లు పురుగును తొలిదశలో నియంత్రించే ట్రైకోగ్రామ. 7:15 నేటి మాటలో భాగంగా జరుక్శాస్త్రి తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు, వారి జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. అలాగే భానుమతి దక్షిణ సినిమా నటి, ఆవిడ జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. ఇంకా ఓ చిన్న కథ, ఎదుగు ఒదుగు కథానిక శ్రీవడ్లమాని శ్రీనివాసరావు. ఎనిమిది 30 నిమిషాలకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ కట్ ఈచ్ ఆఫ్ వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, మాటే మంత్రం. 8:59 నుంచి పాటల పల్లకి. పది 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళ్ళు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కలలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల

0: గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్ కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తీ? హమారీ అకౌంటింగ్ ఫర్మ్, హమారీ లీగల్ ఫర్మ్, హమారీ ఫైనాన్షియల్ ఫర్మ్, ఈ సబ్ గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తీ? హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
0: భారత్ విధానాల గతిశీలతను వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం, ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది హై.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్దం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి, సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని సంఘటన జరిగినప్పుడు భవనంలోని

బేస్మెంట్లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీలో

0: పోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కూప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకు ముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించి పెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఫార్మ్ టు సిటీ ఈ కార్యక్రమ ప్రాయోజకులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. సిటీ అవసరాలకు తగ్గట్టుగా పూల ఉత్పత్తి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ భారతి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందకుమారి.
2: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,

వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు, ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: పువ్వు మొక్కకి అందాన్నిస్తుంది, సరైన మార్కెట్ ని అర్థం చేసుకుని పండిస్తే అదే రైతు చేతిలో కూడా ఆదాయాన్ని పూయిస్తుంది. పూలంటే మనకి బాగా గుర్తొచ్చేది అందం, పరిమళం, పండుగలు, శుభకార్యాలు కదా. పూల సాగు కేవలం అందం కోసమే కాదు, రైతులకి మంచి ఆదాయాన్ని కూడా అందించే ఒక ముఖ్యమైన ఉద్యాన పంట. అయితే నగరానికి ఈ పూలు ఎంత అవసరం, ఏ కాలంలో ఏ పూలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, మార్కెట్ అవసరాలకి ముందుగానే అంచనా వేసుకుని రైతు పూల ఉత్పత్తి చేస్తే మంచి లాభాలు పొందగలుగుతారా, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి ఈరోజు మన కార్యక్రమంలో ప్రముఖ ఉద్యాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారి నుంచి డాక్టర్ ఎన్ భారతి గారు మన స్టూడియోస్ లో మనతో ఉన్నారు. భారతి గారు స్వాగతం అండి, నమస్కారం.
7: నమస్తే అండి.
6: భారతి గారు, మరి నగరాల్లో ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉన్న పూలు ఏమిటి అని చెప్తారు, అలాగే ఏ పూలు ఏ సీజన్ లో ఎక్కువ డిమాండ్ గా ఉంటాయి?
7: ఇప్పుడు మనకి పూల డిమాండ్ ఎప్పుడు కూడా మన అవసరాన్ని బట్టి ఉంటుందండి. అదే ఇప్పుడు మనకి పూజలకి, అలంకరణకి కావాలనుకుంటే ఎక్కువగా విడిపూలు వాడుతూ ఉంటాం, అంటే బంతి, చామంతి, మల్లె, కనకాంబరం లాంటివి. ఇవి మనకి సంవత్సరం పొడుగునా కూడా వీటి డిమాండ్ ఉంటుంది. అలా కాకుండా మనకి పుష్పగుచ్చాలకు కానీ, ఇప్పుడు ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈ అలంకరణ వాటికి వాడే వాటికి, ఈ వీటికి ఏంటంటే మనం కట్ ఫ్లవర్స్ అంటాము, అంటే మనం కొమ్మతో కోస్తాము, ఇప్పుడు గులాబీ కొమ్మతోని, అదేవిధంగా ఆర్కిడ్స్, యాంథూరియమ్స్, కార్నేషన్స్, జెర్బరా, గ్లాడియోలస్, ఈ పూలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇంకొక మూడవది ఏంటంటే మనకి సువాసన కోసం కొన్ని పూలు వాడతాం, మన జాజులు, సన్నజాజులు, సంపంగి, ఇవేంటంటే సువాసన వచ్చే ఉత్పత్తులు ఎక్కువ వాడుతూ ఉంటాము. అండ్ సీజన్ బట్టి మనకి డిమాండ్ అంటే అండి, మనం ఉండే ప్రాంతం బట్టి, ఆ జనాల యొక్క ప్రిఫరెన్స్ బట్టి మనం పండిస్తూ ఉంటాము. సో ఉదాహరణకి మనం ఎక్కువగా పూలని ఈ పండగలకి, పూజలకి వాడతాం కాబట్టి, మనకి ఇప్పుడు బంతి పూలు ఉన్నది అనుకోండి, మనకి దసరా, దీపావళి, అదేవిధంగా మనకి కార్తీక మాసంలోని ఈ స్వాములకి వీటికి ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇదే బంతి పువ్వు మనకి వేసవకాలంలో వస్తుంది, అప్పుడు కేజీ మనకి 30 నుండి 40 రూపాయలు ఉంటుంది. బట్ ఈ సీజన్లో మనం దసరా, దీపావళి మనం పండించేది మనకి 150 నుండి 200 వరకు ఉంటుంది. అదే మనకి శ్రావణ మాసంకి వచ్చేసరికి ఈ గులాబీలకి, చామంతులకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం డిసెంబర్ నుంచి మే వరకు చూసుకుంటే పెళ్లిళ్ళ సీజన్లోని ఈ మల్లెలు, గులాబీలు, కనకాంబరాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా 400 నుంచి 500 రూపాయల రేటు మామూలుగా ఉంటే, ఈ కనకాంబరం మల్లెకి మనకి 1000-1200 వరకు కూడా కేజీ వరకు వెళ్తుందండి ఈ సీజన్లో మనం పండించుకుంటే.
6: మరో ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది, వినేద్దాం.

0: మరి ఎలా ఎంపిక చేసుకోవాలనుకుంటారు? అంటే ఈ డిమాండ్ని బట్టి అలా ఎంపిక చేసుకోవాలంటారా రైతులు?
1: డిమాండ్ బట్టి అంటేనండి, ఒకటి మనం రకాల ఎంపిక, మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం చూసుకుంటే అండి, మనకి ఆనందపురం అనేది మంచి పూల మార్కెట్, హోల్సేల్ పూల మార్కెట్గా ఉంటుంది. మనకి 5,000 నుండి 6,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. మన ఇక్కడ రైతులు ఏంటంటే సాధారణంగా ఈ లోకల్ వెరైటీలని అవి పండిస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ కష్టంతో పాటు బట్ అధిక ఆదాయాలు రావట్లేదు. సో మొదటగా వాళ్ళు వాళ్ళ డిమాండ్ను బట్టి దాంతోపాటు రకం ఎంపిక అనేది చాలా ముఖ్యం. ఏ విధమైన రకాలు అనుకుంటే మనకి చాలా వరకు అంటే పూల బట్టి, ఇప్పుడు బంతి ఉందనుకోండి, పూల విషయానికి వచ్చేసరికి రంగు, పరిమాణం, దాంతోపాటు ఎంతకాలం నిలవ ఉంటుందని కూడా చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు బంతి ఉన్నది, లేత మనకి నిమ్మపండు రంగు ఉంటుంది, పసుపు ఉంటుంది, బంగారు వర్ణం ఉంటుంది. లేత ఎల్లో కంటే బంగారు వర్ణానికి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో ధర కూడా ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా మనం దండలు కట్టాలనుకోండి, లిల్లీలు, ట్యూబ్ రోజులతో పాటు మనకి చిన్న చామంతి మనకి బ్రౌన్ కలర్లో వస్తుంది, అవి వాడుతూ ఉంటారు. పూసార్పిత అనే రకం మనకి అందుబాటులో ఉంటుంది. అదే మనకి బంతికి వచ్చేసరికి పూసా నారంగి, పూసా గేండ, వీటితో పాటు మనకి ఐఐచార్ నుంచి కొత్తగా విడుదలైన అర్కా భాను అభి అనే రకాలు ఉన్నాయండి. ఇవి ఏంటంటే మనకి ఎకరానికి మామూలు రకాలైతే మనకి 6 నుంచి 7 టన్నులు ఇస్తే, ఎకరానికి ఇది 10 నుంచి 11 టన్నుల వరకు ఇస్తున్నాయండి.
0: దిగుబడి కూడా ఎక్కువే.
1: దిగుబడి కూడా ఎక్కువే, మార్కెట్లో ఇవి కూడా మనకి దొరుకుతాయండి.
0: మరి ఇదే పూల ఉత్పత్తి ఏడాది పొడవునా మార్కెట్కి సరఫరా ఉండేలాగా రైతులు పంట ప్రణాళిక ఎలా వేసుకోవాలంటారు?
1: మనకి ఎప్పుడైనా సరే అండి, మార్కెట్లోని రైతు ఎప్పుడైనా ఒకేసారి పంట వేసుకోకుండా దశల వారీ పద్ధతి అంటామండి, దీన్ని స్టాగర్డ్ ప్లాంటింగ్ అంటామండి. ఉదాహరణకి ఇప్పుడు మనకి చామంతి ఉంది, శ్రావణ మాసంలో నాకు ఆగస్ట్ సెప్టెంబర్కి రావాలనుకోండి, కొంతమంది రైతులు జూన్లోనే మొదలు పెడతారు. అలా కాకుండా జూన్ మొదటి వారంలో కొంత శాతం, జూన్ ఆఖరి వారంలో కొంత, జూలైలో మొదటి వారంలో కొంత, జూలై ఆఖరి వారంలో కొంత వేసుకుంటే, అంటే మనం టైం ఇచ్చుకుంటూ వేసుకుంటే పంట మొత్తం మనకి ఒకేసారి కాకుండా అలా నిరంతరం పంటకాలం ఎక్కువగా ఉంటుంది.
0: చాలా మంచి ప్రణాళిక.
1: దీని వల్ల ఏంటంటే రైతుకి ధర రిస్క్ కూడా ఉండదండి. ఒకసారి ఎక్కువ ఉత్పత్తి వస్తే మార్కెట్ లో మనకి తక్కువ ధర రావచ్చు. అలా కాకుండా మనం ఒకసారి ఎక్కువ, కొంత పంట తక్కువ ఉన్నప్పుడు వచ్చినా సరే రైతుకి నష్టం కలగకుండా ఉంటుందండి. సో ఈ దశల వారీగా మనం ప్లాంటింగ్ చేసుకోవడం వల్ల రైతుకి ఎప్పుడు కూడా ధరలో రిస్క్ ఉండదు.
0: ఇక తదుపరి అంశానికి వెళ్లే ముందు ఒక మంచి పాట అయితే గనక మనకి వీణుల విందుగా వచ్చేస్తుంది. లెట్స్ ఎంజాయ్.
2: మందారం

0: అలాగే పూల సాగుకి అనువైన నేల గురించి మనం మాట్లాడుకుంటే ఎలా ఉండాలంటారు? అంటే సాధారణంగా నేల పీహెచ్ అంటారు, సేంద్రియ పదార్థం, అదే డ్రైనేజీ సిస్టమ్, ఇవన్నీ రైతు ఎలా చూసుకోవాలంటారు?
1: ఈ పూల సాగుకి నేల ఎంపికన చాలా ముఖ్యమైనదండి. మొదటిగా మనం ఎప్పుడైనా నేల ఎంచుకునేటప్పుడు మనకి ఇసుక నేలలు, గరప నేలలు వీటితో పాటు మురుగునీటి ఉండకుండా మంచిగా డ్రైనేజ్ ఉండే నేలని ఎంచుకోవాలి. వీటితో పాటు ఉదజన సూచిక, సాధారణంగా మన పూల సాగు అన్నిటికీ 6 నుంచి 7 ఉదజని సూచిక ఉండేవాటి నేటలను మనం, ఒకవేళ 6 కంటే తక్కువ ఉందనుకోండి దానికి సున్నం, ఒకవేళ 7 కంటే ఎక్కువ ఉంటే మనం జిప్సం దానికి కలుపుకొని మనం దీన్ని సవరించుకోవచ్చు. అందుకనే మేము ఎప్పుడైనా నేలని ఎంపిక చేసుకునే ముందు నేల పరీక్ష చేసుకోమంటాము. ఇది చేసుకుంటే దానికి కావలసిన పోషకాలు మనకి ఎంత అందించాలి, ఏ మోతాదులో అందించాలి, ఉదజని సూచికను కూడా మనం సవరించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటేనండి, మనకి సేంద్రియ పదార్థం కర్బనం ఎంత ఉన్నదన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికోసం మనం పంట వేసుకునే ముందు ఎకరానికి ఒక 10 నుంచి 15 టన్నుల బాగా చివికిన పశువులు వేసుకుంటే మొక్క బాగా పెరిగి మనకి మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పూలను కూడా ఇస్తుంది.
0: రంగు కావచ్చు, సైజు కావచ్చు, అన్ని రకాలుగా కూడా
1: అవునండి,
0: నాణ్యంగా ఉంటాయి పూలు.
1: ఎందుకంటే పూలలో దిగుబడితో పాటు నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది
0: బాగుంటుంది.
1: కాబట్టి.
0: అలాగే మరి పూల సాగులో నీటి యాజమాన్యం ఎలా ఉండాలంటారు? అంటే డ్రిప్ ద్వారా నీటిని అందించడం వల్ల పూల దిగుబడి నాణ్యత ఎలాంటి మార్పులు వస్తాయి?
1: కరెక్ట్గా చెప్పారండి. ఇది నీటి యాజమాన్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మామూలు పద్ధతిలో మనం నీరు పారించకుండా ఈ బిందు సేద్యం వాడడం వల్ల ఏంటంటే, ఒకటి మనకి బాగా తెలిసింది మనకి తక్కువ నీరు పడుతుంది, కలుపు నివారణ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా వరకు కూడా కమర్షియల్గా పూలు పండించేవాళ్ళు, అంటే ఇప్పుడు ఈ బిందు సేద్యము, ఈ మల్చింగ్ ఏంటంటే ఈ షేడ్ నెట్స్లో, పాలిహౌసెస్లో వేసుకునేవాళ్ళు. ఇవన్నీ మనకి ప్రయోజనాలతో పాటు మనం ఎరువును కూడా ఈ డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు.
0: ఓ, ఎరువుని కూడా ఇచ్చుకోవచ్చు నీరే కాకుండా.
1: దీన్నే మనం ఫెర్టిగేషన్ పద్ధతి అని అంటామండి.
0: ఓహో,
1: అదేంటంటే ఇప్పుడు ఒకేసారి ఎక్కువ మోతా

0: మనకి తెలిసింది ఏంటంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు మనం అందిస్తూనే ఉంటాం. శాకీ దశలో ఉన్నప్పుడు ఎక్కువ నత్రజని, భాస్వరం అందిస్తాము. అదే మనకి పుష్పించే దశ వచ్చేటప్పుడు నత్రజని కొంచెం తగ్గించుకొని పొటాష్ ఎరువులను ఎక్కువగా ఇస్తూ ఉంటామండి. ఈ పొటాష్ ఏంటంటే మనకి రోగనిరోధక శక్తితో పాటు మొక్కలు మంచి నాణ్యత రావడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. పువ్వు రంగు అవనివ్వండి, నిల్వ కాలాన్ని కూడా పెంచుతుంది. వీటితో పాటు పోషకాలు కూడా చాలా అవసరం. ముందుగానే మనం మట్టిలో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆకులకి ఫోలియర్ స్ప్రే రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు జింక్ సల్ఫేట్ 0.5% అంటే లీటర్ నీటికి 5 గ్రాములు, అదేవిధంగా ఐరన్ సల్ఫేట్ 0.2% అంటే లీటర్ నీటికి 2 గ్రాములు మనం కలిపి పిచికారీ చేసుకుంటే, ఇది ఏంటంటే మొగ్గ దశ కంటే ముందు మనం కానీ స్ప్రే చేసుకుంటే మనకి మంచి నాణ్యత గల పూలు రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడైనా సరే మనకి పూలలో ఫ్లవర్ ఫోర్సింగ్ అనే ఒకటి ఉంటుందండి. ఉదాహరణకి మనకి పువ్వులు ఎప్పుడైనా సరే కొంత ముందు రావాలనుకున్నాం అనుకోండి, మనకి చామంతి ఉందనుకోండి, 100 ppm అంటే 100 mg నాఫ్థలినెస్టిక్ ఆమ్లము 1 లీటర్ నీటికి కలిపి కానీ పువ్వు రాకముందు మనం కానీ స్ప్రే చేస్తే 15-20 రోజుల వరకు మనం ఆలస్యంగా తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మనకి జిబ్బర్లిక్ యాసిడ్ ఆమ్లం అనేది ఉంటుంది, దాన్ని మనం 100 నుంచి 150 ppm అంటే 100 నుంచి 150 mg లీటర్ నీటికి కలిపితే మనము 15-20 రోజులు పూసేదానికంటే ముందుగా మనం పూయించవచ్చు. దీన్నే ఫ్లవర్ ఫోర్సింగ్ అంటారండి. ఈ విధంగా కూడా మనం సీజన్ ని
1: ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంకా ముందుగా కూడా చేసుకోవచ్చు, అంటే డిమాండ్ ని బట్టి కూడా మనం ఆపుకోవచ్చు.
0: ఇదే విధంగా అండి మనకి ఎప్పుడైనా సరే ప్రూనింగ్ అనే పద్ధతి ఉంటుందండి. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఈ జనవరి 26th కి, ఆగస్ట్ 15th కి ఈ ఫ్లవర్ షోస్ లో కూడా అన్నీ ఒకేసారి ఎలా వస్తాయి అనుకుంటే, ఇప్పుడు గులాబీ పూలకి రకాన్ని బట్టి 43 నుండి 45 రోజుల ముందు మనకి ఈ పించింగ్ ని చేస్తారండి. ఆ పించింగ్ చేస్తే కరెక్ట్ గా మనకి ఆ 2-3 రోజుల్లో మనకి పూత వచ్చేటట్టు, అందుకే మనకి ఈ ఫ్లవర్ షోస్ లో కూడా ఒకేసారి అంతా పూత ఒకటే వస్తూ ఉంటుంది.
1: విశాఖ ఉత్సవ ఇలాంటి ఫ్లవర్ షోస్ లో చూస్తూ ఉంటాం, ఒక్కసారి ఎలా పూసాయి అబ్బా అనుకుంటాం.
0: సో ప్రూనింగ్ లాంటి ఆపరేషన్స్ ని మనం చేసుకోవడం వల్ల ఒకే టైంకి మనం తీసుకుని రావచ్చు అండి.
1: అది కూడా ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా.
0: అవును అంతే అండి.
1: బాగుందండి, మంచి కీలక అంశాలు బాగా చెప్పారండి. మరి నౌ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించాలంటారు? అంటే మీరు ఇప్పుడు అన్నారు ప్రూనింగ్ అని, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతులే. అలాగే ప్రీ కూలింగ్, ఉష్ణోగ్రత, తేమ, ప్యాకింగ్, ఇలాంటి వాటిలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: మనం పూలు పండించడం ఎంత ఇంపార్టెంటో, ఆ తర్వాత వాటిని నిల్వ చేసుకోవడం, మనకి మనం ఆఖరికి కస్టమర్ దగ్గరికి వెళ్లే వరకు కూడా మనం, ఎందుకంటే కొంచెం క్వాలిటీలో మనకి తేడా వచ్చినా సరే దానికి మార్కెట్ ఉండదండి. మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏ సమయంలో కోస్తున్నాం. ఎప్పుడు కూడా పూలని తేమ లేనప్పుడు, ఎండ లేనప్పుడు కొయ్యాలి. ఎందుకంటే తేమ ఉంటే మనకి డిసీజెస్ లాంటివి ఉంటాయి, ఎండ ఉంటే దాని రెస్పిరేషన్ రేట్ ఎక్కువగా ఉండి అది త్వరగా వాడిపోతుంది. అందుకే సాధారణంగా మనం 6 నుంచి 8 9 లోపే కోసేయాలని చెప్తూ ఉంటామండి, ఉదయాల్లోనే, మధ్యాహ్నం పూట పెట్టుకోకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే కోసే దశ కూడా చాలా ముఖ్యం మనకి. అది మనం లోకల్ మార్కెట్ పంపిస్తున్నామా, కొంచెం దూరం పంపిస్తున్నామా, దాన్ని బట్టి కూడా దశ. ఇప్పుడు మల్లెలు అనేసరికి తెలుపు రంగు వచ్చి మొగ్గ దశలో కొయ్యాలి. చామంతులు 80 నుండి 90% రెక్కలు విడిచాక కొయ్యాలి. అదే మనకి ఈ బంతి, కనకాంబరం పువ్వులు బాగా విడిచి రంగు కనిపించేటప్పుడు కొయ్యాలి. కోత సమయం, కోసే దశ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కోసిన తర్వాత కూడా అండి, అంటే మనము ప్రీ కూలింగ్ అనే పద్ధతి ఉంటుంది. ప్రీ కూలింగ్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనకి సాధారణంగా మన ఉష్ణోగ్రత 25 నుండి 30 వరకు ఉందనుకోండి, ఆ టెంపరేచర్ని మనం తగ్గించాలి. ఇమీడియట్గా మనం తగ్గిస్తే పూలను మనం కొంతవరకు మనం నిల్వ ఉంచవచ్చు. అది మనం 1 నుండి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తేవచ్చు. దానికి ఏం చేస్తామంటే, మనం పూలు కోసిన వెంటనే మనము ఈ హైడ్రో కూలర్స్ అని, ఈ కూలింగ్ ఛాంబర్స్ అని, కోల్డ్ స్టోరేజ్లు అని ఉంటాయి, అందులో తెచ్చుకొని మనం పెట్టుకుంటే మనం ఎప్పుడైనా దూరం పంపించాలని ఉంచుకోవచ్చు. అదేవిధంగా అండి, మనం ఎప్పుడైనా దూరం పంపించేటప్పుడు మనకి రిఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ అని దొరుకుతాయండి, అందులో మనం ఆ ప్యాకింగ్లో పంపించుకోవచ్చు. ఈవెన్ మనకి చాలా వరకు వచ్చే కట్ ఫ్లవర్స్ కూడా మనకి ఈ ఫ్లైట్స్లో వచ్చేవి కూడా ఆ రిఫ్రిజిరేటెడ్ దాంట్లోనే ప్యాకింగ్స్లో ఉండి అందులో పంపిస్తారు. సో ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇంకొకటి అండి, మన క్లైమేట్ కండిషన్స్ బట్టి కానీ కొన్ని రోజుల తర్వాత మనకి ఈ రవాణా సంస్థ ఈ ఎయిర్పోర్ట్స్ ద్వారా కూడా పెరుగుతూ ఉంటే మాత్రం మన పూల రైతులందరూ కూడా ఈ కట్ ఫ్లవర్స్ వైపు కూడా మొగ్గు చూపించచ్చండి. అందరూ ఈ పాలిహౌసెస్లోనే పండించాలని ఏమీ లేదు. నేను చెప్పినట్టు ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ నవంబర్ దశల్లోని మనకి చలికాలం వచ్చినప్పుడు జెర్బరా, గ్లాడియోలస్ లాంటివి మనం ఓపెన్ కండిషన్స్లోనో లేదా తక్కువ ధరతో షేడ్ నట్స్లో కూడా మనం పండించుకోవచ్చు. కాకపోతే అవి మనం రవాణా చేసేటప్పుడు కొన్ని ప్రిజర్వేటివ్స్ అవి వాడుతూ ఉంటామండి పంపించేటప్పుడు. దీనికి ఏంటంటే సాధారణంగా సుక్రోస్, 1-2% సుక్రోస్, అదేవిధంగా మనకి 8-హైడ్రోక్సిక్వినోలిన్ సిట్రేట్ అనే పదార్థం ఒకటి, అందులో ఉన్న బ్యాక్టీరియా, ఫంగై కట్ చేసిన తర్వాత చిన్న అవి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవి చంపడానికి ఇవి, వీటితో పాటు ఇథిలిన్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, అంటే అవి వాడిపోకుండా ఇవి అబ్జార్బెంట్స్, 1 MCP, ఈ ప్యాకేజింగ్ ఇవన్నీ వాడుకుంటే మన రైతులు, అంటే సాధారణంగా మన విశాఖపట్నం మార్కెట్, ఆనందపురం రైతులంతా కూడా మనం ఎక్కువ విడిపూల మీద ఎక్కువ చూపిస్తున్నాము. బట్ కట్ ఫ్లవర్స్కి వెళ్తే మనం కూడా, మన రైతులు కూడా మంచి ఆదాయాన్ని చూడొచ్చండి. ఇంకా గ్రీన్ హౌసెస్ని వేసి ఎవరైనా పండిస్తే మాత్రం ఇంకా ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. దీనికి కావలసిన మీకు సమాచారాన్ని దగ్గరున్న ఉద్యాన శాఖ అధికారుల దగ్గర కానీ లేదా నియర్ బై మనకి శాస్త్రవర్తులు, కేవీకేలో కూడా మనం రైతులు తెలుసుకొని పండిస్తే మాత్రం మనకి 5 నుంచి 10 రెట్లు వరకు రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. ఎందుకంటే అవసరం బట్టి పువ్వు కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా ఒక పువ్వుకి ఇంత డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అలంకరణకనివ్వండి, ఏదైనా ఫంక్షన్లో డబ్బులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి.
0: భారతి గారు, మరి నగర అవసరాలకు అనుగుణంగా పూల ఉత్పత్తి, పంట ఎంపిక, నాణ్యత, మార్కెట్ డిమాండ్, ఇంకా శాస్త్రీయమైన ఎన్నో విషయాలని మాకు చాలా చక్కగా వివరించారండి. రైతు మార్కెట్ అవసరాన్ని అర్థం చేసుకుని పంటని ఎంచుకున్నప్పుడు పూల అందం రైతు ఇంట్లో కూడా ఆర్థిక ఆనందాన్ని పూయించగలదు అనే విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: ఇదే ఫార్మ్ టు సిటీ ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 7:15 ఇదే FM రెయిన్బో 102 MHz లో ఫార్మ్ టు సిటీతో మరో కొత్త అంశం, మరిన్ని విలువైన విశేషాలు, నిపుణులతో ప్రత్యేక ముఖాముఖీలు, ఆహ్లాదకరమైన పాటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: అరే అరే అరే, క్యా కర్ రహా హై? ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహే హై, తేరే బిజు కా
3: పుతలా బోల్ రహే.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరింతవరకు ఫార్మ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ప్రాయోజకులు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సిటీ అవసరాలకు తగ్గట్టుగా పూల ఉత్పత్తి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ భారతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందకుమారి. మెలడీ మ్యాచ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మెలడీ మ్యాచ్లో ఈరోజు మీకోసం ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది, నువ్వు కాక వేరేది కనిపించనంటుంది. ఈ ఇంద్రజాలాన్ని నీవే ఇలా చేసింది. నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది, నీ మాట వింటూనే ఏం తోచ నీకుంది అంటూ ప్రేమగా సాగుతున్న ఈ ప్రేమ గీతం మీరందరూ ఏదో ఒక టైంలో పాడుకుంటూ హమ్ చేసుకుంటూ ఉండే ఈ గీతం గులాబీ చిత్రం నుంచి మీ అందరి కోసం.

వంగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది, నేల పొంగి నింగు కోసం పూలదోజలిచ్చింది. పూలు నేను చేయలేను, పూజలేవీ చేయలేను, నేలపైన కాళ్ళు లేవు, నింగివైపు చూపులేదు అంటూ ప్రేమగా సాగుతున్న ఈ ప్రేమగీతం మీ అందరి కోసం ఆరాధన చిత్రం నుంచి.

విన్నారా? పాటలు బాగా హమ్ చేస్తూ వింటున్నారా? మీరు కూడా ఆ పాటతో పాటు పాడుకోండి, పాడుతూ ఆస్వాదించండి, ఆనందించండి. పెళ్ళియుడుకొచ్చి తుల్లిపాడుతున్న ఓ వయ్యారి తనకు కాబోయే శ్రీవారి కోసం తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కల్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు, నా ఈడు జోడు. ఈ సందెకాడ నా సందమామ రాడే అంటూ ఎదురు చూస్తూ ఉన్న ఆ పాట మీ అందరి కోసం వస్తుంది. 16 ఏళ్ల చిత్రం నుంచి, 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి.

విన్నారా? పాడుకున్నారా? అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియ ప్రియ నీవైతే శృతిలయ నేనవుతా అంటూ ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటున్న ఈ ప్రేమ గీతం హలో బ్రదర్ చిత్రం నుంచి మీ అందరి కోసం.

మిడిసి పిడిసి పడు ఉడుకు వయసు కథ వినలేదా? ఎగిసి ఎగిసి పడు తనువు తపనను కనలేదా? అంటూ ప్రేమగా సాగుతున్న ఈ ప్రేమ పాట మీ అందరి కోసం, మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి.

మొహాలు మోసై ఎదల దాహాలు దాచా, పెదవి కోరికే. ఓహో, నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేసా మనసు అడిగే. మరుల సుడుక్కే ఓహో అంటూ మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివిన, ఇలా ప్రేమ పాఠాలు వల్లిస్తున్నటువంటి ఈ ప్రేమికుల గీతం, ప్రేమ గీతం, ధర్మక్షేత్రం చిత్రం నుంచి మీ అందరి కోసం. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలు అండ్ చిత్ర.

సాగే గాలికి రేగే పైట నవ్వింది. ఆ నవ్వుల పువ్వులు నీవంది, నీలో వయసే వెన్నెల ఏరై పారింది. ఆ ఏటికి రేవే నీవంది, చెక్కిళ్ళ నీడలోన పందిళ్ళు వేయమంది, పరువాల జల్లులోన నీ తోడు కోరుకుంది. ఈ పాట మీకోసం ఖైదీ చిత్రం నుంచి. సంగీతం చక్రవర్తి, గీత రచయిత వేటూరి, నేపథ్యగానం బాలు సుశీల.

0: మెలడీ మ్యాచ్ ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: సంధ్యలు రంగరిస్తా కన్నులతో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్దం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచపటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్దం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ త్రైమాసిక వృద్ది రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్దీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్దీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ,
1: should be fixed.

0: and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only your teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
1: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్రమంత్రి చెప్పారు. 2029 మార్చి నాటికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడం, పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొంటూ
2: 2019 జూలై 26 తక్ 36 దేశో మే 274 భగోడే जो आर्थिक अपराध हो, टेररिज्म के साथ लिप्त हो या नार्कोटिक्स के अपराधों में लिप्त हो या यहाँ गैंग वॉर चलाते हो, हमने भारत की अदालतों के सामने उनको लाने का काम किया है। पिछले 3 वर्ष में 401 रेड कॉर्नर नोटिस इश्यू हुए हैं और जुलाई 26 तक रेड कॉर्नर नोटिस इश्यू करने में हमने सारी प्रक्रिया को समाप्त करने में सफलता प्राप्त करी.
1: భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ఖండాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా తెలిపేలా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ పటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
3: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెబర్హుడ్ హెవీ టు హెవీ రెయిన్ ఫాల్, ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ ఎస్ వెల్ ఎస్ ఉత్తరాఖండ్. లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్, ఆరెంజ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ డివిజన్స్ అండ్ హెవీ రెయిన్ ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎస్ వెల్ ఎస్ తమిళనాడు. సో ఎల్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్. హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
1: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హిజి టింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోరులు 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత జోడీ చైనా మాస్టర్స్లో దేశానికి మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు.

0: మాట్లాడుతూ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవ వైవిధ్యం, సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈరోజు జరిగిన రాష్ట జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్ల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్దికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్దం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. అంకుశం చిత్రం నుంచి కారుణ్య రీటా పాడిన పాట వింటారు.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారా.

కడలకు పందిళ్ళు వీళ్ళు వీడేనో నేటి మొనగాడు చెలిమికెప్పుడు చదగాడు చెడుకెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అందులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారా.

అందమైన వేటగాడు, కత్తులేని వాడు, ఆవేశం ఉన్నవాడు, చాలా

0: అతిథులు చెప్తే ముసలాడు, నిన్న మొన్నటి కుర్రాడు, పొదులిపోయి ఆనాటి పూజులు, మరవే ముందున్న రోజులు, చేసే పాత సంకెళ్ళు, మనుషుల్ని మన్ననేస్తాడు కమ మనసులు మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనసులు మన నేర్పారు మనసులు మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దు లేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాడు కుర్రాడు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సొగళ్ళు కమ ఎవ్రీబడి జాయిన్ టుగెదర్
1: ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాలు రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ ప్రశాంత్ గారి గానం వినవచ్చు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: larger, stronger, and globally competitive Indian space ecosystem. It also said the reform should therefore be seen as ecosystem expansion and capability multiplication rather than privatization. Union Science and Technology and Earth Sciences Minister Dr. Jitendra Singh has called for taking country's rapidly expanding startup ecosystem beyond the metropolitan centres. He also stressed on creating stronger linkages between sciences, startups and industry to accelerate the journey of indigenous technologies from laboratories to the marketplace. In badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched their maiden title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji Ting and Ren Xiang Yu by 11-21, 21-13, 21-17 in the summit clash to secure country's first ever title at the tournament. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం జయమ జయము, రచన శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని ఆంధ్ర శివక్షేత్ర గీతావళి ప్రసారమవుతుంది. 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యానం శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు, పురుగును తొలిదశలో నియంత్రించే ట్రైకోగామా, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, తర్వాత కథానిక ఎదుగు వదుగు, కథానిక శ్రీ వడ్లమాని శ్రీనివాసరావు, తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి ప్రసారమవుతుంది. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కేవీ సత్యనారాయణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీ రాయవరపు నానాజీ బృందం నాదస్వర ఆదరణ ప్రసారమవుతుంది. 10 గంటలకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడకి అందించడలే. 1:33 మహిళా వనశ్రేణి కార్యక్రమంలో మీరు దానాలు చేస్తారా ఎందుకు వ్యాఖ్యాత శ్రీమతి డి శ్రీదేవి. 2:31 జానపద రంజని బుడబుక్కల వేషం, పగటి వేషాలు శ్రీ వీర్నాల శ్రీనివాస బృందం వారిచే. 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6 గంటలకు సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం చెరలే. 7:15 వ్యవసాయ పాఠశాల. 7:45 వికసిత భారత్. 8 గంటలకు స్వరమాలిక. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 తెలుగులో చలనచిత్ర గీతం. తర్వాత సమాచార సంధ్య న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం చెరలి. ఇక 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్. సోమాటిక్ ఎక్కో యాంగ్జైటీ, హీట్, ఎయిర్ అండ్ ఫిజికల్ పెయిన్, ఈ అంశంపై డాక్టర్ ఎల్ నల్లిని బిక్కిన ప్రసంగం ఉంటుంది. తర్వాత 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం చెరలి. ఇది రేపు ప్రసారమయ్యే కార్యక్రమం ముఖ్యాంశాలు. ఇక వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:13 దాటి 35 సెకండ్లకు వస్తుంది. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 323.6 మీటర్లు అని 927 కిలోహెర్ట్స్ పై. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భవదీయుడు ఆట్ల చంద్రశేఖర్రావు. నమస్కారం. జై హింద్.